0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఎనిమిదవ శ్లోకం చెప్పినట్టుగా చాణక్యుడు మళ్ళీ ఇక్కడ క్రోధముఖి భార్య అని చెప్పుకుంటున్నారు, అంటే చేదరించుకునేటువంటి భార్య, చేదరించుకునేటువంటి భార్య, స్నీరింగ్ వైఫ్ అని చెప్పన్నారు. చేదరించుకోవడం
2: ఎప్పుడు కూడా భర్తని చేదరించుకుంటూ ఉంటుంది. అప్పుడు క్రోధముఖి భార్య యొక్క ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడ చాణక్యుడు. శ్రీల ప్రబోధుల వారు చాణక్యుని యొక్క ఈ శ్లోకాన్ని భాగవతంలో చాలా చోట్ల ప్రస్తావన చేశారు. భాగవతం 4వ స్కందం 26వ అధ్యాయంలో, 6వ స్కందం 14వ అధ్యాయంలో, 9వ స్కందం 4వ చూడండి, ఏమంటే చేదరించుకునే భార్యని, చిరుపురులాడే భార్యని వదిలేయాలని చెప్పి చూడండి ఏమంటారు. మాతాయస్య గృహే నాస్తి భార్యా చాప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం అన్నారు. అంటే ఏమిటి, ఏ వ్యక్తికి అయితే ఇంటి వద్ద తల్లి ఉండదో, భార్య ఏమో ఎప్పుడు కూడా అప్రియముగా మాట్లాడుతూ ఉంటుందో, అప్రియముగా వ్యవహరిస్తూ ఉంటుందో భర్తతోటి, అలాంటి వ్యక్తి వెంటనే కుటుంబాన్ని త్యజించాలట, కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవాలట. ఎందుకంటే అలాంటి వాడికి ఇంటిలో జీవించడం, అరణ్యంలో జీవించడం ఒకటే కాబట్టి అని చెప్పుకుంటున్నారు. ఇంట్లో జీవించడం ఒకటే, అరణ్యంలో జీవించడం ఒకటే అలాంటి వాడికి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ అరుదుగా లభించేటువంటి మానవ రూపంలోని జీవితం అనేది ఒక బహుమానం వంటిది అనమాట, ఒక అరుదైన బహుమానం, అరుదైన వరం. ఏమిటి మానవ రూపంలోని జీవితం? అరుదైన వరం. దీనికోసం ఉంది, ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ఉంది. మరి వ్యక్తి యొక్క భార్య భర్త భగవంతుణ్ణి సేవించడంలో సహాయం చేయాలి. భగవంతుణ్ణి సేవించడానికి భర్త చేసేటువంటి ప్రయత్నంలో, అంటే ఒక కుటుంబంగా భగవంతుణ్ణి సేవించడానికి ఇంటి పెద్ద చేసేటువంటి ప్రయత్నంలో భార్య సహాయకారిగా ఉండాలి. మరి భార్య యొక్క సహాయం లేకపోతే, భార్య యొక్క సహకారం లేకపోతే అసలు గృహస్థ జీవనం యొక్క అవసరమే లేదు. అలాంటి వాడు ఏం చేయాలట, వానప్రస్థుడు కావడానికో లేదా సన్యాసి కావడానికో ప్రణాళికలు వేసుకోవాలని చెప్పి ఉంటారు. అంతేనా కదా, అంతేగాని విడాకులు తీసుకోమని చెప్పాలి. వైదిక శాస్త్రాల్లో విడాకులు అనేది లేదు అసలు. కాబట్టి ఏం చేయాలంటే అలాంటి వాడు వానప్రస్థుడు అవడానికో సన్యాసి కావడానికో ప్రణాళికలు వేసుకోవాలని చెప్పి అన్నారు. మరి వానప్రస్థులు అంటే అర్థం ఏమిటి, అంటే ఇందులో ఎలా వానప్రస్థాన్ని స్వీకరించాలి, ఈ విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఊరికే భార్య చేదరించుకుంటుంది, భార్య ఇప్పుడు చిరుబురులాడుతుంది, అప్రియంగా మాట్లాడుతుంది, అప్రియంగా వ్యవహరిస్తుందని అలా వదిలేసిపోవాలా, కాదు. అంటే ఏం చేయాలంటే ప్రణాళికలు వేయాలంటే, ఎందుకంటే వాళ్ళు ఎలాగో వదలరు కాబట్టి వాళ్ళకి ఏదో కొంత అయినా, వాళ్ళకి ఏదో వాళ్ళు బతకడానికి కొంత ఏర్పాటు చేసి త్వరగా దాని నుంచి బయటపడాలి అని అర్థం. అది లేకపోతే ఎవడికి వాడు భార్య నచ్చలేదని చెప్పి వదిలేసి మొదలు పెట్టాడు అనుకో, అది మళ్ళీ సంఘానికి ఒక పెద్ద విపత్తు అవుతుంది. కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి కనీసమైనటువంటి ఏర్పాటు, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో దానికి పరిధి అనేది ఏముంటుంది చెప్పండి. ఇంతతో సంతృప్తి చెందే వాళ్ళు ఎవరిని ఉంటారా, ఎవరైనా సంతృప్తి అనేది ఉంటుందా అసలు ధనానికి? లేదు, ఎంతైనా రాని రాని అంటారు. అందుకే వీడు ఏం చేయాలి, ఒక ప్రణాళిక వేసుకుని ఎంతో కొంత ఏర్పాటు చేసి గృహాన్ని విడిచిపెట్టి వానప్రస్థుడిగానో సన్యాసిగానో మారాలట. భార్య యొక్క సహకారం అనేది లేకపోతే ఆధ్యాత్మిక జీవితం గడపను. మరి ఈ ఉదాహరణ మనకు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చూపించారు. ఆయన ఈ ప్రపంచాన్ని త్యజించడానికి ముందు తన యొక్క పూర్వ భార్యని అడిగారట, ఏమనంటే నీకు టీ కావాలా నేను కావాలని అడిగారట. ప్రభుపాద భార్యను అడిగారు, నీకు టీ కావాలా నేను కావాలా,

ఆమె ఏమన్నదంటే నాకు టీ కావాలి, మరి దానితో ఆమె భర్త వెంటనే బృందావనానికి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాకుండా. శ్రీమద్ భాగవతం 9వ స్కందం 14వ అధ్యాయం 36వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ప్రభుపదులు రాస్తారు ఏమంటారంటే, కృష్ణ చైతన్యవంతులైనటువంటి గృహస్థులు ఖచ్చితంగా గుంటనక్క లాంటి భార్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుపదులు రాస్తున్నారు స్లై ఫాక్స్ అని చెప్పి ఇంగ్లీష్లో. కృష్ణ చైతన్యవంతులైనటువంటి గృహస్థులు గుంటనక్క వంటి స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వద్ద భార్య వినయ విధేయతతో ఉంటూ కృష్ణ చైతన్యంలో భర్తని అనుసరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ గృహం మంచి గృహంగా చెప్పుకోవచ్చు. లేదంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే గృహాన్ని విడిచిపెట్టి అరణ్యానికి పోవాలని చెప్పి చెప్పారు. ఏమైనప్పటికీ గొప్ప ఆచార్యులు ఇంకా చెప్తున్నారన్నమాట. ఇంకేమంటారు శ్రీల రూపాయల ద్వారా ఇంకా చెప్తున్నారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ చైతన్య తలానికి ఉద్ధరింపబడతాడో అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పుకుంటారు. ఈ మాట కూడా చెప్తారే, ఇంకోటి కృష్ణ చైతన్య తలానికి కనుక మనం ఉద్ధరింపబడినట్లయితే అప్పుడు ఒక వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే సమానమే అని చెప్పుకుంటారు, అందరూ సమానమే అప్పుడు అని చెప్పుకుంటారు. ఇంకా ఏమంటారంటే భాగవతం 6వ స్కందం 14వ అధ్యాయంలో రూపాల ద్వారా ఏమంటారు 40వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో, ఒక భర్త తన యొక్క భార్యను సరిగ్గా పట్టించుకోకపోతే ఆమెను ఒక దాసిలాగా చూస్తున్నట్లయితే ఆమె కూడా ఏం చేయించట అంటే ఇంట్లో ఉండడానికంటే అరణ్యానికి పోవడం మేలు అని చెప్పుకుంటున్నారు. ఆమె కూడా ఇంట్లో ఉండడం కంటే అరణ్యానికి పోవడం మేలు అని చెప్పుకుంటున్నారు. అంతిమంగా భక్తుడు ఖచ్చితంగా ఏదైతే ఆధ్యాత్మిక జీవితానికి ప్రతికూలంగా ఉంటుందో వాటన్నింటినీ తిరస్కరించాల్సిందే. తిరస్కరించి ఏదైతే దివ్యత్వాన్ని పెంపొందిస్తుందో దానిని స్వీకరించాలి. శరీర ప్రబోధన వారు ఈ రెండు నియమాలతో మనకి సారాంశంగా చెప్తారు. ఏమంటారంటే, ఎల్లప్పుడూ కృష్ణుడిని గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ కృష్ణుని మర్చిపోవద్దు. ఈ రెండు సూత్రాలు, స్మర్తవ్యం సతతం విష్ణు, విస్మర్తవ్యం నజాతు చిత్ అని చెప్పంటారు. తర్వాత 17వ శ్లోకం, అద్వాజరా దేహవతాం పర్వతానాం జలం జరా అసంభోగో జరా స్త్రీణాం వాక్షల్యం మనసోజరా. వాక్షల్యం మనసోజరా. అద్వాజరా దేహవతాం పర్వతానాం జలం జరా అసంభోగో జరా స్త్రీణాం వాక్షల్యం మనసోజరా అని చెప్పండి. ఏమిటంటే, నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటే శరీరం ముసలితనాన్ని ఆహ్వానిస్తుందట. నిరంతరం ప్రయాణించేవాడి శరీరం ముసలితనాన్ని ఆహ్వానిస్తుంది. ప్రవహిస్తూ ఉండేటువంటి నీటి వలన పర్వతం ముసలిదైపోతుంది. జర అంటే ముసలితనం, అర్థమవుతుంది కదా. నిరంతర ప్రయాణం వల్ల దేహం ముసలిదైపోతుంది, నిరంతర జల ప్రవాహం వల్ల పర్వతం ముసలిదైపోతుంది. సాన్నిహిత్యం లేకపోవడం వల్ల యవ్వనవతి అయినటువంటి భార్య త్వరగా ముసలిదైపోతుంది. అలాగే వాక్శల్యం అంటే నిందించేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి మనసును ముసలిదాన్ని చేస్తుందట. అవుతుంది కదా. ఏమంటున్నారు భాష్యం చెప్తున్నారు చూడండి. చాణక్య నీతి మరొక ప్రచురణలో 3వ పంక్తి వేరేగా ఇవ్వబడింది. ఏమిటది అంటే, అమైథునం జరా స్త్రీనాం అని చెప్పన్నారు. అమైథునం జరా స్త్రీనాం అని చెప్పబడింది, కానీ అర్థం ఒకటే. అంటే ఏ గృహస్థుడైతే తనను తాను బ్రహ్మచారిగా ఊహించుకుంటాడో, ఆ విధంగా తన యొక్క కుటుంబాన్ని పట్టించుకోడో, అతడు తన యొక్క ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడంలో విఫలుడవుతాడు. విఫలుడయ్యేటువంటి పాపం చుట్టుకుంటుందని చెప్పంటారు, దోషం అని చెప్పంటారు. అతడు దోషి అవుతాడట. ఏ గృహస్థుడైతే తనను తాను బ్రహ్మచారిగా ఊహించుకుని కుటుంబాన్ని విస్మరిస్తాడో అతడు తన గృహస్థాశ్రమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలుడైన దోషిగా పరిగణించబడతాడు. కృత్రిమమైనటువంటి వైరాగ్యం అనేది ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టదు. శుక్రనీతి ఈ విధంగా ఉపదేశిస్తుంది. ఏమనంటే, ఈ విధంగా అయితే పిల్లవాడు వారికి తినిపించడం ద్వారా

ద్వారా వాడిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా వాడు మచ్చిగా అవుతాడో అలాగే భార్య కూడా అని చెప్పుంటాడు. అర్థమవుతుంది కదా, భార్య కూడా మచ్చిక చేసుకోవచ్చట. ఏ విధంగా అంటే తిండి పెట్టడం ద్వారా అలాగే జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అని చెప్పుంటాడు. అయితే ఈ శ్లోకానికి మరొక వివరణ కూడా ఉందన్నమాట, అంటే మరొక ప్రచురణ కూడా ఉంది. అదేం చెప్తుందంటే ఏ గుర్రాన్ని అయితే ఎక్కువగా కట్టేసి ఉంచుతారు, ఏ బట్టలు అయితే ఎక్కువగా ఎండలో వదిలేయబడతాయో అవి త్వరగా ముసలు అయిపోతాయి. ఏం చెప్తున్నారు ఇక్కడ, వాజీనాం బంధనం జర వస్త్రాణం ఆతపం జర అని చెప్పున్నారు కదా. వాజీనాం, వాజీ అంటే ఏమిటి, గుర్రం. వాజీనాం బంధనం జర, గుర్రాన్ని కట్టేసి ఉంచితే ముసలిదైపోతుంది త్వరగా. అలాగే బట్టల్ని ఎండలో వదిలేశారనుకోండి త్వరగా ముసలి అయిపోతాయి అని చెప్పుకుంటున్నారు. ఇక మరి సంభాషణ విషయానికి వస్తే భక్తులు సహజంగానే ఈ అనంతమైనటువంటి కృష్ణ కథలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు, కానీ లౌకికమైనటువంటి సోది కబుర్లని వాళ్ళు ఒక క్షణం కూడా వాళ్ళు సహించలేరు అని చెప్పుకుంటారు. 18వ శ్లోకం, కహ్కాలః కాని మిత్రాణి కోదేశః కౌ వ్యయాగమౌ కస్యాహం కాచమే శక్తిర్ ఇతి చింత్యం ముహుర్ముహు. చూడండి ఏమన్నాడు, కహ్కాలః కాని మిత్రాణి కోదేశః కౌ వ్యయాగమౌ కస్యాహం కాచమే శక్తిర్ ఇతి చింత్యం ముహుర్ముహు అని చెప్పాడు. మరి కాలంలో నా పరిస్థితి ఏమిటి, అసలు నా స్నేహితులు ఏమిటి, ఎవరు వాళ్ళు, మరి ఈ దేశం ఇదేమిటి, ధనాన్ని సంపాదించడానికి నాకు ఉన్నటువంటి మార్గం ఏమిటి, ఎవరి యొక్క అధికారంలో నేను సేవ చేయాలి, నేను ఎలాంటి శక్తిని పొందాలి. కాబట్టి వీటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి అని చెప్పంటున్నాను. ఈ విషయాల గురించి, ఏ విషయాల గురించి అట, కహ్ కాలహ అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, అంటే ఇప్పుడు ఈ సమయంలో నా పరిస్థితి ఏమిటి అనే దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండాలి. ఇక తర్వాత కాని మిత్రాన్ని అంటే అసలు నా మిత్రులు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి ఆలోచించాలట మళ్ళీ మళ్ళీ. కో దేశ అంటే ఈ దేశం, నేను ఉన్నటువంటి ప్రదేశం అసలు ఏమిటి, దీని యొక్క విలువ ఏమిటి అనేది ఆలోచించాలి. కవ్యయాగము చూడండి, నా యొక్క అంటే నేను ధనం సంపాదించేటువంటి మార్గం ఏమిటి అనేది ఆలోచించాలి. కస్యాహం కాచమే శక్తిర్ చూడండి, నేను ఎవరికి చెందినవాడిని అంటే కస్యాహం అంటే నేను ఎవరికి చెందినవాడిని, ఎవరి కింద నేను సేవ చేయాలి. అలాగే కాచమే శక్తిర్ అంటే నా శక్తి, నాకున్న శక్తి ఎలాంటిది, ఎంతటిది, వీటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి అని చెప్పుకుంటాడు భాష్యం. ఒక చిన్న ఆచరణాత్మకమైనటువంటి సలహా చాణక్య పండితుడు ఉపదేశిస్తాడు ఏమిటంటే, ఏ వ్యక్తి కూడా తనను తాను చాలా పెద్దవాడిని అని అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నో మ్యాన్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ సో హై అండ్ మైటీ, నేను చాలా పెద్దవాడిని చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను బలవంతుణ్ణి అని అనుకోకూడదు. దట్ ఏ లిటిల్ సాలిటరీ సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ నాట్ కాల్డ్ ఫర్. చూడండి, కాబట్టి కొంత మనల్ని మనం ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఆధ్యాత్మిక ఆస్తుల గురించి కూడా ఆలోచించుకోవాలని చెప్పుకుంటున్నారు. అసలు ఆధ్యాత్మికంగా మనం ఎంత సాధించాం అనేది కూడా ఆలోచించుకుంటూ ఉండాలి అని చెప్పుకుంటున్నారు. 19వ శ్లోకం, అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం. ద్విజులు అంటే ద్విజులైనటువంటి బ్రాహ్మణులు అగ్నిని భగవంతుని ప్రతినిధిగా చూస్తారట. ద్విజులైనటువంటి బ్రాహ్మణులు అగ్నిని భగవంతుని ప్రతినిధిగా చూస్తారు. ఆలోచనాపరుడైనటువంటి మునులు తమ హృదయాలలో పూర్ణ పురుషోత్తమ భగవానుడు కొలువైనట్టుగా చూస్తారు. అలాగే సకల జీవుల హృదయాల్లోనూ పూర్ణ పురుషోత్తమ భగవానుడు కొలువైనట్టుగా చూస్తారు. అయితే స్వల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం దేవాలయాల్లో మాత్రమే భగవంతుని చూస్తారు. కానీ సమదర్శనం,
సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు భగవంతుడిని అన్ని చోట్ల చూస్తారు అని చెప్పారు.

ఏమంటున్నాడు, ద్విజులైనటువంటి బ్రాహ్మణుడు ఎక్కడ చూస్తారు భగవంతుని? అగ్ని ఎందు చూస్తారు. ఆలోచనాపూర్ణైనటువంటి మునులు తమ హృదయాల్లో, సకల జీవుల హృదయాల్లో పరమాత్మగా దర్శిస్తారు. స్వల్ప బుద్ధి కలిగిన వాళ్ళు కేవలం మందిరాల్లో మాత్రమే చూస్తారు, కానీ సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి అన్ని చోట్ల చూస్తారు అని చెప్పంటున్నారు. భాష్యం చెప్తున్నారు, అగ్ని అనేది ఎన్నడూ కూడా అది కలుషితం కాదు, ఎందుకంటే అది భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి అని చెప్పారు. అగ్ని ఎప్పుడైనా అపవిత్రం అవుతుందా? అగ్ని ప్రతిదాన్ని పవిత్రం చేస్తుంది, అగ్ని ఇప్పుడు అపవిత్రం కాదు. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 14వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇష్టవాగ్ని చిహ్వం పయసా పురుషం యజుషాం పతిం అన్నారు. అంటే యజ్ఞపతి అంటే భగవంతుడు ఆయన అగ్నిదేవుని ద్వారా పూజింపబడతాడు, ఎందుకంటే అగ్నిదేవుడు భగవంతుని యొక్క నాలుకకు ప్రతినిధి అన్నమాట. అగ్ని ఎవరంటే భగవంతుని యొక్క నాలుక. చూడండి, భగవంతుని యొక్క నాలుకగా అగ్నిదేవుడు పరిగణించబడతారు. శ్రీల ప్రభుపాదులు భాష్యం ఇస్తారు ఈ శ్లోకానికి. ఏమంటారంటే, అగ్ని భగవంతుని యొక్క పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి విష్ణు యొక్క నాలుకగా పరిగణించబడుతుంది. మరి ఆ అగ్నిలో సమర్పించబడినటువంటి ధాన్యం అలాగే నెయ్యి ఏవైతే ఉన్నాయో అగ్నికి ఆహుతి చేయబడేవి, అవి విష్ణువు చేత స్వీకరించబడతాయి. కాబట్టి అదే అన్ని యజ్ఞముల యొక్క సూత్రం. ఎందుకని? ఎందుకంటే విష్ణువే యజ్ఞపతి కాబట్టి, సకల యజ్ఞాలకు ఆయనే పతి. వేరే మాటలో చెప్పాలంటే, విష్ణువు యొక్క సంతృప్తి సకల దేవతల యొక్క, ఇతర జీవులందరి యొక్క సంతృప్తిని కూడి ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. అంటే విష్ణు సంతృప్తి చెందారంటే, ఎస్మిన్ తుష్టే జగత్తుష్టం అని చెప్పుకుంటారు. విష్ణు సంతృప్తి చెందితే జగత్తంతా సంతృష్టి చెందినట్టే, భగవంతుడు సంతృప్తి చెందితే సకల జగత్తంతా సంతృప్తి చెందినట్టే అర్థం. మరి స్వల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ చాణక్య పండితుడు చేత వివరించబడుతున్నారు అల్పబుద్ధి అని చెప్పి. వాళ్ళు ఏమనుకుంటారట, కేవలం దేవాలయాల్లోనే భగవంతుడు ఉంటాడని అనుకుంటారు. భగవద్గీతలో చెప్పబడినట్టుగా, పండితాహ సమదర్శినహ అని చెప్పున్నారు. నిజమైనటువంటి పండితుడు సమదృష్టి కలిగి ఉంటాడు. శరీర ప్రభుపాదుల వారు తన యొక్క స్వంత గురు మహారాజుని ప్రస్తావన చేస్తుండేవారు అనమాట. ఏమనంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమనేవారట, కృష్ణుడిని చూడడానికి ప్రయత్నించే కంటే కృష్ణుడు నిన్ను చూడాలనుకునేలా పనిచేయడానికి ప్రయత్నించు అని చెప్పంటారు. అర్థమే కదా, కృష్ణుడిని చూడడానికి ప్రయత్నించే కంటే కృష్ణుడే నిన్ను చూడాలనుకునేలా పనిచేయి అని చెప్పంటారు. కాబట్టి దీనితో 4వ అధ్యాయం ముగిసింది. తర్వాత 5వ అధ్యాయం మొదటి శ్లోకం, గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురుః అతిరేవ గురు స్త్రీణాం సర్వస్యాభ్యాగతో గురు. అగ్ని ద్విజులకు గురువు, బ్రాహ్మణుడు ఇతర వర్ణములకు గురువు, భర్త భార్యకు గురువు, కానీ అతిథి అందరికీ గురువు అని చెప్పారు.

వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం. నువ్వు ధర్మాత్ముడివి అని లోకం ఎందుకు అనుకుంటోందంటే ధర్మాత్ముడిలా వేషం కట్టావు. ధర్మాత్ముడు అనుకునేటట్టు నటిస్తూ ఉంటావు. నువ్వు ధర్మాత్ముడివి కావు. నీవు బూది కప్పిన నిప్పు. తెలియక నిన్ను ముట్టుకున్న వాళ్ళు కాలిపోతారు. నువ్వు ధర్మాత్ముడివి అనుకున్నవాడు నశించిపోతాడు. తప్ప నువ్వు నిజానికి ధర్మాత్ముడివి కావు. అంటూ నన్ను ఎందుకు చంపావు? పరాన్ముఖుడనైనా నా మీద బాణం వేశావు. విషయేవాపురేవాతే యదా పాపకరోమ్యహం నచతాం అవజానే చ కస్మాత్ తత్వం హంసకిల్బిషం. నేను నీ ఊరికి రాలేదు, నేను నీ పురంలో లేను, నేనే పాపము చేయలేదు, నేను నిన్ను అవమానించలేదు, నేను నీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏ కారణానికి మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది? ఈ కారణం వల్ల నీకు నాకు శత్రుత్వం ఉంది, బాణం వేసి చంపానంటావా? నేను ఎప్పుడు మీ ఊరు రాలేదే, అసలు నేనే పాపము చేయలేదే, నిన్ను నేను ఎప్పుడు అవమానించలేదే, మరి ఏ కారణానికి వేశావు బాణం? ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరం మామిహా ప్రతియుధ్యంతం అన్యేన చ సమాగతం. నేను అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాను, నేను పళ్ళు తింటాను, దుంపలు తింటాను, నేను వానరుణ్ణి కాబట్టి వనగోచరం, అడవిలో చెట్ల మీద తిరుగుతూ ఉంటాను, భూమి మీద తిరుగుతూ ఉంటాను, కాబట్టి నాకు నీకు యుద్ధం రావలసినటువంటి అవసరం అసలు లేదు. పైగా నేను యుద్ధం చేస్తున్నది నా తమ్ముడితో చేస్తున్నాను, ఇంకొక వానరంతో చేస్తున్నాను. అప్పుడు నరుడవైనటువంటి నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? నువ్వు దేనికి బాణం వేశావు నా మీద? సామదానం క్షమా ధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు. ఒక రాజన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజు అనిపించుకుంటాడు, తప్ప నీలా చేతిలో ధనస్సు ఉన్నవాడల్లా బాణాలేసేవాడినల్లా రాజు అనకూడదు. సామము, దానము, ఓర్పు, ధర్మము, సత్యము, పట్టుదల, పరాక్రమము ఇవి ఎవరికి ఉంటాయో, ఎవడు యుక్తాయుక్త విచక్షణతో అపరాధికి దండన విధిస్తాడో అటువంటి వాడు రాజు అనిపించుకుంటాడు. సాధారణంగా లోకంలో ఇద్దరి మధ్య శత్రుత్వం రావాలి అంటే, ఒకడు ఇంకొకడిని నిగ్రహించాలి అనుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి. వాటి వల్ల మాత్రమే ఇద్దరి మధ్య పగలు ఏర్పడతాయి. భూమిర్ హిరణ్యం రూపంచ నిగ్రహే కారణాంచ అత్ర కష్టే వనే లోభో మదీయేషు ఫలేషు వా. ఒకటి, భూమి వలన తగు రావాలి. ఈ భూమి నాదని ఒకడనాలి, కాదు నాదని ఒకడనాలి, అందుకు గొడవ రావాలి. హిరణ్యం బంగారం వల్ల గొడవ రావాలి. రూపంచ వెండి వలన తగు రావాలి. కానీ ఈ మూడిటి వలన కాకుండా నువ్వు దేని కొరకు ఇక్కడికి యుద్ధానికి వచ్చినట్టు? ఇక్కడున్న చెట్లు, పళ్ళు, కాయలు వీటి కోసం నాతో నన్ను చంపడానికి వచ్చావా? అడవికి ఇక్కడికి వచ్చి నా మీద బాణం వేయవలసిన అవసరం ఏంటి? భూమి విషయంలో కానీ, బంగారు విషయంలో కానీ, వెండి విషయంలో కానీ నీకు నాకు ఏ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు లేవు. తంతు కామప్రధానశ్చ కోపనశ్చానవస్థిత రాజవృత్తైశ్చ సంకీర్ణ శరాసన పరాయణ. రామ, నీవు కామప్రధానశ్చ, నువ్వు కామప్రధానమైన జీవితం గడిపేటటువంటి వాడివి. చాలా విశేషమైనటువంటి కోపస్వభావుడు, నీ కోపాన్ని నువ్వు అణుచుకోలేవు. ఒక రాజు ధర్మార్థకామములను ఎలా సమన్వయం చేసుకోవాలో, ఏది ఎక్కడ ఎలా ఎంత మోతాదులో వాడుకోవాలో తెలిసినటువంటి వాడై ఉండాలి. కానీ నీకది తెలియదు, కాబట్టి నువ్వు ఒకదాన్ని ఒకదాంతో అశాస్త్రీయంగా మేళవించి ప్రవర్తిస్తుంటావు. శరాసన పరాయణ, నువ్వు చేతిలో ధనస్సు ఒకటి పట్టుకుని ఎవడి మీద ఎప్పుడు ఎలా బాణం వేద్దామని చూస్తావు. అందులో ఇంక నీకు ధర్మాధర్మాలు లేవు. ఎదురుగుండా ఉండి కొట్టానా, ఇంకోటితో యుద్ధం చేస్తుంటే కొట్టానా, ఇవన్నీ అక్కర్లేదు. బాణం వేయడమే నీకు పని, అంతే. కాబట్టి అలా బాణం వేసేటటువంటి లక్షణం ఉన్నవాడివి. కాబట్టి మీరు ఒకటి గుర్తించండి, మనం కొత్తగా వాలిని రాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడు అని అడగక్కర్లేదు. వాలి మనకన్నా ఎక్కువ ప్రశ్నలు ఆయనే వేశాడు కదండి. ఇప్పుడు వాలి తృప్తి పడితే రాముడి జవాబుకి, ఇక మీరు నేను ఎప్పుడూ ఆ ప్రసక్తి జోలికి వెళ్ళక్కర్లేదు. రామాయణం విన్నందుకు కదా. అధార్యం చర్మమే సద్భి రోమాణ్యస్తి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని తద్దిధైర్ ధర్మచారిభి. రామ, నేను నా యొక్క చర్మము ఎవ్వరికి పనికిరావు. ఎందుచేత అంటే జంతువుల్ని వేటాడతారు నరులు. దేనికి వేటాడతారు? ఒకటి చర్మ

చర్మం కోసం వేటాడతారు. కొన్ని కొన్ని జంతువుల యొక్క చర్మం ఒలిచి తెచ్చుకుంటే దాని మీద కూర్చుని ధ్యానం చేస్తే కొన్ని శక్తులు కలుగుతాయి అని కొన్ని కొన్ని చర్మాలను తెచ్చుకుని వాటి మీద వేసి కూర్చునేటటువంటి అలవాటు ఉంది లోకంలో. కాబట్టి చర్మం కోసం జంతువుని చంపుతారు. నా చర్మం పనికిరాదు, కోతి చర్మాన్ని వాడరు. రెండు, సద్భి అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు. ఏదో సద్భి అన్నమాట ఎందుకు వేశాడో తెలుసా అండి? అంటే రామచంద్రమూర్తి ఆయన ఉద్దేశ్యంలో దుర్మార్గుడు కాబట్టి నీలాంటి వాడి గురించి మాట్లాడలేదు. సత్పురుషులైతే రోమాణ్యస్థిచ వర్జితం, నా వెంట్రుకలు పనికిరావు. ఎందుకంటే చామరీ మృగం ఉందనుకోండి, దాన్ని చంపి దాని వెంట్రుకలు తీసి లేదా దాని వెంట్రుకలను ఎలాగోలా సేకరించి చామరంలో వేసి ఈశ్వరుడి సేవలో ఉపయోగిస్తారు. కాబట్టి నా వెంట్రుకలు పనికిరావు. కోతి వెంట్రుకలు ఎవళ్ళు దేనికి వాడరు. అలాగే అస్థి, ఎముకలు కూడా దేనికి పనికిరావు. కొన్ని కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయంటే వాటికి ఏదో ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని కొన్నింటి ఎముకలు కొన్ని కొన్నింటికి వాడతారు. ఎముకలు అన్న శబ్దాన్ని ఎముకలుగానే స్వీకరించక్కర్లేదు, శరీరంలోంచి పుట్టినవి కూడా అవ్వచ్చు. ఓ పులి గోరు, ఏనుగు దంతం, ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటారు. లేదా కొన్ని కొన్ని జంతువుల యొక్క ఎముకలు కూడా చాలా లేతగా ఉన్నటువంటి ఎముకల్ని కూడా ఉండుకు తినేవాళ్ళు ఉంటారు. కానీ నా ఎముకలు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు, నా వెంట్రుకలు పనికిరావు. అభక్ష్యానిచ మాంసాన్ని, కోతి మాంసాన్ని ఎవరు తినరు. కాబట్టి నరుడు మరణిస్తే ఎలా భూస్థాపితం చేస్తారో, నరుడు మరణిస్తే ఎలా దహించేస్తారో, అలా మా శరీరములు భూస్థాపితం చేయబడాలి, దహింపబడాలి. అంటే నీకు నా నన్ను చంపడం వల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్దామా? ఏదో వేటాడాడు ఒక రాజుగా, ఒక నరుడిగా ఒక జంతువుని వేటాడాడు అందామంటే ఏ ప్రయోజనానికి వేటాడావు? కాబట్టి ఇప్పుడు చేతిలో ధనస్సు ఉంది, బాణం ఉందని వేసేసావు అంతే తప్ప ఎందుకు నేను నీకు పనికిరాను, మరి ఎందుకు బాణం వేసి కొట్టినట్టు అని. షటో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రసృతమాసన మానస కథం దశరథీనత్వం జాత పాపో మహాత్మన. పైకి ఒకలా కనపడుతూ లోపల దుష్టమైనటువంటి చారిత్రమున్న నీ వంటి క్షుద్రుడు, మిథ్యావాదం ఉన్నటువంటి వాడు, దశరథ మహారాజు వంటి మహాపురుషుడికి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే ఎలా పుట్టాడు? అంటే ఇవాళ దశరథ మహారాజు గారి వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నాడు, త్వయా దృశ్యేనతు రణే నిహతోహం దురాసదః ప్రసుప్తః పన్నగేనేవ నరః పానవశం గతః. నువ్వు నా మీద బాణం వేసి చంపడం అనేటటువంటిది నీకు కీర్తికారకమని నువ్వు అనుకుంటున్నావేమో వాదిని చంపానని, కానీ ఇది ఎటువంటిదో తెలుసా? ఒక వ్యక్తి విపరీతంగా తప్ప తాగాడు, దానివల్ల అతనికి ఒంటి మీద స్పృహ లేదు, నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒంటి మీద స్పృహ లేకుండా నేల మీద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని ఒక క్రూరమైన సర్పము వచ్చి కాటు వేసి చంపితే ఎలా ఉంటుందో, నువ్వు నా మీద బాణం వెయ్యడం అలా ఉంది అని ఒక మాట అన్నాడు. నీవు మొనగాడివైతే నా ఎదురుగుండా వచ్చి నిలబడవలసింది, నువ్వు ఉండకుండా ఉండేవాడివి నా చేతిలో. అది చేత కాక నా ఎదురుగుండా నిలబడలేక నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే నా మీద బాణప్రయోగం చేశావు, సరే నన్ను చంపేయమని సుగ్రీవుడు అడిగాడు. ఎందుకని నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేశావని నాకు తార చెప్పింది. తారే నాతో ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పింది. కాబట్టి సుగ్రీవుడు ఏమడిగి ఉండాలి? నన్ను చంపమని చెప్పు ఉండాలి. నన్ను చంపితే సుగ్రీవుడికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. సుగ్రీవుడికి రాజ్యం వస్తే నీకేమొస్తుంది? నీ భార్య వస్తుంది. నీ భార్యని సుగ్రీవుడు వెతుకుతాడు. కానీ అక్కడే నువ్వు తప్పు పనిచేశావు రామ. మమేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయ రాక్షసంచ దురాత్మానం తమ తమ భార్యాపహారిణం సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంటే భద్వా ప్రదద్యాంతే నిహతం రావణం రణే. నువ్వు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా నా దగ్గరికి వచ్చి నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టమని అడిగి ఉంటే రావణుడితో నేను యుద్ధం చెయ్యక్కర్లేదు. పశువుని లాగినట్టు కంఠానికి తాడేసి ఈడుస్తాను ఇక్కడికి. ఈడ్చి ఎక్కడవాడు సీతమ్మని జాచినా నీకు సీతమ్మనిప్పించి ఉండేవాడిని. నువ్వు నాతో సంధి చేసుకోవడం, స్నేహం చేయడం మానేసి
నీ భార్య యొక్క జాడ కనిపెట్టబడడం కోసమని సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పిస్తే నీ భార్య జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తాడని నువ్వు

నువ్వు చంపావు. కానీ నాతో స్నేహం చేస్తే నీ పని ఇప్పటికే అయిపోయి ఉండేది. నేను వెంటనే రావణుడిని పిలిచి మీ ఆవిడని ఇప్పిద్దాను. వానరులు వెళ్ళడం వెతకడం ఇవన్నీ అక్కర్లేదు. రావణుడు నా కింకరుడు, కానీ ఇక్కడ నువ్వు తప్పు చేసావు. నాకు ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి. ఇలా నువ్వు ఎందుకు ప్రవర్తించావో నాకు చెప్పవలసింది అని అడిగాడు. సరే, రాముడు జవాబు చెప్తాడు అని పెద్ద విషయం ఏం కాదు. కానీ నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేయవలసి ఉంటుంది. కిష్కింధకాండలో చెప్పని ఒక రహస్యాన్ని వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో చెప్పారు. ఉత్తరకాండలో ఉన్న కొన్ని విషయాల్ని మీరు తీసుకుని రామాయణంలో అక్కడక్కడ అనుసంధానం చేసుకోకపోతే ఒక పరిపూర్ణత రాదు. ఒకనకొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకు ఎగురుతాడు. అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజు ఎవరో ఒకరితో యుద్ధం కావాలి. అందుకని రావణాసురుడు కిష్కింధానగరానికి వచ్చాడు. తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి, ఎరా వాలి ఎక్కడున్నావు, బయటికి రానని చిన్న దుందుబిని చూశారుగా. వాళ్ళ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు బయటికి రా, యుద్ధం చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చెయ్యాలి? అప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే తక్కువవాడు కాడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే యుద్ధాల కోసం తిరిగాడు ఆ సమయంలో. అంతటి పాపపు నడవడి కలిగినటువంటి వాడు. వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటికి వచ్చి అన్నాడు, ఎలాగో వాడు వస్తే నువ్వు బతకవు కదా, వాడు వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని. ఈలోగా ఈ లోకాన్ని చూడాలా, ఈ జగత్తుని మళ్ళీ వాడు వస్తే చూడడానికి ఉండదు, చంపేస్తాడు నిన్ను అని. అక్కడ ఎముకల కుప్పలు చూసావా, నీలా వచ్చి పిలిచిన వాళ్ళవి అవన్నీ, ఇప్పుడు నీవి చేరుతాయి అందులోకి అన్నాడు. అంటే వీడు అలా కాదు, నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధం అన్నాడు. ఓహో, నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంత తొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యమో చూడండి. అసలు వాలి తన జీవితంలో ఓడిపోయింది లేదు. వాలి జీవితంలో ఓటమి మరణం ఒకసారే రాముడి చేతిలోనే. అప్పటి వరకు వాలికి ఓటమి తెలియదు. అటువంటి రాత్రుం పగళ్ళు ఆయన విరామం లేకుండా గోలబడున్న రాక్షసుడితో 15 సంవత్సరములు అనుకుంటాను యుద్ధం చేశాడు. అసలు రాత్రిం పగళ్ళు యుద్ధం చేసి చంపాడు. అంతటి పరాక్రమవంతుడు వాలంటే. కాబట్టి దక్షిణ సముద్రానికి వెళ్ళు, నీ తీట తీరిపోతుందన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి నిలబడున్నాడు. వెనక నుంచి రావణుడు వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుందాం వాలినని పిల్లిలా అడుగులో అడుగులేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూడనే చూశాడు. ఆయన ఇంతకన్నా పరాగ్గా ఉంటాడు. ఎందుకంటే ఓ 10 మందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎలా పడుకుంటాడో, అందరిలా పడుకోవడానికి ఉండదు. 100 మంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవడొస్తాడో అని వాలికి అనుమానమే. ఆయనది ఇదే జాతకం కదా మరి. నేను ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి. ఈయన వస్తున్నాడు చేతులు చాపి. ఓహో, వస్తున్నాడు రో అని ఆయన చూడనట్టు ఊరుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ధనిని బట్టి పసిగెట్టాడు వచ్చాడని. అమాంతం చెయ్యి వెనక్కేసి ఆ భుజం కింద నుంచి చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని చంకలో పట్టుకున్నాడు. పట్టుకుంటే రావణుడి వెంట రావణుడి మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఆకాశగమన విద్య తెలుసు. వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ అర్ఘ్యం ఇచ్చేసి, అంటే ఏదో సంఖలో గబుక్కుని ఏ పంచాంగమో అప్పుడే తిరిగి చూసుకున్నవాడు దాంతో ఇలా గబుక్కుని కింద పెట్టడమో గూట్లో పెట్టడమో మర్చిపోయి అర్ఘ్యం ఇచ్చేసినట్టు సంఖలో పెట్టుకుని, లేకపోతే కృష్ణ పరమాత్మ గొల్లలతో చల్దులు కుడిచినప్పుడు జారీదా నీకడా శంఖ నీరికి అంటారు పోతన గారు, ఆ వేణువు సంఖలో పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టు ఆ రావణాసురుడిని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆకాశంలోకి వాలి. ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు. వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి. కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేపారు, కనపడలేదు, వెళ్ళిపోయాడు. అమ్మబాబో ఇంత వేగం అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నించున్నారు. వీడు వస్తే చూద్దాం మళ్ళీనని తీసుకుపోయాడు. తీసుకుపోయి దక్షిణం నుంచి ఎగిరినవాడు ఉత్తరంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ అర్ఘ్యం ఇచ్చాడు. ఈయన గింజుకుంటున్నాడు. ఈయన ఆభరణాలన్నీ జారిపోయాయి, పంచ జారిపోయింది, వడ్డాణం జారిపోయింది. ఈయన తీసుకుని 4 సముద్రాల్లోనూ అర్ఘ్యం ఇచ్చేసి అలాగే శంఖలో పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి అక్కడ కింద పారేశాడు. పారేసి, ఎందుకురా 10 తలల పురుగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడన్నాడు. అయ్య బాబోయ్, ఇంత వేగమే అన్నాడు. వాలి జీవితంలోనండి, శ్రీరామాయణంలో వేగము గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడా కనపడదు. మళ్ళీ ఎదర వస్తాడు మహానుభావుడు, ఒకడి వేగం ఇందుకు పనికొస్తే ఇంకొక ఆయన వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మా స్వామి హనుమస్తారు. మా స్వామి మీ మనస్వామి హనుమ వస్తారు. ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారంతే. మనో జవం అరుత తుల్య వేగం
జితేంద్రియం.

బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వచ్చేస్తోందిగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత వేగమే, ఇంత బలమే అని ఆశ్చర్యపోయి, నేను నీలాంటి వాడినే కాబట్టి మనిద్దరం ఒక అంగీకారం చేసుకుందాం. ఏమిటో తెలుసా అండి వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అంగీకారం? లోకంలో ఇది విని లోకాలు సిగ్గుపడి తల ఉంచుకోవాలి, అంత గొప్ప సంధి చేసుకున్నారు వాళ్ళిద్దరూ. దారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఇది వాళ్ళిద్దరి సంధి ఉత్తరకాండలో. నేను కిష్కింధకాండలో చెప్పట్లేదు ఇక ఈ విషయం. భార్య, నీకు నాకు ఒకరే భార్య, నాకు నచ్చితే ఆవిడ ఎందు నేను ఎక్కువ సంతృప్తిని పొందితే నువ్వు కూడా అనుభవిద్దు కానీ. ఇంతకన్నా నేను ఇంకా విషయం గురించి మాట్లాడను. పుత్రాహ, బిడ్డలు కూడా నీకు నాకు బిడ్డలై ఉండవచ్చు, అంటే ఎంత గొప్ప మనస్తత్వాలు ఉన్నవాళ్ళో చూడండి. పురం, పురములు అంటే భూములు, ఎక్కడ మన ఇద్దరం కబ్జా చేసినా మన ఇద్దరివి. రాష్ట్రం, భోగ, ఏ భోగం మనమిద్దరం అనుభవించినా సరే, నేను అనుభవించినవి నువ్వు అనుభవించవచ్చు, నువ్వు అనుభవించినవి నేను అనుభవిస్తాను, మన ఇద్దరి మధ్య ఎంగిలి ప్రసక్తి లేదు. ఆచ్ఛాదన, ఆచ్ఛాదన అంటే నీడ, మనం అనుభవించేటటువంటి అంతఃపురాదులు, భోజనం మనం తినేటటువంటివి. వీటి విషయంలో ఒకరు అనుభవించినటువంటివి రెండవ వారు కూడా అనుభవించవచ్చు. కాబట్టి ఈమె నా భార్యయే అన్న ప్రసక్తి ఏముండదు, మన ఇద్దరికీ భార్యే ఇక నుంచి. కాబట్టి అలా మనం అనుభవిద్దాం. ఇంక ఇంతకన్నా నేను దీని మీద పెద్ద ప్రత్యేకంగా వివరణ చేయవలసిన అవసరం లేదు, మీ అందరూ ప్రాజ్ఞులు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది ఎంత గొప్ప గొప్ప మనస్తత్వం అంటే నా ఉద్దేశంలో ఉత్కృష్టమైన అని కాదు, ఎంత నీచ ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు పురుషులు కలిసి చేసుకునేటటువంటి సంధో మీరు ఆలోచించుకోండి. అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీకి ఉండే గౌరవం అంతే. ఒక రామచంద్రమూర్తి దృష్టిలో స్త్రీ అంటే ఒక కన్నతల్లి, ఆయన దృష్టిలో స్త్రీ అంటే పరాశక్తి, రావణుడి దృష్టిలో, వాలి దృష్టిలో ఒక స్త్రీ అంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుభవించడమే ప్రధానంగా ఉన్నవాళ్ళు. ఇంతటి పరమ నీచుడు రావణుడితో ఇటువంటి సంధి ఉన్నవాడు ఎన్ని పాపకర్మలు చేసి ఉంటాడో, ఎంతమంది ఆడవాళ్ళని చెరపట్టి ఉంటాడో, లేకపోతే మాయావితో ఒక స్త్రీ విషయంగా గొడవ ఉంది అని మహర్షి ఎందుకు చెప్తారు అంటే, అతనికి అతని దృష్టిలో పడి భోగించాలని కోరుకోవడమే తర్వాయంతే. అతని బలం ఎందుకు పనికొస్తుందంటే అతను దాన్ని అనుభవిస్తాడంతే. అది ఏదైనా కావచ్చు, అది స్త్రీ కావచ్చు, భూమి కావచ్చు, అంతఃపురం కావచ్చు, ఇతరుల సొత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, తాను అనుభవిస్తాడు. అంతటి నీచాతి నీచమైన మన ప్రవృత్తి విశేషమైనటువంటి బలము. ఇవాళ బాణపు దెబ్బ తగిలి పడిపోయింది కాబట్టి ఊరుకున్నాడు, కానీ లేకపోతే నా నోటితో అనడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మని రావణుడు తీసుకొచ్చాడని తెలిస్తే దానికోసం మళ్ళీ వాలి కూడా వెడతాడు. అందుకే కృష్ణావతారంలో కురుక్షేత్రం వరకు రాకముందే పూతనాది రాక్షసుల్ని ముందే త్రుంచేసి కురుక్షేత్రంలో యుద్ధాన్ని తగ్గించుకున్నట్టు, అసలు వాలి రావణులు కలవకుండానే ముందు వాలి వధని చేయించేశారు దేవతలు. లేకపోతే ఈ వాలి రావణుడి పక్కన చేరితే రామరావణ యుద్ధం కాదది, వాలి రావణులతో కూడినటువంటి రాముడు యుద్ధం చేయడం అంటే పక్కన వానరుల అండ ఉండదు, ఎందుకంటే వానరులందరూ వాలికి విషవత్తులై ఉంటారు. ఎంత క్లేశభూయిష్టం అవుతుందో. అందుకని అసలు ఈ పని జరగకముందే వాలి పడిపోవాలి. ఇంత అధర్మాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు కిష్కింధకాండలో లేదు కదా మనకి తెలియదు అనుకుంటున్నాడు. మనం ఉత్తరకాండ చదివి తెలుసుకోలేదు, మనకి తెలియదు అపాటి. కాబట్టి ఇంతటి దిక్కుమాలిన జీవితం ఉన్నవాడు స్వామి రామచంద్రమూర్తిని అడగడమా? ధర్మం కోసం, సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, మాటకి కట్టుబడడం కోసమని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నవాడు, అంతటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తిని మాట్లాడడమే ఆయన

రథం పడిపోయింది, ఒక్కడే కింద నిలబడిపోయాడు, ధనస్సు విరిగిపోయింది. రాముడు అన్నాడు, పో ఇంటికి, సంపన ఇలా ఉంటే నీ చేతిలో ధనస్సు లేదు, నీకు సారథి లేడు, రథం లేదు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. 10 అడుగులు ముందుకేసి రాముడి పాదాల మీద పడుంటే రామాయణం ఇంకోలా ఉండేది. 1000 అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు, కానీ 10 అడుగులు రాముడి వైపుకి వెయ్యలేకపోయాడు. రావణుడే అని మీరు అనుకోకండి, బాణం పడిపోయిన తరువాత ఏడ్చే కన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామపాదాలు పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయస్కరం. ఇది కిష్కింధ కాండ యొక్క సందేశం. కాబట్టి ఇంతటి దురాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు అడిగినా రాముని యొక్క ఔదార్యం అటువంటి, ఆయన సమాధానం చెప్తున్నారు. ఆయన అన్నారు, ధర్మమర్ధంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయకథం బాల్యాత్ మామిహాద్యని విగర్హసి. అసలు నీకు పురుషార్థములు అని 4 ఉన్నాయని, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉంటాయని, అందులో మిగిలినటువంటి మోక్షమును పొందడానికి సాధనములైనటువంటి ధర్మ, అర్ధ, కామములనేటటువంటి వాటిల్లో అర్ధకామములను ధర్మంతో సమన్వయం చెయ్యాలని నీకు అసలు తెలియదు. నీకు అసలు ఎప్పుడూ చతుర్విధ పురుషార్థములన్న వాటి గురించి నువ్వు మాట కూడా ప్రయత్నపూర్వకంగా సావధాన దృష్టితో తెలుసుకునే ప్రయత్నంతో విన్నవాడివి కావు, ఆలోచించిన వాడివి కావు, అనుష్ఠాన బలం ఉన్నవాడివి కావు. నీకు ధర్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు, నువ్వు ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నావు. అపృష్టాబుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్య వానర చాపల్యాత్ కిమ్మాం వక్తుమిహిచ్చసి. అసలు ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలంటే, ధార్మికంగా బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, మహాత్ముల్ని ఒంట్లో ఓపికండగా ఆశ్రయించాలి. ఆశ్రయించి వారి దగ్గర విని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. విని వదలకూడదు, ఆచరించాలి. నువ్వెవరిని ఆశ్రయించావు? చపల చిత్తులైనటువంటి నీ వంటి అమాచ్యులైన వానరులతో తిరిగావు, వాళ్ళతో మాట్లాడతావు. నువ్వెప్పుడైనా బుద్ధిమంతులు, ఆచార సంపన్నులు, పెద్దలు, ధార్మికులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిని ఎవరినైనా సేవించి వారి దగ్గర 4 మంచి మాటలు వినే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నువ్వెన్నడూ చేయలేదు. నీకు తెలుసున్నది శాస్త్రం అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవాడివి నువ్వు, నన్ను ఎలాగా ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను నింద చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఇక్ష్వాకూణాం ఇయం భూమి ససైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహీష్వపి. నీతో నేను ఒక సత్యం చెప్తున్నాను, ఈ కొండలతో, పర్వతములతో, నదులతో, నదములతో, అరణ్యములతో భాసిల్లుతున్నటువంటి ఈ భూమండలం అంతా కూడా ఇక్ష్వాకుల సంజాతులైనటువంటి వారి చేత పరిపాలింపబడుతోంది. పరమ ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజరికం చేస్తున్నాడు. ఇప్పుడు భరతుడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా ధార్మికులై ఉండాలి అని ఆలోచిస్తుంటాడు. తస్య ధర్మకృతాదేశ వయమన్యే చ పార్థివాహ చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్చవాహ. నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో, ధర్మము మధ్యలో ఎక్కడా తెగిపోకుండా ప్రవహించాలి, ధర్మము అనుష్ఠింపబడాలని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరి చేత అనుష్ఠింప చెయ్యడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నవాడిని. తప్ప ఏదో ఉబుసుపోక 14 ఏళ్ళు అడవిలో తిరిగితే అయిపోతుందని తిరుగుతున్నవాడిని కాను. అందుకే ఋషులకి అభయం ఇచ్చాడు అంటే ధర్మం కోసమే, క్షాత్ర ధర్మం అయింది. ధర్మము యొక్క కొనసాగింపు ఎందు నేను అనురక్తి ఉన్నవాడను, ప్రభువు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, ఆయనది భూమి. ఇక్కడ ఉన్న మృగ పక్షి సమస్త జాతులు ధర్మమును అవలంబించేటట్టుగా చూడడం మా హక్కు, మా అధికారం. నువ్వు నీది ధర్మమా, నీది ధర్మమా, నీది ధర్మమా అని నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు. జ్యేష్ఠో భ్రాత పితా చైవ యస్య విద్యాం ప్రయచ్చతి తయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహి వర్తనిహ. ధర్మాలకన్నిటికీ అలవాలమైనటువంటి ధర్మం లోకంలో తనకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారు ఎవడుంటాడో ఆయన, తనకి

జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఎవరుంటారో ఆ తండ్రి, విద్య చెప్పినటువంటి గురువు గారు ఎవరుంటారో, విద్య చెప్పిన గురువు కన్నా ఉపదేశం చేసిన గురువు ఇంకా ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 రకాలుగా ఉంటారు. ఇందులో నిషిద్ధ గురువుని పక్కన పెట్టేయండి, ఎందుకంటే నిషిద్ధ గురువు గురువైనా చెయ్యకూడని పనులు నేర్పుతాడు, ఉగ్రమైన ఉపాసనలు అవిని, కాబట్టి అది పక్కన పెట్టండి. నలుగురిలో మళ్ళీ చాలా పెద్ద స్థాయి ఎవరిది అంటే పరమ గురువుది.

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు
2: చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నింటిలోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని
2: నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలన బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల నుంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి.

0: గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది, కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్ కి రంగు ఉండదు, కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న విరిగిన జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
1: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి కోళ్లకి పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
0: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి, అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
1: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది, అప్పుడు అది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
2: మీ
0: వేరుశనగలని నేలకి దూరంగా వర్షానికి రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకొకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచె పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ తిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది, వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది, డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని

0: అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీదగాని పీటల మీదగాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి, అవి మురికిగా సంచులని పాడుకేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
1: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

0: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంత మాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయలని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గాని గోడలకి గాని తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది. అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.

0: ఒక్కసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరయ్యాయి.

0: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9113.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही.
0: 12 संवत्सराल विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. ఈరోజు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మనం మాట్లాడుకునే విషయాలు చాలానే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనం మైగ్రేన్ గురించి తెలుసుకుందామండి. అలాగే మైగ్రేన్కు హోమియోనే బెస్ట్ అని ఇటీవల కాలంలో చాలామంది చెప్తున్నారు. అది ఎలాను ఇప్పుడు చూద్దాం. తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదండి, ఎందుకంటే తలనొప్పి రావడానికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు, మెదడులో కణుతులు, రక్త ప్రసవణలో మార్పులు, అలాగే మానసిక ఒత్తిడి, ఇలాంటి పలు కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. అయితే మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుందట. ఈ తలనొప్పి చాలా వరకు తలలో ఏదో ఒక పక్కనే వస్తుంది. కొందరికి తలనొప్పితో పాటు వాంతులు కూడా కావచ్చండి. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు బాగా ఒత్తిడికి లోను కావడం ఒక ప్రధానమైన కారణం అయి ఉంటుందట. మైగ్రేన్ గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మైగ్రేన్ తలనొప్పికి గల ముఖ్యమైన కారణం వచ్చేసి మానసిక ఆందోళన లేదా మానసిక ఒత్తిడే అండి. అయితే డిప్రెషన్, నిద్రలేకపోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు అంటున్నారు. అధికంగా ప్రయాణాలు చేయడం లేదా ఎక్కువ గంటలు సూర్యరశ్మిలో ఉండడం వల్ల కూడా కొందరికి ఈ మైగ్రేన్ తలనొప్పి రావచ్చట. స్త్రీలలో హార్మోన్ సమస్యలు ఏర్పడినప్పుడు మైగ్రేన్ వస్తుందటండి. కొంతమందిలో ఋతుచక్రానికి ముందు కానీ తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుందట. కొంతమందిలో గర్భధారణ సమయంలో, అలాగే కొంతమందిలో ఋతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంటుందటండి. మైగ్రేన్కు గల దశలు, లక్షణాలేంటో ఇప్పుడు చూద్దామండి. చాలా మందిలో మైగ్రేన్ దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గడానికి 24 నుంచి 72 గంటల దాకా సమయం పట్టవచ్చు. మైగ్రేన్ తలనొప్పి 72 గంటలు ఉండటాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ 4 దశల్లో సాగుతూ ఉంటుంది. అందులో ఫ్రోడ్వమ్ ఫేస్ మొదటిది. ఇది నొప్పికి 2 గంటల ముందు కానీ లేదా 2 గంటల తర్వాత కాలం దాకా కొనసాగే ప్రక్రియ. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి వంటి లక్షణాలు చాలా కనిపిస్తాయట. ఆరా ఫేజ్, ఇది వచ్చేసి 2 ఫేజ్ అండి. నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లుగా అనిపించడం, జిగ్జాగ్ లైన్స్ రావడం, తలలో సూదులు గుచ్చినట్లుగా ఉండడం, మాటలు తడబడడం, అలాగే కాళ్ళల్లో నీరసంగా ఉంటాయి. ఇది 2వ రకమైన ఫేజ్ అండి. 3వది వచ్చేసి నొప్పి దశ. ఈ దశలో నొప్పి 2 నుంచి 3 రోజుల దాకా ఉంటుంది. వాంతులు కూడా అవుతూ ఉంటాయట. చాలా వరకు నొప్పి ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి ఈ లక్షణాలు చాలా ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తాయి.

వస్తున్నాయట. వ్యాధి నిర్ధారణలో ఏమేం చేయాలో ఇప్పుడు చూద్దాం. రక్త పరీక్షలు, ఎంఆర్ఐ స్కానింగ్లు, అలాగే రక్తపోటును గమనించడం, ఈఈజీ పరీక్ష, సిటీ స్కాన్, ఎంఆర్ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయండి. నివారణ జాగ్రత్తలు కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మానసిక ఒత్తిడిని, ఆందోళనని తగ్గించుకోవాలండి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ఇందులో భాగంగా మానసిక ప్రశాంతత పొందడానికి ధ్యానం కూడా చేయాలండి. తలకు నూనెతో రోజు మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల తలలోని నరాలు బాగా రిలాక్స్ అవుతాయట. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో లైట్ తీసేసి నిశ్శబ్దంగా ఉన్న చోటును మాత్రమే పడుకోవాలండి. ఈ మైగ్రేన్ తగ్గించడంలో హోమియో వైద్య విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో చాలానే మందులున్నాయి. ఘాటైన వాసులు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెలాడోను, అలాగే లైకోఫోడియం మందులు బాగా పనిచేస్తాయి. నొప్పి తరచుగా చాలా తీవ్రంగా వస్తున్నప్పుడు మాత్రం న్యాట్రామూర్, సాంగునేరియా, చైనా సేపియా ఉపశమాన్ని ఇస్తాయి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెలడోనా, సేపియా తోడ్పడతాయి. ఎక్కువగా చదవడం వల్ల నొప్పి వస్తే ఇగ్నీషియా, సేపియా, కాలీకార్బ్ వంటి మందులు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. స్కూళ్ళకు వెళ్ళే ఆడపిల్లల్లో వస్తే కాలేర్కియా పాస్, న్యాట్రామూర్ వల్ల మేలు జరుగుతుందట. అయితే ఈ సూచించిన మందులు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అండి. ఏ మందులైనా హోమియో వైద్యుని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. లిజనర్స్, ఇప్పటి వరకు మనం మైగ్రేన్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మీకోసం ఒక చక్కటి పాట వస్తుంది, విని ఆనందించేయండి.

0: తెలుసా? ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయ్యార్.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, ఇప్పటి వరకు మనం మైగ్రేన్ కి హోమియో ఎలా బెస్టో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ కు ఏ ఏ వైద్యం చేపించుకోవాలో, దాని లక్షణాలు ఏంటో, ఏ పరీక్షలు చేపించుకోవాలో ఇప్పుడు చూద్దాం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి గురించి దాదాపు 200 సంవత్సరాల క్రితమే వైద్య సాహిత్యంలో వివరించారు. కానీ ఈ వ్యాధికి గల కారణం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఏదేమైనా ఈ వ్యాధిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే గుర్తించి చికిత్స చేయడం వలన దీన్ని మొదట్లోనే తొలగించుకోవచ్చు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూనో డిసీజ్ అంట. అనగా మనిషి తన సొంత కణజాలములతోనే పోరాడినప్పుడు కలిగే వ్యాధి ఇది. అధునాతన హోమియో వైద్యంలో ఈ వ్యాధికి సమర్థవంతంగా నయం చేయవచ్చట. సూక్ష్మకరణ పద్ధతిలో తయారైన హోమియో మందుల ద్వారా రోగిలోని రోగ నిరోధక కణాలకు పునర్జీవం కల్పించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరుగుతుందండి. ఇది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో ఇది కనబడుతుంది. మొదట చిన్న కీళ్లలో అంటే చేతివేళ్లు, కాలివేళ్లు, తర్వాత పెద్ద కీళ్లలో అంటే మోచేయి, మోకాలు వంటి వాటికి పాకుతుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియల్ పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందట. దీంతో ఇన్ఫ్లమేషన్ కు గురి అయిన ఆ సైనోవియల్ పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి తాలూకా కార్టిలేజ్ ని కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు, కీళ్ల కదలికలు కూడా చాలా కష్టమవుతాయండి. ఈ వ్యాధి కేవలం సైనోవియల్ జాయింట్స్ కు మాత్రమే కాకుండా కొందరిలో వివిధ అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్త కణాలు, చర్మం మొదలైన వాటిపైన కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్ ఆర్థరైటిస్ అని అంటారు. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపం వల్ల కొన్ని కణాలు ప్రమాదమైన రీతిలో వ్యతిరేకంగా పనిచేసి ఆరోగ్యవంతమైన కణాలపై కూడా దాడి చేస్తాయండి. ముఖ్యంగా అవి కీళ్లలో సైనోవియల్ పొర మీద ప్రభావం చూపించడంతో కీళ్లవాతం సమస్యగా తలెత్తుతుంది. సాధారణంగా మన శరీరంలో తెల్ల రక్త కణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్యాక్టీరియాను, వైరస్ను మరియు ఇతర పదార్థాల నుండి ఇవి నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల్లో తెల్ల రక్త కణాలు కీళ్ల చుట్టూ ఉండే సైనోవియల్లోకి వెళ్ళి ప్రోటీన్లను విడుదల చేయడం వల్ల సైనోవియం పొరం మందంగా మారిపోయి దెబ్బతినడం జరుగుతుందట. క్రమంగా కీళ్ల లోపలికి, ఎముకలకి, కార్టిలేజ్కి ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల కీళ్ల అమెరికలో ఏర్పడే మార్పులు వైకల్యానికి దారితీస్తుంది. ఈ రుమాటాయిడ్

ఆర్థరైటిస్కి గల లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. కీళ్ళ వాపులు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం లేవగానే కీళ్ళ కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసిపోవడం మరియు ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకేలా కాకుండా రెండు వైపులా ఒకే రకం కీళ్ళు ప్రభావితం కావడం ఈ వ్యాధికి ముఖ్య లక్షణమట. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగ్గా లేకపోవడం, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి మణికట్టు వంటి కీళ్ళల్లో చర్మం కింద చిన్న చిన్న బుడిపలు ఏర్పడవచ్చు. కీళ్ళ వాతం నిర్లక్ష్యం చేస్తే వివిధ వ్యాధుల్లోనూ ముఖ్యంగా గుండె జబ్బులు, లాలాజలం తగ్గిపోవడం, కళ్ళు పొడి బారడం, అలాగే గుండె చుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుకే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా మంచిది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఏమేం పరీక్షలు చేయాలో ఇప్పుడు చూద్దాం. సిబిపి, ఈఆర్ఎన్, అలాగే ఆర్ఐ ఫ్యాక్టర్, ఏఎన్ఐ యాంటీ సిసిపి, ఎక్స్రే, ఎంఆర్ఐ మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స సైకోమాటిక్ డిశ్చార్జ్ అని ఒకటైన రుమాటాయిడ్ ఆర్థరైటిస్ హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంటుంది. ఇతర చికిత్సా విధానాల్లో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది, కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స లభిస్తుంది. లిజనర్స్, విన్నారు కదండి, ఈరోజు మనం ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చాలానే విషయాలు మాట్లాడుకున్నామండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోద సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
2: అర్ధానామాజనం కార్యం

0: ధనముని ఆర్జించుట ముఖ్య కర్తవ్యం. అట్లే సంపాదించిన ధనాన్ని వృద్ధి చేయట, దానిని రక్షించుట కూడా ఎంతో అవసరం. సంపాదించక ఏ కూర్చుని తినుచున్న ఎడల బంగారు కొండ కూడా తరిగిపోతుంది.
1: విత్తం బంధుర్వయ కర్మ

యదుత్తరం ధనము బంధు బలగము వయస్సు నడవడిక విద్య ఈ ఐదును మానవునికి గౌరవాన్ని కలిగించును. అందులోనూ క్రమముగా తరువాతవి శ్రేష్టతరములు. అంటే ధనము కంటే బంధు బలగము, దానికంటే వయస్సు నడవడి, చివరకు అత్యధికతర గౌరవాన్ని విద్యయే వసుకును.

तसस्रुतवान् गुणज्ञः स एव वक्ता स च दर्शनीयः सर्वे।

ధనమున్నవాడే కులీనుడు, అతడే పండితుడు, అతనికే వేదధర్మములు తెలుసు, గుణజ్ఞుడు, మంచి వాగ్మి, రూపవంతుడు, అన్నీ అతడే. ఆహా, సర్వసుగుణములన్ను బంగారమునే ఆశ్రయించును కదా.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
5: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్.

0: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా లిసనర్స్. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

0: वन्ति वित्तस्य यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति.
1: ధనమునకు దానము, భోగము, నాశము అనే మూడు గతులున్నవి. ఒకరికి పెట్టక తాను కుడువక ఉన్న సంపదలకు మూడవ గతి అనగా నాశనం తప్పదు.

ఓ మిత్రమా, నేను చెప్పు, హితములు ఆలింపుము. ధనము లేనిచో తల్లి దూషించును, తండ్రి మెచ్చుకొనడు, సోదరులు మాట్లాడరు, సేవకుడు మిడిసిపడును, కుమారుడు చెప్పిన మాట వినడు, భార్య దగ్గరకు చేరబోదు. వీటికి బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడా ఆడరారు. కనుక ధనమును ఆర్జింపుము, ధనమునకు అందరూ వసులగుదురు.

ఆపత్కాలము కొరకై ధనమును భద్రపరుచుకోవలను. ఆ ధనములను వ్యయం చేసి అయినను భార్యాపుత్రాదులను సంరక్షించుకునవలను. ధనము, కుటుంబము ఈ రెండింటితోనూ తనను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండవలను. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: మీకు తెలుసా అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
3: పన్నెండేళ్లు
2: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
4: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి.

0: ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: 90.4 రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని సరళ యంత్రాలు అనే పాఠం వింటారు.
1: అమ్మా అమ్మా, నా పుస్తకంలో పేజీలన్నీ ఊడిపోతున్నాయి, కుట్టిస్తావా?
2: కుట్టిస్తాను, గాని ముందు నువ్వు వెళ్ళి ఆ పుస్తకాలు కుట్టే సూది పట్టుకురా.
1: అలాగే అమ్మా. అమ్మా అమ్మా, నేను కుడతానమ్మా.
2: కుడుదువుగాన్లే, ముందు హర్షాని సూది పట్టుకురాని.
1: ఇదిగోనమ్మా సూది.
2: ఇదిగో నీహారిక, సూదిలో దారం ఎక్కించి కుట్టు. ఎలా కుట్టాలో తెలుసు కదా?
1: తెలుసమ్మా. ఇదిగో ఇలాగే కదా.
2: ఉండు, ముందు దారం రెండో చివర ముడివెయ్యి. ఆ తరువాత పుస్తకాన్ని మడిచిన వైపు సమాన దూరంలో, ఇదిగోటి చూడు, ఇలా మూడు గుర్తులను పెట్టుకుని మొదటి గుర్తు వద్ద పుస్తకానికి సూదితో రంధ్రం చేసి సూదిని పైకి లాగాలి. సూదితో పాటు దారం కూడా పైకి వచ్చింది కదా. మళ్ళీ సూదిని రెండవ గుర్తు దగ్గర బయటకు వచ్చేలా కిందకి గుచ్చాలి. ఇదిగో ఇలా తిరిగి సూదితో మూడవ గుర్తు దగ్గర గుచ్చి ఇట్లా పైకి లాగాలి. మళ్ళీ సూదిని మధ్య రంధ్రంలో నుండి రెండవ వైపుకు పంపి పైకి లాగి మొదటి ముడిని కలుపుతూ గట్టిగా ముడివెయ్యాలి.
1: పోమ్మా, అంతా నువ్వే కుట్టేశావు.
2: కుట్టడం ఎలాగో తెలిసింది కదా, ఈసారి నువ్వే కుట్టుకుందువులే.
1: బలే బలే, చాలా బాగా కుట్టావమ్మా. అమ్మా అమ్మా, హర్ష చూడమ్మా.

0: బిస్కెట్ల డబ్బాను ఎలా తెరుస్తుందా?
1: హర్ష, ఏం చేస్తున్నావు?
2: ఏం లేదమ్మా, మూత గట్టిగా ఉంది, అందుకే చెంచాతో మూత తెరుస్తున్నా.
1: ఏంటి హర్ష, నన్ను పిలవచ్చు కదా, నేను వచ్చి తీసిచ్చేదాన్ని.
0: అమ్మా, ఇదెప్పుడింతే, స్పూన్తో డబ్బా మూత తెరవడం బాగా నేర్చుకుంది.
1: హర్ష, నీళ్ళు అయిపోయాయమ్మా, బకెట్ తీసుకువెళ్ళి పెరట్లో బోరింగ్ దగ్గర కాస్త నీళ్లు కొట్టు.
3: నిహారిక, నువ్వు రా, బోరింగ్ కొట్టాలి.
0: సరే పదా. అమ్మా, బకెట్ నిండింది, వచ్చి తీసుకెళ్ళు.
1: సరే, నేను తీసుకువెళ్తా, గాని మీరు ఇట్లా వచ్చి కూర్చుని చదువుకోండి.
0: అమ్మా అమ్మా, నాకు ఈ పాట అర్థం కావడం లేదమ్మా.
1: ఏం పాటమ్మా?
0: సరళ యంత్రాలు
2: అంటే ఏంటి? ఏది చూడని, అరే ఇదేంటి? బోరింగ్, సూది, త్రాసు బొమ్మలున్నాయి.
1: సరళ యంత్రాలంటే అవే మరి. మనం రోజు చేసే పనులను సులభంగా చేయడానికి ఉపయోగపడే పరికరాలే సరళ యంత్రాలు.
0: అంటే సూది, కత్తి, కత్తెర, చెంచా, ఇవన్నీ సరళ యంత్రాలేనా?
1: అవును. అంతేకాకుండా త్రాసు, బాటిల్ ఓపెనర్, చీపురు, కుట్టు మిషన్, కట్టింగ్ ప్లేయర్, ఇవన్నీ కూడా సరళ యంత్రాలే. వీటిని వాడడం వల్ల మనం సులభంగా అంటే తక్కువ శ్రమతో పనులు చేయొచ్చు.
0: అంటే అర్థం ఏంటమ్మా?
1: ఏం లేదమ్మా, ఒక పనిని అతి తక్కువ బలంతో అతి తక్కువ సమయంలో సులభంగా ఖచ్చితంగా పూర్తి చేయడానికి వాడే సాధనమే సరళ యంత్రం.
2: మనం ఇవి వాడేటప్పుడు కూడా శక్తిని ఉపయోగించాలి కదా.
1: అవునర్రా, ఏ యంత్రమైనా దానంతర అదే పనిచేయదు, కొంత శక్తినిచ్చినప్పుడే అది పనిచేస్తుంది. ఈ సరళ యంత్రాలను మనం 6 రకాలుగా చెప్పచ్చు. అవి తులాదండం, వాలుతలం, కప్పి, ఇరుసు చక్రం, స్క్రూ, వెడ్జ్.
0: అమ్మా, తులాదండాలంటే ఏమిటి?
1: తులాదండాలంటే మనం వాడతామే త్రాసు, కత్తెర, కటింగ్ ప్లేయర్, ఇంకా నిమ్మరసం పిండే సాధనం, ఇవన్నీ కూడా తులాదండాలకు ఉదాహరణలే.
0: అసలు తులాదండం అంటే ఏంటమ్మా?
1: ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకుని స్వేచ్ఛగా తిరిగే వంగని కడ్డీని తులాదండం అంటాం.
2: అంటే నేను నిన్న చేసిన త్రాసు కూడా తులాదండమేనా?
1: అవును. ఏది ఆ త్రాసు ఇలా తీసుకురా.
2: ఇదిగో ఇక్కడే పక్కనే ఉంది.
1: ఇదిగో ఇది చూడండి మీరు, పొడుగ్గా ఉండే ఈ కడ్డి మధ్యలో ఉండే ఈ తాడు ఆధారంగా త్రాసు పనిచేస్తుంది. తులాదండంలో బలము, భారము, ఆధారము ఉంటాయి. త్రాసులో ఈ తాడు అంటే ఆధారం బలానికి భారానికి మధ్యలో ఉంటుంది. ఇందాక హర్ష స్పూన్తో డబ్బా మూతను సులభంగా తీయగలిగింది కదా, ఆ స్పూను తులాదండంగా పనిచేసిందన్నమాట.
0: మరందులో బలం, భారం, ఆధారం ఎక్కడున్నట్టు?
1: ఇక్కడ డబ్బా అంచు ఆధారం. హర్ష స్పూన్ ఒక చివరను పట్టుకుని బలం ఉపయోగించి స్పూన్ కిందకి నొక్కింది కదా, అంటే బలం ప్రయోగించింది. ఇక డబ్బా మూత భారం ఉన్న ప్రదేశం. బరువైన రాయిని కదల్చడానికి గుణపాన్నం, పొడుగాటి కర్రనో ఉపయోగిస్తాం. అవి సరళ యంత్రాలుగా పనిచేస్తాయి. రాయి బరువు లేదా భారం. బరువును లేపడానికి గుణపానికి మరో చిన్న కర్ర దుంగను ఆధారంగా చేస్తాం. గుణపం మరో చివర బలం ఉపయోగించి కిందకు నొక్కుతాం. అంటే బలానికి భారానికి మధ్య ఆధారం ఉన్నట్టే కదా. ఆ తరువాత ఒక్కలు ముక్కలు చేసే అడకత్తెర, బట్టలు కత్తిరించడానికి వాడే కత్తెర, ఇవన్నీ కూడా తులాదండాలే.
2: మరి కప్పి అంటే ఏమిటి?
1: ఇది కూడా తులాదండ సూత్రం ఆధారంగా పనిచేసేదే. ఇది చూడడానికి వృత్తాకారంగా ఉంటుంది, మధ్యలో గాడి ఉంటుంది. ఇది ఇరుసు ఆధారంగా తిరుగుతుంది. ఇలా ఇరుసు ఆధారంగా తిరిగే సాధనాన్ని కప్పి అంటారు, దాన్నే గిలక అని కూడా అంటారు.
2: మన ఊర్లో బావిలో నుండి నీరు తోడడానికి దీన్ని వాడతారు కదమ్మా.
1: బావిలో నుండి నీరు తోడడానికి కప్పి లేదా గిలకను వాడతారు.
0: ఎలా తోడతారమ్మా?
1: పొడవాటి తాడుకు ఒక చివర బకెట్ కట్టి బకెట్ను కప్పి మీదుగా బావిలోకి వదులుతారు. బకెట్ నిండిన తరువాత తాడు రెండవ చివరను గిలక మీదుగా భూమి వైపుకు అంటే కిందకు లాగుతారు. అప్పుడు బకెట్ పైకి వస్తుంది.
2: మరికొన్ని చోట్ల

0: గిలక లేకుండా కూడా నీరు తోడతారు కదా.
1: నిజమే, కాని అప్పుడు నీరు తోడడానికి ఎక్కువ బలం వాడాల్సి ఉంటుంది. కాని గిలకను వాడడం వల్ల తక్కువ బలంతో నీటిని తోడచ్చు. తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ భారాన్ని పైకి లేపుతుంది కాబట్టి గిలక సరళ యంత్రమే.
0: అమ్మా, కొన్నిసార్లు చెక్కతో చేసిన కప్పీని కూడా వాడతారు కదా.
1: అవునమ్మా.
0: అమ్మా, మొన్న మన వీధి చివర కరెంటు తీగ లాగడానికి కూడా వాడింది కప్పీలేనా?
1: అవును, కరెక్ట్గా గుర్తు చేసావు. పెద్ద పెద్ద బరువులు పైకి లేపడానికి క్రేన్లలోనూ, ఇంకా మట్టిని తోడే పెద్ద యంత్రాలలో వీటిని వాడతారు. అంతేకాదు, పల్లెటూర్లలో కొన్ని కొన్ని చోట్ల నీటిని తోడడానికి చక్రం ఇరుసు వాడతారు.
0: అంటే ఏమిటి?
1: ఏం లేదు, కప్పీలో చక్రం ఇరుసుపై స్వేచ్ఛగా తిరిగితే ఇరుసు చక్రం సరళ యంత్రంలో చక్రం ఇరుసుకు బిగించబడి ఉంటుంది కాబట్టి ఇరుసుతో సహా చక్రం తిరుగుతుంది. మన ఇళ్లల్లో వాడే డోర్ నాబ్స్, నీటి కుళాయిలకు వాడే నాబ్స్ ఇవన్నీ ఇరుసు చక్రాలకు ఉదాహరణలే.
0: కారు స్టీరింగ్ చక్రం, స్క్రూ డ్రైవర్ కూడా అంతే కదమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా, మరి వాలుతలం అంటే ఏమిటి?
2: మొన్న మన ఇంటి ముందర మెట్లపైన స్కూటర్ ఎక్కడానికి జారుడు బండలా వేయించారే, అదే కదమ్మా?
1: అవును, బరువులను సులభంగా పైకి లేపాలంటే వాలుతలం ఉపయోగపడుతుంది.
2: మొన్న మనం వెళ్లిన హాస్పిటల్లో కూడా ఇలాంటిదే ఉంది.
1: అవునర్రా, హాస్పిటల్లో రోగి ఉన్న స్ట్రెచర్ను సులభంగా పైకి తీసుకువెళ్లడానికి అలా ఏటవాలుగా కడతారు. అలాగే నూనె పీపాలను లారీలోకి ఎత్తి పైకెక్కించడం కష్టం. అందుకే కూలీలు ఒక చెక్కను వాలుగా అమర్చి పీపాలను దొర్లిస్తూ లారీలోకి సులభంగా ఎక్కిస్తారు.
2: అమ్మా అమ్మా, మా స్కూల్లోని జారుడు బండ కూడా వాలుతలమే కదా.
1: అవును హర్ష.
0: అంతేకాదు, మన మేడపైకెళ్లే మెట్లు కూడా వాలుగానే ఉంటాయి.
2: మనది స్టేర్ కేస్ కదా.
1: అవునర్రా, కొంచెం స్థలంలో మెట్లు కట్టాలంటే స్టేర్ కేస్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనం మేడెక్కడానికి వాడే నిచ్చెనలు, కొండలను ఎక్కడానికి వేసే ఘాట్ రోడ్లు ఇవన్నీ వాలుతలాలకు ఉదాహరణలే.
3: ఓహో, అందుకే తిరుపతి కొండకు వెళ్లే రోడ్డు కొండ చుట్టూ వెళ్తూ పైకెళ్తుంది.
1: అవును, ఒకేసారి నిలువుగా పైకి వెళ్లలేం కాబట్టి కొండ చుట్టూ రోడ్డు వేసి క్రమంగా ఎత్తు పెంచుతూ పైకి వెళ్లేలా రోడ్డు వేస్తారు.
0: ఇంతకు వాలుతలం అంటే ఏమిటి?
1: భూమికి లేదా క్షితిజ సమాంతరానికి కొంత కోణం చేస్తూ ఏటవాలుగా అమర్చబడిన పలక లేదా చెక్క. లారీల్లోకి కాని మరేదైనా ఎత్తైన ప్రాంతాలకు బరువుల్ని ఎత్తడానికి అప్పటికప్పుడు చెక్క పలక లాంటిది ఏటవాలుగా వేసి బరువులెత్తడం దించడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా శాశ్వతంగా వాలుతలం అవసరమయ్యే చోట్ల సిమెంటుతో వాలుతలంలా నిర్మిస్తారు. అంటే రోడ్లు, ఫ్లైఓవర్ అన్నమాట.
2: ఆ మూలుండే గొడ్డలి కూడా వాలుతలంలాగే ఉంది కదా.
1: అవును హర్ష, రెండు వాలుతలాలను కలిపితే గొడ్డలి తయారైంది. దీనికి కర్రను బిగించి సులభంగా కట్టెలు నరకచ్చు.
0: నాగలి, రంపాలు కూడా ఇలాంటివే కదా.
1: అవును, ఇవన్నీ వెడ్జ్లకు ఉదాహరణలే.
0: అమ్మా, వెడ్జ్ అంటే ఏమిటి?
1: రెండు పక్కల వాలుతలమున్న పరికరాన్ని వెడ్జ్ అంటారు.
0: మరి మర అంటే ఏమిటి?
1: వాలుతలం సూత్రం మీద పనిచేసే పరికరమే మర. దాన్నే స్క్రూ అని అంటాం.
2: నాకు తెలుసమ్మా, ఇదిగో నా బాక్స్ లో ఉంది.
1: ఏంట్రా, ఇవి కూడా నువ్వు బాక్స్ లో పెట్టుకుంటావా? సరే ఇటివ్వు, చూసావా, దీనిపై సర్పిలాకారంలో ఉండే తలమిది. ఇది ఎలా ఉందంటే శంకువు చుట్టూ చుట్టిన వాలుతలంలా ఉంది. అంటే సర్పిలాకారపు మేడమెట్లలాగా ఉంది కదా.
0: అమ్మా, ఇవి కొన్ని స్థూపాకారంగా కూడా ఉంటాయి కదా.
1: అవునమ్మా, స్థూపాకారంపై చుట్టిన వాలుతలం అన్నమాట.
2: మొన్న రోడ్డుపై చూశానమ్మా, కారును పైకి లేపి దాని టైర్ మారుస్తున్నారు.
1: అదే స్క్రూజాక్. కారు, ట్రక్, బస్ టైర్లు పాడైనప్పుడు స్క్రూజాక్ సహాయంతో పైకి లేపి టైర్లు మారుస్తారు.
0: అంటే స్క్రూజాక్ మర సూత్రం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట.
1: స్క్రూజాక్ మరా తులాదండముల సమ్మేళనంతో ఏర్పడిన సాధనం. అంతేకాదు, మనం వాడే చాలా వస్తువులతో పాటు మైక్రోస్కోప్లు, టెలిస్కోప్, వర్క్షాపుల్లో వాడే అనేక పరికరాలు మరసూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. అంతేకాకుండా ఇరుసు చక్రం సూత్రం ఆధారంగా పనిచేసే మరో సరళ యంత్రం ఉంది. దాని పేరే గేర్. అంటే రెండు చక్రాలు బెల్ట్తో కానీ గొలుసుతో కానీ కలుపు.

0: పడి ఉంటాయి. ఒక చక్రం కదిలితే వెంటనే కదలిక ప్రారంభమై శక్తి ప్రసారం జరుగుతుంది.
1: సైకిల్ చైన్ కూడా రెండు చక్రాలను కలుపుతుంది కదమ్మా.
0: అవును. అంతేకాదు ఈ గేర్లను టర్బైన్, పిండి మిషన్లలో, కుట్టు మిషన్లలో, మోటార్ వాహనాల్లో వాడతారు. సరే, రకరకాల సరళ యంత్రాల గురించి తెలుసుకున్నారు కదా, ఈ సరళ యంత్రాలను ఎలా సంరక్షించుకోవాలో చెప్తాను, వినండి. ముఖ్యంగా యంత్రాలు, మిషన్ లాంటి వాటిల్లో ఘర్షణ వల్ల యంత్ర భాగాలు అరిగిపోతూ ఉంటాయి. ఈ అరుగుదల తగ్గించడానికి లూబ్రికేటింగ్ నూనెలు వాడాలి. వాటినే జారుడు నూనెలు అని కూడా అంటారు. యంత్రాలు చాలా వరకు ఇనుముతో చేయబడే ఉంటాయి, కాబట్టి తుప్పును అరికట్టడానికి యంత్రాలకు పెయింటింగ్ వెయ్యాలి. ఏ యంత్రమైనా వాడనప్పుడు దుమ్ము పట్టకుండా ఉండడం కోసం దాన్ని బట్టతో కానీ మరేదైనా కవర్తో కప్పి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
2: అమ్మా, ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాలు మరొకసారి చెప్పవు?
0: సరే, చెప్తా వినండి. ఒక పనిని అతి తక్కువ బలంతో, అతి తక్కువ సమయంలో సులభంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి వాడే సాధనమే సరళ యంత్రం. సరళ యంత్రాలు 6 రకాలు: తులాదండం, కప్పి, ఇరుసుచక్రం, వాలుతలం, వెజ్, మర. ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకుని స్వేచ్ఛగా తిరిగే వంగని కడ్డీని తులాదండం అంటారు. కప్పీలో చక్రం ఇరుసుపై స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇరుసుచక్రంలో చక్రం ఇరుసుకు బిగించబడి ఉంటుంది, కాబట్టి ఇరుసుతో సహా చక్రం తిరుగుతుంది. భూమికి లేదా క్షితిజ సమాంతరానికి కొంత కోణం చేస్తూ ఏటవాలుగా ఉండే అమరికనే వాలుతలం అంటారు. వాలుతలం సూత్రం మీద పనిచేసే పరికరమే మర, స్క్రూజాక్. ఈ సరళ యంత్రాలను కాపాడుకోవడానికి లూబ్రికేటింగ్ నూనెలు, పెయింట్లు వాడతారు.
2: అమ్మా, చాలా బాగా అర్థమైందమ్మా.
1: నాకేమో ఆకలేస్తుందమ్మా.
0: అలాగే, పదండి, కాళ్ళు కడుక్కుండండి, అన్నం పెడతాను.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని సరళ యంత్రాలు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం గణితంలోని త్రిభుజాలు, వాటి రకాలు పాఠం వింటారు.
4: కృష్ణ, కృష్ణ, ఎక్కడున్నావు?
5: ఏంటి మామయ్య అలా అరుస్తున్నావు?
4: అరవలేదు కృష్ణ, పిలిచానంతే.
5: ఏంటి, చేతిలో ఏదో రంగు కాగితాలున్నాయి, ఎందుకు?
4: ఆగస్టు 15 దగ్గరకొస్తోందిగా, కమ్యూనిటీ హాల్ దగ్గర తోరణాలు కట్టాలని ఆ బాధ్యతను యువజన మండలి నాకప్పగించింది.
5: అలాగా, అయితే ఈ రంగు కాగితాలను ఇప్పుడేం చేద్దాం?
4: కత్తిరించి దారాలకు అంటించి తోరణాలు కట్టాలి.
5: వీటిని ఎలా కత్తిరించాలి మామయ్య?
4: ముందుగా కాగితాలను మడతపెట్టి మడతల వెంబడి కత్తిరించాలి.
5: అదే, ఏ ఆకారంలో కత్తిరించాలి?
4: కొన్నింటిని త్రిభుజాకారంలోనూ, మరికొన్నింటిని దీర్ఘచతురస్రాకారంలోనూ కత్తిరించాలి. ఆ తరువాత ఒక్కో రంగు కాగితాన్ని వరుసగా అంటించుకోవాలి.
5: అయితే ముందుగా నేను ఒక పేపర్ని కత్తిరించి చూపిస్తాను.
4: అలాగే, కత్తిరించి చూద్దాం.
5: ముందుగా పేపర్ను ఇలా మధ్యలోనికి మడత పెట్టాను. ఆ తరువాత దానిని మరలా 4 సమాన పొరలు ఏర్పడేటట్టు మడత పెట్టాను. అరే, చతురస్రాకారంగా ఏర్పడింది, ఇప్పుడేలా?
4: ఈ చతురస్రాకారంగా ఏర్పడిన కాగితాల ఎదుటి మూలలను ఇలా మడత పెడితే త్రిభుజాకారంలాగా తయారవుతుంది.
5: అవును, ఇప్పుడు మడతల వెంబడి కత్తిరిస్తే త్రిభుజాకారంలో రంగు కాగితాలు తయారవుతాయి
4: కదా. ఏది కత్తిరించి చూద్దాం.
5: ఇదిగో, ఇంతే కదా.
4: గుడ్, బాగా కత్తిరించావు. కాగితాలన్నీ కూడా త్రిభుజాకారంలో ఏర్పడ్డాయి, అవునా?
5: అవును.
4: త్రిభుజానికి ఎన్ని భుజాలుంటాయో తెలుసా నీకు?
5: త్రిభుజానికి 3 భుజాలుంటాయని 3వ తరగతి చదివే వారికి కూడా తెలుసు.
4: 3వ తరగతి చదివే వారికి కూడా తెలుసనే సంగతి నాకు తెలుసు, నీకు తెలుసా తెలీదా, అందుకే నిన్నడిగాను.
5: చెప్పానుగా 3 భుజాలుంటాయని.
4: వెరీ గుడ్. మరి చతుర్భుజానికి ఎన్ని భుజాలుంటాయి?
5: 4.
4: దీర్ఘచతురస్రానికి?
5: దానికి కూడా 4 భుజాలే.
4: సరే, మరి ఆకారాలన్నింటినీ కలిపి ఏమంటామో తెలుసా?
5: వీటన్నిటినీ కలిపి
4: బహుభుజులు అంటాం. ఏమంటాం?
5: బహుభుజులు అంటాం.

0: బహుభుజి అంటే ఏమిటి మావయ్య?
1: ఓ స్వప్న, నువ్వెప్పుడొచ్చావు?
0: అన్నయ్య వాటన్నిటినీ కలిపి కలిపి అని నసుగుతున్నప్పుడే వచ్చాను.
2: నేను నసిగాను సరే, నీకు తెలుసుంటే చెప్పొచ్చుగా.
0: తెలియకనేగా మావయ్యని అడిగింది.
1: ఇదిగో మీరిద్దరు ఇలా పోట్లాడుకోకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి.
0: అలాగే చెప్పండి.
1: రేఖాఖండాలచే ఆవరింపబడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటాం. మళ్ళీ చెబుతున్నాను వినండి. రేఖాఖండాలచే ఆవరింపబడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటాం. బహుభుజి యొక్క భుజాల సంఖ్యను బట్టి దానికి పేరు పెడతాం. ఉదాహరణకు మూడు భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజం అంటాం. అలాగే నాలుగు భుజాలు కలిగిన బహుభుజిని చతుర్భుజం అంటాం. ఐదు భుజాలు కలిగి ఉంటే దాన్ని పంచభుజి అంటాం. ఇలా ఎన్ని భుజాలు కలిగి ఉంటే ఆ సంఖ్యను బట్టి దానికి పేరు పెడతాం. అలాగే బహుభుజిని ఆవరించిన రేఖాఖండాలను దాని భుజాలు అంటాం.
2: అంటే మావయ్య, మూడు భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజం అంటాం, అంతే కదా?
1: అంతే. అయితే త్రిభుజానికి కొన్ని ధర్మాలుంటాయి.
0: ఏమిటవి?
1: చెబుతాను, జాగ్రత్తగా వినండి. త్రిభుజానికి మూడు భుజాలుంటాయని మీరు తెలుసుకున్నారు అవునా? ఇంకా త్రిభుజానికి మూడు శీర్షాలుంటాయి, అంటే మూడు మూలలుంటాయన్నమాట. అలాగే త్రిభుజానికి మూడు కోణాలు కూడా ఉంటాయి. ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుందన్నమాట.
2: ఇవన్నీ మాకు 5వ తరగతిలోనే చెప్పారు మామయ్య.
1: అలాగా? ఏది అయితే చెప్పు. త్రిభుజం యొక్క ముఖ్య ధర్మాలేంటో చెప్పు.
2: త్రిభుజానికి మూడు భుజాలుంటాయి, మూడు శీర్షాలుంటాయి, మూడు కోణాలుంటాయి. ఆ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలుంటుంది.
1: సరే కృష్ణ, త్రిభుజం యొక్క ముఖ్య ధర్మాలు నీకు తెలుసు. అయితే త్రిభుజం యొక్క చుట్టుకొలతను ఎలా కనుక్కుంటామో చెప్పు చూద్దాం.
2: త్రిభుజంలోని మూడు భుజాల కొలతల మొత్తాన్ని త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాం.
1: సరే, మూడు భుజాల కొలతల మొత్తాన్ని త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేది కూడా చెప్పేశావు. మరి నీకు త్రిభుజంలోని రకాలు ఏమిటో తెలుసా?
2: తెలియదు మామయ్య.
1: అయితే త్రిభుజ రకాల గురించి చెబుతాను, వినండి. త్రిభుజానికి మూడు భుజాలుంటాయని తెలుసుకున్నాం కదా. అవి మూడు భుజాలు సమాన పొడవును కలిగి ఉండవచ్చు, లేదా రెండు భుజాలు ఒకే పొడవుండి మరో భుజం ఇంకో పొడవు కలిగి ఉండవచ్చు, లేదా మూడు భుజాల పొడవులు వేరువేరుగా కూడా ఉండొచ్చు. కాబట్టి భుజాల కొలతల ప్రకారం త్రిభుజాలను మూడు రకాలుగా విభజించవచ్చు. ఇప్పుడు మీకు ఈ కాగితం మీద ఒక త్రిభుజాన్ని గీసి వివరిస్తాను, సరేనా?
0: అలాగే మావయ్య.
1: కాగితం మీద ఏబి, బిసి, సిఏ అనే మూడు సమాన భుజాల పొడవులు గల త్రిభుజాన్ని గీశాను. ఇందులో ఏబి అనే భుజం బిసి అనే భుజానికి సమాన పొడవు కలిగి ఉంది. అలాగే సిఏ అనే భుజం కూడా బిసి భుజానికి సమానంగా పొడవు కలిగి ఉంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ. ఇలాంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం.
2: అంటే మూడు సమాన పొడవు గల భుజాలున్న త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం, అంతేనా మామయ్య?
1: కరెక్ట్. ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల పొడవులు సమానమైతే దానిని సమబాహు త్రిభుజం అంటాం. బాహు అంటే భుజాలు. భుజాలు అన్నీ సమానంగా ఉంటే సమబాహు అంటాం. కాబట్టి సమబాహు అంటే అన్ని భుజాలు సమానంగా గల త్రిభుజం అన్నమాట. అంతేకాదు, ఈ సమబాహు త్రిభుజంలో కోణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. అంటే కోణం ఏ, కోణం బి, కోణం సి అన్నీ కూడా సమానంగా ఉంటాయి. మూడు కోణాలు సమానం కాబట్టి సమబాహు త్రిభుజంలో ఒక్కో కోణం 8 డిగ్రీలుంటాయో చెప్పండి.
2: ఒక సమబాహు త్రిభుజంలో 3 సమాన కోణాలుంటాయి. ఆ కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి 180/3=60. అంటే సమబాహు త్రిభుజంలో ఒక్కో కోణం 60 డిగ్రీలుంటుంది.
1: శభాష్ కృష్ణ, చాలా బాగా చెప్తున్నావు. దీన్నే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం బి ఈజ్ ఈక్వల్ టు కోణం సి అని కూడా అనొచ్చు.
0: అంటే త్రిభుజంలో 3 కోణాలు సమానం అన్నమాట, అంతే కదా మావయ్యా?

0: అవునమ్మా, ఇప్పుడొకసారి చెప్పండి, సమబాహు త్రిభుజం అంటే ఏమిటో?
1: మూడు భుజాల పొడవులు సమానంగా ఉండి మూడు కోణాలు సమానంగా ఉండే త్రిభుజాన్నే సమబాహు త్రిభుజం అంటాం.
0: సభాష్ కృష్ణ, ఇక త్రిభుజ రకాలలో రెండవది సమద్విబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమాన పొడవు గల త్రిభుజం అని అర్థమైతే సమ

0: PQR. పై శీర్షానికి పి అని, క్రింద భూమిగా ఉన్న శీర్షాలకు ఎడమవైపు క్యూ అని, కుడివైపు ఉన్న శీర్షానికి ఆర్ అని పేర్లు పెట్టడం జరిగింది. ఈ భుజాలను కొలిస్తే పిక్యూ మరియు పిఆర్ అనే రెండు భుజాలు మాత్రం సమాన పొడవు కలిగి ఉన్నాయి. క్యూఆర్ భుజం మాత్రం వేరే పొడవు కలిగి ఉంది. పిక్యూఆర్ అనే సమద్విబాహు త్రిభుజంలో క్యూఆర్ భుజాన్ని పిక్యూఆర్ త్రిభుజం యొక్క భూమి అంటాం. పిక్యూ భుజం పిఆర్ భుజానికి సమాన పొడవు కలిగి ఉంది. అంటే రెండు భుజాలు సమాన పొడవు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. దీనిని బట్టి మీకేం తెలుస్తోందో చెప్పండి.
1: ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమాన కొలతలు కలిగి ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం, అంతేనా మావయ్య?
0: చక్కగా చెప్పావు స్వప్న. ఇంకా
2: ఒక సమద్విబాహు త్రిభుజంలో అసమానంగా ఉండే భుజాన్ని ఆ త్రిభుజం యొక్క భూమి అంటాం.
0: శభాష్, అలాగే ఈ సమద్విబాహు త్రిభుజంలో కోణాలను పరిశీలించినట్లయితే భూమి కలిగి ఉన్న కోణాలను భూకోణాలు అంటాం. ఇప్పుడు నేను గీసిన ఈ త్రిభుజంలో కోణం క్యూ, కోణం ఆర్లు భూకోణాలు. అంటే భూమికి ఎడమవైపున కుడివైపున ఉన్న కోణాలు భూకోణాలన్నమాట. భూమికి ఎదురుగా పైన ఉన్న కోణాన్ని శీర్షకోణం అంటాం. నేను గీసిన ఈ త్రిభుజంలో శీర్షకోణం ఏదో చెప్పండి.
1: కోణం పి.
0: కరెక్ట్. అయితే ఈ సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలైన కోణం క్యూ, కోణం ఆర్లు ఎప్పుడూ సర్వసమానంగా ఉంటాయి. శీర్షకోణం మాత్రం వేరుగా ఉంటుంది.
2: సమబాహు త్రిభుజంలో కోణాలన్నీ సమానం, కానీ సమద్విబాహులో రెండు కోణాలు మాత్రం సమానం, అంతేనా మామయ్య?
0: అంతే. కానీ ఆ రెండు కోణాలు ఏవి? భూమి భుజం కలిగి ఉన్న కోణాలు మాత్రమే సర్వసమానంగా ఉంటాయి.
1: అంటే సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు మాత్రమే సర్వసమానం, అంతేనా మావయ్య?
0: అవును. మీరు చాలా చురుకైన పిల్లలు, ఇట్టే పట్టేస్తున్నారే.
2: ఏ విషయాన్నైనా ఇలా విడమర్చి చెబితే ఇట్టే పట్టేస్తాం మావయ్య.
0: అయితే త్రిభుజాలలో మూడో రకం త్రిభుజం గురించి చెబుతాను, వినండి.
1: చెప్పండి, మూడో రకం త్రిభుజం పేరేంటి మావయ్య?
0: విషమబాహు త్రిభుజం.
2: విషమబాహు త్రిభుజమా? అంటే?
0: అంటే ఇక్కడ నేను ఒక త్రిభుజాన్ని కాగితం పైన గీస్తున్నాను, చూడండి.
1: అవును, డిఈఎఫ్ అనే త్రిభుజాన్ని గీశారు.
0: ఈ డిఈఎఫ్ అనే త్రిభుజాన్ని పరిశీలించండి
2: మామయ్య. ఇందులో మూడు భుజాలు వేరువేరు పొడవులు కలిగి ఉన్నాయే.
0: అవును, ఈ త్రిభుజంలో ఏ రెండు భుజాలు సర్వసమానం కాదు. అటువంటి త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటాం. అంటే ఈ త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు వేరువేరుగా ఉంటాయన్నమాట.
1: అంటే ఏ రెండు భుజాల కొలతలు సమానం కాని త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటాం, అంతేనా మావయ్య?
0: కరెక్ట్గా చెప్పావమ్మా. ఇలా భుజాలను బట్టి త్రిభుజాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
2: అంటే మావయ్య, భుజాలను బట్టే కాకుండా ఇంకా వేరే విధంగా కూడా త్రిభుజాలను వర్గీకరించవచ్చా?
0: అవును కృష్ణ, భుజాలను బట్టే కాకుండా కోణాలను బట్టి కూడా త్రిభుజాలను అల్పకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. కోణాలను బట్టి త్రిభుజాల రకాలను తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో తెలుసుకున్న ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. మూడు భుజాలు కల బహుభుజిని త్రిభుజం అంటాం. మూడు భుజాల కొలతల మొత్తాన్ని త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాం. త్రిభుజానికి మూడు భుజాలుంటాయి, మూడు శీర్షాలుంటాయి, మూడు కోణాలుంటాయి. త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. భుజాలను బట్టి త్రిభుజాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం. ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల పొడవులు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. సమబాహు త్రిభుజంలో కోణాలన్నీ సమానంగా ఉంటాయి. ఒక త్రిభుజంలో దాని ఒక జత భుజాల పొడవులు సమానమైతే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. సమద్విబాహు త్రిభుజంలోని అసమాన భుజాన్ని ఆ త్రిభుజ భూమి అంటాం. సమద్విబాహు త్రిభుజంలోని భూకోణాలు రెండూ

0: సర్వసమానంగానూ శీర్షకోణం వేరుగానూ ఉంటాయి. ఏ రెండు భుజాల కొలతలు సమానం కాని త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటాం.
1: భుజాలను బట్టి త్రిభుజ రకాలను చాలా చక్కగా వివరించారు మామయ్య. మీరు చెప్పిన దానిని బట్టి తోరణాలు కట్టడానికి రంగు కాగితాలను కత్తిరిస్తే అన్ని విషమబాహు త్రిభుజాలలాగే ఏర్పడేటట్లున్నాయి మామయ్య.
0: చాలా బాగా చెప్పావు కృష్ణ. అలా ఉంటేనే తోరణాలు కడితే అందంగా ఉంటాయి. ఈ రంగు కాగితాలన్నింటినీ కత్తిరించి తోరణాలు కడదాం పదండి.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని సరళ యంత్రాలు, మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం గణితంలోని త్రిభుజాలు వాటి రకాలు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనెస్ మరి ఈ రోజు ముచ్చట్లలో జూన్ 15వ తేదీ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటూ, మానవ హక్కుల చరిత్రను ప్రపంచ రాజకీయ రూపురేఖలను మార్చివేసిన ఒక అత్యంత ప్రాచీన చారిత్రాత్మక ఘట్టంతో ఈ రోజు ముచ్చట్లు మొదలుపెట్టద్దాం. మరి ఆధునిక ప్రజాస్వామ్యానికి చట్టబద్దమైన పాలనకు పునాదిగా భావించే ఒక గొప్ప పత్రం మరి బ్రిటన్లో ఈ రోజుని రూపుదిద్దుకుంది. మరి ఆ విశేషాలతో పాటు అంతర్జాతీయంగా సైన్స్ మరియు భౌగోళిక ఆవిష్కరణల చరిత్రలో ఈ రోజున నమోదైన మరికొన్ని రికార్డులు కూడా మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం.
0: ముందుగా ప్రపంచ చరిత్రలోనే అదొక సువర్ణ అధ్యాయం. 1215 జూన్ 15 బ్రిటన్ రాజు కింగ్ జాన్ మ్యాగ్నా కార్టా అనే చారిత్రాత్మక ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. ఇది రాజుల సర్వాధికారాలు అడ్డుకట్ట వేస్తూ ప్రజల హక్కులను గుర్తించి మొట్టమొదట లిఖితపూర్వక పత్రంగా నిలిచిపోయింది. దీంతో పాటు అమెరికా చరిత్రలో చూస్తే 1752 జూన్ 15 ప్రసిద్ధ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ గాలిపటాన్ని ఎగరేసి జరిపిన ఒక సాహసోపేతమైన ప్రయోగం ద్వారా మెరుపులు అనేవి విద్యుత్ శక్తి రూపాలేనని ప్రపంచానికి నిరూపించారు. ఇది విద్యుత్ శాస్త్ర పరిశోధనలని సరికొత్త మలుపు తిప్పింది.
1: ఇక అంతరిక్ష పరిశోధనల విషయానికొస్తే, మరి 1963 జూన్ 15 సోవియట్ యూనియన్ వోస్టోక్ 5 అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. మరి ఇది భూకక్షలో దాదాపు 5 రోజుల పాటు తిరిగి అప్పట్లో సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన ఒంటరి ప్రయాణంగా రికార్డు సృష్టించింది. మరి అలానే భౌగోళిక అన్వేషణల చరిత్రలోకి వెళితే 1502 జూన్ 15 ప్రసిద్ధ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ తన 4వ మరియు చివరి సముద్ర ప్రయాణంలో భాగంగా కరేబియన్ దీవుల్లోని మార్టినిక్ అనే అద్భుతమైన ద్వీపాన్ని కనుగొన్నారు.
0: ఇక అంతర్జాతీయ రాజకీయ మార్పుల విషయానికొస్తే, అమెరికా పౌరయుద్ధం కాలంలో 1864 జూన్ 15 వాషింగ్టన్ సమీపంలో ప్రసిద్ధ ఆర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటిక అధికారికంగా స్థాపించబడింది. ఇది దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలకు చిహ్నంగా నిలిచిపోయింది. అలాగే 1954 జూన్ 15 యూరోపియన్ ఫుట్బాల్ సమాఖ్య స్విట్జర్లాండ్లో బాసెల్ నగరంలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత

0: ప్రతిష్టాత్మకమైన క్రీడా సంస్థలో ఒకటిగా అవతరించడానికి ఈ రోజున ఒక బలమైన పునాది పడింది.
1: ఇక అలానే దేశ స్వాతంత్ర్యం కోసం అంతర్జాతీయ స్థాయిలో పోరాడిన వీరుడు గురించి చెప్పుకుందాం. మరి 1884 జూన్ 15 జన్మించిన తారక్నాథ్ దాస్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశాల నుండి విప్లవాత్మక ఉద్యమాన్ని నడిపించిన అంతర్జాతీయ విద్వాంసుడు. ఆయన అమెరికాలో గదర్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా ఉంటూ భారతదేశ స్వాతంత్ర్య ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పారు.
0: నిజంగా విదేశాల్లో ఉండి దేశం కోసం పోరాడడం గొప్ప విషయం అమ్మా. ఇక మన తెలుగు సాహిత్యంలోకి వస్తే 1897 జూన్ 15 జన్మించిన పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు గారి గురించి మాట్లాడుకోవాలి. ఈయన గొప్ప కవి, పండితుడు, అంతేకాకుండా అద్భుతమైన అవధాని కూడా. సంస్కృత ఆంధ్ర భాషలపై అపారమైన పట్టున్న ఆయన ఎన్నో సాహిత్య అవధానాలు చేసి తెలుగు పద్య వైభవాన్ని కాపాడారు. అలాగే సాహిత్యంతో పాటు వైద్య రంగంలో రాణించిన కాండూరు నరసింహాచార్యులు గారు 1900 ఇదే రోజున జన్మించారు. ఆయన కవి, రచయిత మాత్రమే కాకుండా నాణ్యమైన ఆయుర్వేద వైద్యుడిగా కూడా సమాజానికి విశేష సేవలు అందించారు. వీరికి తోడుగా ఆధునిక పత్రికా రంగంలో గుర్తింపు పొందిన దస్తగిరి అచ్చుకట్ల చిన్న 1939 జూన్ 15 జన్మించారు. ఆయన సుషుమా సాహిత్య మాస పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ ఎందరో కొత్త రచయితల్ని ప్రోత్సహించారు.
1: ఇక అలానే అంతర్జాతీయ విజ్ఞాన రంగానికి వస్తే 1916 జూన్ 15 జన్మించిన హెర్బర్ట్ సైమన్ ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత. మరి ఆయన కేవలం అర్థశాస్త్రంలోనే కాకుండా కంప్యూటర్ సైన్స్, సైకాలజీ మరియు పొలిటికల్ సైన్స్ వంటి బహుముఖ రంగాల్లో పరిశోధనలు చేశారు. మరి ముఖ్యంగా పారిశ్రామిక సంస్థల్లో మానవుల నిర్ణయాత్మక ప్రక్రియపై ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు గాను 1978 ఆయనకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
0: ఇక మన శాస్త్రీయ సంగీత వైభవంలోకి వెళితే కర్ణాటక సంగీత ప్రపంచంలో వయోలిన్ వాయిద్యానికి ఒక కొత్త శైలిని తెచ్చిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు ద్వారం భావనారాయణరావు 1924 జూన్ 15 జన్మించారు. ఆయన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అద్భుతమైన వయోలిన్ విద్వాంసుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా విజయవాడ, విజయనగరం సంగీత కళాశాలలకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఎందరో ఉత్తమ సంగీతకారులని దేశానికి అందించారు.
1: ఇక చలనచిత్ర రంగానికి వస్తే మరి ఈ రోజుకి చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. మరి ఎందుకంటే వెండి తెరకు సంబంధించిన నలుగురు ప్రముఖులు ఈ రోజునే జన్మించారు. మరి మొదటగా సౌత్ ఇండియన్ సినిమాల్లో నేపథ్య గాయకుడిగా, నటుడిగా 8000 పాటలు పాడిన మలేషియా వాసుదేవన్ 1944 జూన్ 15 జన్మించారు. అలానే 70-80 దశకాల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో తన శృంగార నృత్యాలతో వెండితెరను ఉర్రూతలోకించిన నృత్యతార జయమాలిని 1958 ఇదే రోజున జన్మించారు.
0: వీరితో పాటు మన ఆధునిక తెలుగు చలనచిత్ర రంగానికి వస్తే తన వైవిధ్యమైన బాణీలతో, ముఖ్యంగా మెలోడీ పాటలతో టాలీవుడ్లో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి గారు 1974 జూన్ 15 జన్మించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, సింహ వంటి ఎన్నో చిత్రాలకి ఆయన అందించిన సంగీతం శ్రోతల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందనుకో.
1: టాలీవుడ్ స్టార్, డైరెక్టర్ కొరటాల శివ 1975 సరిగ్గా ఇదే రోజున జన్మించారు. రచయితగా ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మరియు భరత్ అని నేను వంటి కమర్షియల్ సినిమాల్లో బలమైన సామాజిక సందేశాలను జోడించి అగ్రదర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇక అలానే తెలుగు సాహిత్య లోకంలో ఒక మహాయుగం ముగిసిన రోజుగా ఈ రోజు మనకి కనిపిస్తుంది. మరి తెలుగు జాతి గర్వించే మహాకవి, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని తన అక్షరాలతో శాసించిన విప్లవ కవి శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు 1983 జూన్ 15 పరమపదించారు. సాంప్రదాయ పద్యాల సంకీర్ణను తెంచి సామాన్యుడి కష్టాలను, శ్రామికుడి చెమట చుక్కను కావ్య వస్తువుగా మార్చి తెలుగు కవిత్వానికి ఒక సరికొత్త దిశను చూపిన యుగకర్త ఆయన.
0: అవునమ్మా, శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం కావ్యం తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక తిరుగులేని విప్లవం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అంటూ ఆయన నినదించిన అక్షరాలు నాటికి నేటికి అణిచివేతకు గురైన గుండెల్లో ఒక పెద్ద చైతన్యాన్ని రగిలిస్తూనే ఉన్నాయి. కేవలం అభ్యుదయ సాహిత్యమే కాకుండా తెలుగు చలనచిత్ర రంగంలో కూడా అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన రాసిన తెలుగు వీర లేవరాలంటి ఎన్నో గీతాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి.
1: ఇక అలానే మన చలనచిత్ర రంగానికి సంబంధించిన నటించిన ఒక ప్రముఖ కళాకారుణ్ణి కూడా ఈ రోజున మనం కోల్పోయాం. మరి భారతదేశానికి చెందిన ప్రముఖ సినిమా నృత్య దర్శకుడు త్రినాథ్ రావు

0: మరి 2022 జూన్ 15న కన్నుమూశారు. దశాబ్దాల పాటు వెండి తెరపై ఎన్నో వందల పాటలకు అద్భుతమైన నృత్య రీతులను సమకూర్చి నటీనటుల హావభావాలకు అనుగుణంగా స్టెప్స్ కంపోజ్ చేయడంలో ఆయన తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.
1: తెర వెనుక ఉండి సినిమాల్లోని పాటల్ని దృశ్య కావ్యాలుగా మలచడంలో కొరియోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకం. త్రినాథరావు గారు ముఖ్యంగా నాటి తరం అగ్ర కథానాయకుల నుండి నేటి తరం నటుల వరకు ఎందరినో తన నృత్య సంగీతంతో వెండి తెరపై ఎంతో అందంగా నడిపించారు. చలనచిత్ర పరిశ్రమలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ కేవలం తన పనినే దైవంగా భావించి నృత్య రంగానికి ఆయన చేసిన సేవలు, అందించిన వినోదం సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
0: ఇకలనే భారతీయ చలనచిత్ర రంగానికి మరి దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన ఒక అగ్ర దర్శకుణ్ణి కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మరి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల ప్రముఖ దర్శకుడు ఏసి త్రిలోక్ చందర్ 2016 జూన్ 15న కన్నుమూశారు. దక్షిణ భారత సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ విజయాలు సాధించి బహుభాషా దర్శకుడిగా భారతీయ వెండి తెరపై ఆయన ఒక చిరగని ముద్ర వేశారు.
1: ఆయన నిజంగా చలనచిత్ర రంగానికి దొరికిన ఒక అద్భుతమైన దార్శనిక దర్శకుడు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా తమిళ చిత్రసీమలో శివాజీ గణేశంతో ఆయన చేసిన సినిమాలు ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. అలాగే తెలుగులో రాము, నాది ఆడజన్మే, పవిత్ర హృదయాలు వంటి అద్భుతమైన చిత్రాలని రూపొందించారు. క్లాసిక్ కథలని కమర్షియల్ విలువలకి ఏమాత్రం లోటు లేకుండా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో త్రిలోక్ చంద్ర గారి శైలి ఎంతో విలక్షణమైంది. సో లిజనర్స్, ఇంతవరకు జూన్ 15వ తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దామా?
0: తప్పకుండా లిజనర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఆకాశంలో ఈ సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నా సరే, మన ఇళ్లల్లో మాత్రం శుభలేఖల వర్షం కురుస్తుందనుకోమ్మా. క్యాలెండర్లో ముహూర్తాల పేజీలు తిరగేయడమే ఆలస్యం, అప్పుడే వరుసబెట్టి పెళ్లి కార్డులు ఇంటి తలుపు తడుతున్నాయి. ఈ శుభలేఖల జోరు, ఆ పసుపు కుంకుమల వాసన చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసిందని.
3: అవునన్నయ్య, ఆ కార్డుల మీదుండే సన్నాయి రాగాల బొమ్మలు చూడగానే మరి నాకైతే ఇప్పుడే పెళ్లి బాజాలు వినబడుతున్నాయనుకో. కానీ ఈ రోజుల్లో మరి పెళ్లి కార్డు రాగానే అబ్బో ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి, ఏ టైంకి కార్ వేసుకుని వెళ్ళి అక్షింతలు వేసి ఐస్ క్రీమ్ తినొచ్చేయాలి అనే ఒక యాంత్రికమైన ప్లానింగ్ గుర్తొస్తుంది. మరి ఇప్పుడు పెళ్లి అంటే ఏదో 2 గంటల ఈవెంట్ మేనేజ్మెంట్లా మారిపోయింది. కానీ మన పాత రోజుల్లో మరి పెళ్లి అంటే అదే కదా అసలైన కోలాహలం, అదొక పెద్ద పండుగ.
2: అవునమ్మా, నిన్ననే ఒక కార్డు వచ్చింది, అది చూడగానే నాకు పాత రోజుల్లో పెళ్లిళ్ళు గుర్తొచ్చాయి. ఇప్పుడంటే ఏదో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి 2 గంటల్లో తాళి కట్టేసి భోజనం పెట్టి ఎవరికి వాళ్ళు కార్లు ఎక్కి వెళ్ళిపోతున్నారు. కానీ అప్పట్లో పెళ్ళంటే అది కదా అసలైన కోలాహలం.
3: మరి అప్పట్లో పెళ్లి అంటే ఏదో 2 గంటల తంతు కాదు, 5 రోజుల పండుగ. మరి పెళ్లికి వారం ముందే బంధువులందరూ దిగిపోయేవారు. మరి ఊరంతా పందిళ్ళు, ఆ పందిరి కింద రచ్చ, ఇక ఇంటి నిండా జనం, ఎక్కడ చూసినా పిల్లల అల్లరి. మరి పెద్దల పిచ్చాపాటి కబులతో ఇల్లంతా కూడా ఒక పెద్ద జాతరలా ఉండేది. మరి ఇప్పుడు పెళ్లి కార్డ్ వాట్సాప్ లో వస్తోంది. కానీ అప్పట్లో ఆ కార్డు పట్టుకుని ఇంటింటికి వెళ్లి పిలవడంలో ఉండే ఆ ఆత్మీయతే వేరనుకో.
2: అవునమ్మా, ఆ 5 రోజుల్లో మొదటి రోజు నుంచే అసలైన హడావుడి మొదలయ్యేది. మరీ ముఖ్యంగా ఆ బియ్యాల వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, పంతాలు భలే తమాషాగా ఉండేవి. మా వాడికి వెండి

0: వాళ్ళని ఇవ్వలేదను, లేదంటే మా వాళ్ళకి సరైన మర్యాద జరగలేదని ఎవరో ఒకరు అలిగి పందిరి బయట కూర్చోవడం, మళ్ళీ ఇంటి పెద్దలు వెళ్ళి బతిమాల తీసుకురావడం, ఇదంతా ఒక పెద్ద సినిమా స్క్రిప్ట్లా ఉండేదనుకో.
1: అవునన్నయ్య, ఇక భోజనాల దగ్గర రచ్చయితే మరీ విచిత్రం. మరి ఇప్పుడు బఫీ సిస్టమ్ వచ్చి నిలబడి తింటున్నాం కానీ మరి అప్పట్లో బంతి భోజనాలు అరిటాకు వేసి వరుసగా కూర్చోబెట్టి వడ్డించేవాళ్ళు. ఇంకో లడ్డూ వేసుకోండి, పులిహార బాగుంది అని బలవంతం చేస్తూ వడ్డిస్తుంటే తినేవాళ్ళు అబ్బే చాలు బాబోయ్ అంటున్నా వదలని ఆ ప్రేమ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? ఆ వంటల వాసన వీధి చివరి వరకు వచ్చేదనుకో.
0: ఇక ఆ 5 రోజుల్లో రాత్రిపూట జరిగే పాటలు, ఆటలు, అంత్యాక్షరీలు, నిద్ర అనేది ఎవ్వరికి ఉండేది కాదు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆట పట్టించడం, బావ మరదళ్ల మధ్య నవ్వులు వెటకారాలు, ఇవన్నీ ఆ బంధాలని మరింత గట్టిగా కలిపేవనుకో. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి వస్తుంటే ఏదో ఒక ఫంక్షన్ చూసి వచ్చినట్టు ఉంటుంది, కానీ అప్పట్లో పెళ్లి అంటే ఒక తీపి జ్ఞాపకంలా మనసులో ఉండిపోయేది.
1: మరి ఆ 5 రోజుల హడావడి ముగిసి బంధువులందరూ వెళ్ళిపోతుంటే ఇల్లంతా బోసిపోయినట్లుండేది. మరి కళ్ళల్లో నీళ్లు తిరిగేవనుకో. ఇక టెక్నాలజీ పెరిగి పెళ్లిళ్ళు లగ్జరీగా మారిపోయాయి, కానీ ఆ పాతకాలపు పెళ్లిళ్ళలో ఉన్న ఆత్మీయత, ఆ సందడి, ఆ బంధువుల రచ్చ ఇప్పుడు మిస్ అయిపోతున్నామనేది మాత్రం వాస్తవం.
0: అప్పట్లో పెళ్ళంటే ఇంట్లో వాళ్లే ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ లాగా మారిపోయేవాళ్ళు. ఏ ఏ పని ఎవరు చేయాలో పెళ్లికి ముందే పెద్దలు ఒక పక్క ప్లానింగ్ చేసేవాళ్ళు అనుకో. పెద్ద బాబాయ్ ఏమో కూరల మార్కెట్ బాధ్యత, చిన్న బాబాయ్ వియ్యాల వారి మర్యాదలు చూసుకోవాలి, పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ కలిసి తెల్లవారుజామునే లేచి వంటల దగ్గర కూర్చోవడం, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి పని పంచుకునేవాళ్ళు. ఆ హడావుళ్ళలో వచ్చే అలసటి కంటే అందరం కలిసి చేస్తున్నామనే ఆ కోలాహలమే పెళ్లికి అసలైన అందాన్ని తెచ్చేది.
1: ఇక అప్పట్లో మరి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా కూర్చునేవాళ్లే కాదు. మరి ఆఖరికి ఊళ్ళో ఉన్న స్నేహితులు, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వచ్చి, అన్నాయ్ నేనేం పని చెయ్యాలి, మరి విస్తరణ సర్దమంటావా, మంచాలు వేయమంటావా అంటూ స్వంత ఇంటి పనిలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడు, మరి పెళ్లి నిశ్చయం అవ్వడమే ఆలస్యం. ఫస్ట్ ఫోన్ కాల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకే వెళ్తుంది. ఇక డెకరేషన్ దగ్గర నుండి అక్షింతల ప్లేట్ల వరకు అంతా వాళ్ళే చూసుకుంటారనుకో.
2: కరెక్ట్ గా చెప్పావు అమ్మా, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ పుణ్యం అని ఇప్పుడు పెళ్లి చేసేవాళ్ళు కూడా పెళ్లి పందిట్లో అతిథుల్లా వచ్చి కూర్చుంటున్నారు. పెళ్లి కూతురు తండ్రి ఏ టెన్షన్ లేకుండా నీట్ గా సూట్ వేసుకుని హాయిగా సోఫాలో కూర్చుని ఫోన్ మాట్లాడుకుంటూ కనిపిస్తాడు. పెళ్లికొచ్చే బంధువులు ఎలాగూ గెస్ట్లే, కన్నవాళ్ళు కూడా గెస్ట్లే. తీరా పెళ్లి తంతు ముగిసిన వెంటనే ఎవరి బ్యాగులు వాళ్ళు సర్దుకుని ఈవెంట్ వాడికి డబ్బులు సెటిల్ చేసి ఇళ్లకి తిరిగి వచ్చేస్తూ ఉన్నారు.
1: అంతా కూడా రెడీమేడ్ గా జరిగిపోవడం వల్ల శ్రమ తగ్గింది, కానీ ఆ పనుల మధ్యలో వచ్చే ఆత్మీయతలు, ఆ నవ్వులు, అందరూ కలిసి పాలు పంచుకోవడంలో ఉండే ఆ కిక్కే మిస్ అయిపోతుంది. మరి అప్పట్లో వంటలు చేసేటప్పుడు ఆ పొగ చూరుతున్నా సరే ఒకరినొకరు ఏడిపించుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఏసీ హాల్స్ లో అన్ని అమర్చి పెడుతున్నా ఏదో తెలియని వెలిత అనేది కనిపిస్తోంది. మరి పాత రోజుల్లో ఆ హడావిడిలోనే అసలైన బంధాలు ముడిపడేవి.
0: కరెక్ట్ అమ్మా, అసలు పెళ్లి పనులన్నింటిలోకి అత్యంత కీలకమైంది పెద్ద ప్రహసనం ఏంటంటే పెళ్లి బట్టలు కొనడం. పాత రోజుల్లో పెళ్లి బట్టల షాపింగ్ అంటే అదొక పెద్ద దండయాత్రలాగా ఉండదు. ఊళ్ళో ఉన్న పెద్దలు, పిన్నమ్మలు, అత్తమ్మలు, ఆఖరికి పక్కింటి జానకమ్మ గారితో కూడా కలిపి ఒక 20-30 మంది గ్యాంగ్ అంతా బస్సు వ్యాను ఎక్కి టౌన్లో పెద్ద బట్టల షాప్కి వెళ్ళేవాళ్ళం. షాప్ వాడు ఒక పట్టుచీర తీస్తే ఆ 20 మంది 20 రకాల సలహాలు ఇచ్చేవాళ్ళు అనుకో.
1: అవునన్నయ్య, మరి చీర రంగు బాగుంది కానీ అంచు చిన్నదైంది అని ఒకరంటే, డిజైన్ బాగుంది కానీ ముసలాళ్ల రంగులా ఉందని ఇంకొకళ్ళు అనేవాళ్ళు. పాపం ఆ షాపు గుమస్తాయేమో ఉన్న బట్టలన్నీ కూడా విప్పి విప్పి అలసిపోయి చివరికి ఆ కుప్పలోంచి ఏదో ఒక చీర నచ్చి ఓకే చేసేసరికి తెల్లారిపోయేది. కానీ ఆ బట్టలు కొన్నాక అందరూ కలిసి అక్కడే హోటల్కి వెళ్ళి పూరిలో మసాలా దోశను తిని ఆటోల్లో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి రావడం అదొక పెద్ద పిక్నిక్ లా ఉండేదనుకో.
0: అవునమ్మా, మరి ఇప్పటి రోజుల్లో పెళ్లి బట్టల షాపింగ్ ఎలా ఉందో చూసావుగా. అసలు ఆ 20 మంది గ్యాంగులు, ఆ సందడి ఎక్కడా కనిపించవు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరే వెళ్తారు, లేదంటే వాళ్ళకి నచ్చిన బట్టల్ని ఆన్లైన్లోనే డిజైనర్ వెబ్సైట్లో చూసి సెలెక్ట్ చేసుకుంటారు. షాప్కి వెళ్ళినా సరే పెద్ద పెద్ద బ్రాండెడ్ డిజైనర్ స్టూడియోల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని వాడిచ్చే కాఫీ తాగుతూ, నాకు ఆరెంజ్ వద్దు, పీచ్ కలర్ కావాలి, మింట్ గ్రీన్ కావాలి అంటూ మనకి తెలియని కొత్త కొత్త రంగుల పేర్లు చెప్తూ సెలెక్ట్ చేసుకుంటున్నారు.
1: మరి అప్పట్లో బట్టల రేటు కంటే ఆ బట్టలు అందరికీ నచ్చాయా, అందరం కలిసి కొన్నామా అన్న సంతోషమే ఎక్కువ ఉండేది. కొన్న బట్టల్ని ఇంటికి తెచ్చాక మరి ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి మురిసిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు లక్షలు పెట్టి డిజైనర్ లెహంగాలు షేర్వాణీలు కొంటున్నారు. కానీ ఆ బట్టలు డైరెక్ట్గా పెళ్లి రోజే స్టేజ్ మీద కనిపిస్తున్నాయి తప్ప ఆ వెనుక ఉండే ముచ్చట్లు ఆ నవ్వులు అస్సలు ఉండటం లేదు.
0: కరెక్ట్ అమ్మా, అప్పట్లో ఒక

0: బట్టల సెలక్షన్ నచ్చకపోతే ముఖం మీదే వెటకారాలు అడుకునేవాళ్ళు. ఆ అల్లర్లోనే ఒక ఆత్మీయత ఉండేది. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్లో సైలెంట్గా లగ్జరీగా జరిగిపోతుంది. కానీ ఆ పాత రోజుల నాటి పెళ్లి బట్టల సందడి, ఆ 30 మంది హడావుడి ఇప్పట్లో ఎక్కడ వెతికినా కనపడదనుకో.
1: మరి బట్టల హడావుడి ఒకెత్తైతే అసలు పెళ్లికి ప్రాణమైన పెళ్లి తంతులు, ఆ మంత్రాల ముచ్చట ఇంకో ఎత్తు. మరి పాత రోజుల్లో పెళ్లి మంత్రాలకి, ప్రతి చిన్న శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత, శ్రద్ధ ఉండేవి. మన పెళ్లి పంతులు గారు మరి ప్రతి మంత్రం చదువుతూ జీవితాంతం ఒకరికొకరు ఎలా తోడుండాలి, కష్టసుఖాలను ఎలా పంచుకోవాలి అని మంత్రాల అర్థాలను ఎంతో అద్భుతంగా అందరికీ అర్థమయ్యేలా విడమరిచి చెప్పేవారు. మరి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం దగ్గర నుంచి తలంబ్రాల వరకు ప్రతి తంతు వెనుక ఉన్న శాస్త్రీయతను వింటుంటే పెళ్లి పెట్టెల మీద కూర్చున్న వాళ్ళకే కాదు, మరి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక పవిత్రమైన అనుభూతి కలిగేది.
0: అవునమ్మా, మరి ఇప్పుడు ఆ మంత్రాలు ఎలా వినిపిస్తున్నాయో తెలుసా? ఆ పంతులు గారు మైక్ పట్టుకుని ఎంత గట్టిగా చదువుతున్నా సరే చుట్టుపక్కల వాళ్ళకి వినపడదు. ఎందుకంటే అక్కడ పెళ్లి కంటే కెమెరాల హడావుడే ఎక్కువైపోయింది. ఇప్పుడు పెళ్లి పీటల మీద పంతులు గారి మాటలు చెల్లుతోందో లేదో గానీ ఆ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల మాట మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే. వాళ్ళ మధ్యలోకి వచ్చేసి, సార్ కాస్త పంతులు గారు మంత్రం ఆపండి, పెళ్లి కూతురు గారు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కొంచెం స్మైల్ ఇవ్వండి, డ్రోన్ షాట్ సరిగ్గా పడట్లేదు మళ్ళీ పెట్టండి అంటూ పెళ్లిని కాస్త సినిమా షూటింగ్ లా మార్చేస్తున్నారనుకో.
1: ఇప్పుడు పెళ్లి పందిట్లో మరి పవిత్రమైన వేద మంత్రాల ధ్వని కంటే ఆ ఫోటోగ్రాఫర్ల ఫ్లాష్ లైట్ల క్లిక్కులు, డ్రోన్ కెమెరాల జుమ్మనే శబ్దాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. మరి ఆ జిగేలమనే లైట్లు, కలర్ఫుల్ సెట్టింగ్ల మధ్య ప్రతి తంతును కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయడం కంటే కెమెరా వైపు చూస్తూ ఫోజులు ఇవ్వడానికే పెళ్లి జంట టైం అంతా సరిపోతుంది. ఆఖరికి తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడా ఆనందంతో కాకుండా వీడియోలో స్లో మోషన్ షాట్ నీట్ గా రావడం కోసం కెమెరామెన్ చెప్పినట్లు లెక్క ప్రకారం ఫోజిస్తున్నారు.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. అప్పట్లో మంత్రాల వెనుకున్న బంధం, ఆ శ్రద్ధ జీవితాంతం గుర్తుండిపోయేలా గుండెల్లో ముద్రపడేవి. కానీ ఇప్పుడు అంతా రీల్స్ యుగం అయిపోయింది అనుకో. ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో వైరల్ అవుతుంది, ఏ డ్రోన్ షాట్ బాగుంటుంది అనే తాపత్రయమే తప్ప అసలైన పెళ్లితంత వెనుకున్న అంతరార్థాన్ని తెలుసుకునే ఓపిక ఎవ్వరికీ ఉండడం లేదు. హంగులు ఆర్భాటాలు పెరిగాయి, కానీ ఆ పాత రోజుల నాటి భక్తి శ్రద్ధలు, ఆ మంత్రాల తాలూకు పవిత్రత మాత్రం ఈ డిజిటల్ లైట్ల మధ్య కనుమరుగైపోతున్నాయి.
1: ఇక కెమెరాల హడావుడి గురించి మాట్లాడుకున్నప్పుడు మరి అసలు పెళ్లికి ముందటి ముచ్చట్లు, అప్పట్లో ఉన్న ఆచారం గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరి పాత రోజుల్లో పెళ్లి చూపులు ఎలా ఉండేవో గుర్తు తెచ్చుకుంటేనే భలే ముచ్చటేస్తుంది. మరి పెళ్లి కూతురు కాస్త సిగ్గుపడుతూ తల వంచుకుని కాఫీ కప్ పట్టుకుని రావడం, పెళ్లి కొడుకు దొంగ చూపులు చూడటం, మరి అంతటితో క్లోజ్. ఇక తర్వాత పెద్దలంతా కూర్చుని పెళ్లి తాంబూలాలు మార్చుకుని పెళ్లి నిశ్చయం చేసేసేవాళ్ళు. ఇక ఆ చూపుల తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం అనేది అస్సలు కుదిరేది కాదు.
0: కరెక్ట్ అమ్మా. పెళ్లి చూపులు అయిపోయాక మళ్ళీ నేరుగా పెళ్లి పందిట్లోనే, అదే సుముహూర్తం టైంకి ఆ తెర తీసి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాతే ఒకరి మొహం ఒకరు చూసుకునేవాళ్ళు. ఆ తెర వెనుక ఉన్నంతసేపు అవతలి వాళ్ళు ఎలా ఉంటారో, నవ్వుతున్నారో లేదో అనే తెలియని ఉత్కంఠ, గుండెల్లో చిన్న దడ, ఆ తర్వాత ఒకరినొకరు చూసుకున్నప్పుడు కలిగే ఆ అద్భుతమైన అనుభూతి మాటల్లో చెప్పలేం. ఆ కళ్ళల్లో ఉండే సిగ్గు, ఆ నిరీక్షణే ఆ బంధానికి ఒక పెద్ద అందాన్ని తెచ్చేవి.
1: కానీ ఇప్పుడు మరి ఆ పద్ధతులన్నీ పూర్తిగా మారిపోయాయి. మరి ఇప్పుడు పెళ్లి చూపులు అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీలా మారిపోయింది. మరి పెళ్లి చూపులు అవ్వడం ఆలస్యం, వెంటనే పెద్దలు నెంబర్లు మార్చేస్తారు, ఇక సోషల్ మీడియా ఐడీలు షేర్ చేసేస్తారు. మరి పెళ్లి ముహూర్తం కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగేలోపు వీళ్ళిద్దరూ కలిసి తిరగని పార్కులుండవు, వెళ్ళని హోటల్స్ ఉండవు, రోజు రాత్రిపూట గంటల తరబడి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు.
0: సో లిజనర్స్, వింటున్నారు కదండి, మన ఈ పెళ్లి హడావుడి అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పట్లో ఎలా ఉండేవో, సో ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకోబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దాం.
1: తప్పకుండా లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాటని ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ప్రాణం ప్రాణం సవకైపోయే అయ్యయ్యో స్త్రీలకు రక్షణ లేనే లేదు దోపిడి దొంగలే దొరలైనారు వేలాది ప్రజల వెట్టి చాకిరితో రాజులు హాయిగా కులుకుతున్నారు
1: అయితే మనం ఇప్పుడు ఏం చేయాలయ్యా
0: కలసి కట్టుగా లేవరా తిరుగుబాటునే చెయ్యరా ఎదురు దెబ్బలే తీయరా ఒక్క పాటనే పోవరా ఒక్క పాటనే పాడరా ఒక్కటి కోసం అందరూ అందరి కోసం ఒక్కడు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి పెళ్లి పీటల మీద కూర్చునేసరికి వీళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి ఏ టు జెడ్ అన్ని తెలిసిపోతాయి. అప్పట్లో లాగా ఆ సుముహూర్తం వేళ తెర తీసినప్పుడు ఉండే

0: ఆ సర్ప్రైజ్ గానీ, ఆ కొత్తదనం గానీ, ఆ ఆతృత గానీ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో రకరకాల లొకేషన్లోకి వెళ్లి ఒకరినొకరు చూసుకుంటూ వందల ఫోటోలకి ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నారు.
1: మరి కాలంతో పాటు మార్పులు రావడం సహజమే. అయినా అప్పట్లో ఆ జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఉన్న ఆ నిరీక్షణ, ఆ పద్ధతిలో ఉన్న మజ, ఆ విలువే వేరు. మరిప్పుడు ఆ చిన్ననాటి మురిపెం, ఆ సాంప్రదాయబద్ధమైన సిగ్గు ఈ జనరేషన్ పెళ్లిళ్లలో పూర్తిగా మిస్ అయిపోయామన్నది మాత్రం పచ్చి నిజం.
2: కరెక్ట్ అమ్మా. పెళ్లి చూపులు ముచ్చట పక్కన పెడితే అసలు ఈ రోజుల్లో పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం కంటే ఒక పెద్ద స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది. ఎవరైతే ఎంత కాస్ట్లీగా పెళ్లి చేస్తారో, ఏ రేంజ్ 5-స్టార్ హోటల్ బుక్ చేస్తారో,
0: సమాజంలో వాళ్ళకి అంత ప్రెస్టీజ్ ఉందనుకుంటూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, పెళ్లి భోజనాల్లో రకరకాల ఐటమ్స్ పెట్టి ఎంత ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేస్తే అంత గొప్పగా ఫీల్ అయ్యే రోజులు వచ్చేసాయి. ఆ ప్లేట్లు చూస్తే సగం తిని సగం చెత్తబుట్టలో పడేస్తుంటే మనసు చాలా బాధపడుతూ ఉంటుంది.
1: కానీ మరి పూర్వపు రోజుల్లో పెళ్లి భోజనం అంటే అదొక పెద్ద తృప్తి. మరి అప్పట్లో 100 రకాల మెనులు ఉండేవి కావు. కానీ పెళ్లి పందిట్లో వరుసగా వేసిన ఆ అరిటాకుల ముందు ఎంతమంది కూర్చుని తృప్తిగా తింటే ఆ పెళ్లి పెద్దలు అంతగా ఆనందపడేవాళ్ళు. ఆ అన్నాలు వడ్డించడంలో కూడా ఎంతటి ఆప్యాయత ఉండేదో కదా. మరి ఇప్పుడు బఫే సిస్టమ్ లో మన ప్లేట్ పట్టుకుని మనం లైన్లో నిలబడాలి. కానీ అప్పట్లో బంతి భోజనాల్లో వడ్డించే వాళ్ళ కేకలు, ఆ సందడి వేరుగా ఉండేది.
0: అవునమ్మా, ఆ వడ్డనలో ఉండే కొసరింపులు గుర్తొస్తేనే నోరూరుతుంది. ఒరే మావయ్యకు ఒక 2 బూర్లే, పెద్దబామ్మకి కాస్త పులిహోర చూపించు, బావగారు ఆ పప్పు ఒక కాస్త కలిపి చూడండి, అద్భుతంగా ఉంటుంది అంటూ చుట్టాలందరూ కలిసి ఇళ్లల్లో వాళ్ళని పేరు పేరున పిలుస్తూ బలవంతం చేసి మరీ వడ్డించేవాళ్ళు. తినేవాడు వద్దంటున్న ఆ ప్రేమతో కూడిన బలవంతంలో ఒక తెలియని సంతోషం ఉండేది.
1: ఇక వడ్డించే వాళ్లలో ఆత్మీయత, తినేవాళ్ల కళ్ళల్లో తృప్తి మరి అప్పట్లో పెళ్లి భోజనానికి అసలైన రుచిని తెచ్చేవి. కానీ ఇప్పటి పెళ్లిళ్లలో ఆ ఆప్యాయతలు ఎక్కడ కనిపిస్తున్నాయి? క్యాటరింగ్ వాడు యూనిఫామ్ వేసుకుని ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేకుండా మిషన్లా వడ్డిస్తాడు. మనకి కావలసిన వస్తువు కూడా మనం అడుక్కుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరి ఆత్మీయతో కూడిన ఆ పాత రోజుల నాటి వడ్డనలు, ఆ బువ్వ ముచ్చట్లు ఈనాటి లగ్జరీ క్యాటరింగ్ ఫుడ్ లో అస్సలు దొరకవు.
0: అవునమ్మా, చాలా బాగా చెప్పావు. భోజనాలు ముచ్చట అలా ఉంచితే అసలు పెళ్లి ముహూర్తం సమయానికి బంధువులందరూ రెడీ అవ్వడం ఉందే, అప్పట్లో అదొక పెద్ద మిలిటరీ ప్రాజెక్ట్లో ఉండేదనుకో. పెళ్లింట్లో ఉండేది 1-2 బాత్రూంలు, కానీ రెడీ అవ్వాల్సిన జనమేమో దగ్గర దగ్గర ఒక 100 మంది. దాంతో తెల్లవారుజామున 3 నుంచి ఒక పెద్ద యుద్ధం మొదలయ్యేది. చేతిలో తువ్వాలు, కట్టుకునే బట్టలు పట్టుకుని బాత్రూం బయట క్యూలో నిలబడి, రే ఎంతసేపు రా, లోపల ముహూర్తం టైం అయిపోతాం, త్వరగారా అంటూ కేకలు వేయడం భలే తమాషాగా ఉండేది.
1: ఆతృత, ఆ హడావిడే వేరు. మరి ఎవరు ముందరు రెడీ అవుతారు, ఎవరి చీర బాగుంది, ఎవరెక్కువ మేకప్ వేసుకున్నారు అని ఒకరినొకరు కామెంట్లు చేసుకుంటూ ఇల్లంతా కూడా ఒక పెద్ద బ్యూటీ పార్లర్లా మారిపోయేది. మరి ఆ రూమ్ లో ఉన్న ఒక చిన్న అద్దాన్ని పట్టుకుని 30 మంది తలను దువ్వుకోవాల్సి వచ్చేది. మరి ఎంత రచ్చ జరిగినా, ఎంతమంది బాత్రూమ్ కోసం వెయిట్ చేసినా, తీరా పెళ్లి ముహూర్తం సమయానికి మాత్రం ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ పెళ్లి పందిట్లో తలతళ మెరిసిపోతూ టెన్షన్గా హాజరయ్యేవాళ్ళు.
0: కానీ ఇప్పటి పరిస్థితి అది కాదమ్మా, అసలు అలా లేనేలేదు. ఇప్పుడు ఫంక్షన్ హాళ్లలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి విడివిడిగా ఏసీ రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటున్నాయి. సౌకర్యాలకైతే కొరత లేదు, కానీ విచిత్రం ఏంటో తెలుసా, ముహూర్తం టైంకి మాత్రం పందిట్లో జనాలు కనిపించరు. ప్రతి ఒక్కరూ తమ రూముల్లో హాయిగా ఏసీ ఆన్ చేసుకుని తీరిగ్గా రెడీ అవుతూ ఉంటారు. తీరా జీలకర్ర బెల్లం పెట్టే ముఖ్యమైన ముహూర్త సమయానికి చూస్తే స్టేజ్ మీద పెళ్లి జంట, పక్కన పంతులు గారు తప్ప చుట్టాలెవ్వరూ పందిట్లోకి రారు.
1: అందరూ రూముల్లోనే ఉండిపోయి ముహూర్తం అయిపోయాక తీరిగ్గా ఒక్కొక్కరుగా పందిట్లోకి వస్తారు. మరి అప్పట్లో ఆ ఒక్క బాత్రూమ్ కోసం అందరం కలిసి పడ్డ ఆ పాటలు, మరి ఈ ఒకరినొకరు తొందర పెట్టుకోవడంలో ఉన్న ఆత్మీయత, ఇవన్నీ ఆ బంధాలను మరింత దగ్గర చేసేవి. మరిప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళు విడివిడిగా ఉంటూ ఆ లగ్జరీ పెరిగిన కొద్దీ ఒకరితో ఒకరు పలకరించుకుని ఆ పాత రోజుల నాటి ఆతృత, ఆ సందడి పూర్తిగా కరువైపోయాయి అన్నది మాత్రం పచ్చి నిజం.
0: అవునమ్మా, పెళ్ళనగానే మన సాంప్రదాయాలు, ఆత్మీయతలు ఎంత గుర్తొస్తాయో. ఆ పెళ్లి పందిట్లో జరిగే అలకలు, మర్యాదల దగ్గర వచ్చే చిన్న చిన్న కీచరాట్లు కూడా అంతే గుర్తొస్తాయి. పాత రోజుల్లో వియ్యాల వారి మధ్య ఈ అలకల పర్వం ఒక పెద్ద హైలైట్. మా వాళ్ళకి సరైన రూమ్ ఇవ్వలేదను, పెళ్లి కొడుకు తండ్రికి వెండి కప్పులో కాఫీ ఇవ్వలేదను, వియ్యంకుడికి మర్యాద తగ్గిందను, ఇలా సమయానికి ఎవరో ఒకరు మూతి ముడుచుకుని కూర్చునేవాళ్ళు. పెళ్లి కూతురు తండ్రి చేతులు కట్టుకుని ఆ అలిగిన చుట్టాలు చుట్టూ తిరుగుతూ బతిమాలే ఆ దృశ్యాలు భలే తమాషాగా ఉండేవి.
1: ఇక ఆ అలకల వెనుక కోపం కంటే తాము పెళ్లి కొడుకు తరపు వాళ్ళం అనే ఒక చిన్న అహంకారం కాస్త అల్లరి ఎక్కువండేవి. మరి చివరికి ఆ అలిగిన పెద్ద మనిషికి ఒక నూతనోత్సాహం ఇచ్చేలా కొత్త బట్టలు పెట్టి

0: అన్నకు నమస్కారం చేయగానే ఆ కోపమంతా మంచులా కరిగిపోయేది. కానీ ఇప్పటి రోజుల్లో అలాంటి ముచ్చట్లు ఎక్కడున్నాయి? అంతా ప్రొఫెషనల్ క్యాటరింగ్, హోటల్ మేనేజ్మెంట్ అయిపోయేసరికి మర్యాదలు చేయాల్సింది చుట్టాలు కాదు, హోటల్ బాయ్స్. దాంతో అలిగే ఛాన్సే లేకుండా పోతుంది. ఇక ఆ అలకల వెనుక ఉండే ఆత్మీయమైన కీచులాటలు కూడా మిస్ అయిపోయాయనుకో.
1: కరెక్ట్ అమ్మా. ఇక ఈ హడావుడి అలకలు అన్ని ఒకెత్తైతే పెళ్లి చివరిలో జరిగే అప్పగింతలు గట్ట ఉందే, అది ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసే అత్యంత భావోద్వేగమైన సమయం.
0: మరి పాత రోజుల్లో అప్పగింతల పాటలు పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగిన వాళ్ళంటూ ఉండేవారు కాదు. అంతవరకు అల్లరి చేసిన పెళ్లి కూతురు కన్నవాళ్లను వదిలి వెళ్లలేక అమ్మని పట్టుకుని ఏడుస్తుంటే గుండె నిండా బెంగ ఉన్నా కన్నీళ్లు ఆపుకుంటూ ఆ తండ్రి తన కూతురి చేతిని పెళ్లి కొడుకు చేతిలో పెట్టి, నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను బాబు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ సీన్ చూస్తే పందిట్లో ఉన్నవారందరికీ కూడా కళ్ళు చెమర్చేవి.
1: ఎంత బాగా చెప్పావమ్మా. ఆ అప్పగింతల సమయం వస్తే ఊరంతా ఏడ్చే భావోద్వేగం ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో ఆ అప్పగింతల ఘట్టం కూడా కాస్త ఆర్టిఫిషియల్ గా మారిపోయిందనిపిస్తుంది. పెళ్లి కూతురు ఏడుస్తున్నప్పుడు ఆ ఎమోషన్ పంచుకోవడం కంటే కెమెరామెన్ వచ్చి మేకప్ పాడవుతుంది మేడం, డ్రాప్స్ పడేటప్పుడు కాస్త లెఫ్ట్ యాంగిల్ తిరిగి ఆడవండి, ఫోటో నీట్ గా వస్తుంది అని డైరెక్షన్ ఇస్తుంటే ఆ క్షణంలో ఉండాల్సిన పవిత్రమైన కన్నీళ్లకి కూడా విలువ లేకుండా పోతుంది.
0: ఇక అప్పట్లో మరి ఆ అలకల్లో ఉన్న సరదా, అప్పగింతల్లో ఉన్న కన్నవారి ప్రేమానురాగాలు జీవితాంతం ఆ బంధాన్ని ఒక పవిత్రమైన జ్ఞాపకంలా నిలబెట్టేవి. మరి ఇలాంటి ఎన్నో తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ మన సాంప్రదాయాల గొప్పతనాన్ని, ఆ బంధాల విలువలను కాపాడుకుంటూ ఈ కొత్త విద్య మరియు పెళ్లిళ్ల సీజన్లో అడుగుపెడుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుదాం. మన సాంప్రదాయాల గొప్పతనాన్ని, ఆ బంధాల విలువను కాపాడుకుందాం.
1: నువ్వు చెప్పింది 100% నిజమమ్మా. ఏది ఏమైనా పెళ్ళనే ఆ పవిత్రమైన బంధం, ఆ శాస్త్రోక్తమైన పెళ్లి తంతులు, ఆ వేదమంత్రాల వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు ఎంతో యాంత్రికంగా మారిపోయాయి. అప్పట్లో ఆ సన్నాయి మేళాలు, బాజా భజంత్రీల శబ్దం వినపడగానే గుండెల్లో ఏదో తెలియని ఒక పవిత్రమైన అనుభూతి, ఒక మంగళకరమైన వాతావరణం ఏర్పడేది. కానీ ఇప్పుడు ఆ సన్నాయి రాగాల స్థానంలో డీజే సౌండ్లు, బేస్ స్పీకర్ల ధాటికి చెవులు చిల్లులు పడిపోతున్నాయి తప్ప ఆ పెళ్లి కళ అనేది ఎక్కడా కనిపించట్లేదనుకో.
0: కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఇక ఆ బంధువుల కోలాహలం, ఆ పలకరింపులు అన్నీ కూడా ఇప్పుడు కేవలం ఫోటోల కోసమో లేదా సోషల్ మీడియాలో పెట్టే రీల్స్ కోసమో అన్నట్లు తయారయ్యాయి. ఎవరి ముఖాల్లోనూ ఆ పాత రోజుల నాటి సహజమైన నవ్వులు, ఆత్మీయతలు కనిపించడం లేదు. కాలం మారింది, కాలంతో పాటు టెక్నాలజీ, లగ్జరీ పెరిగాయి. కానీ పెళ్లి అనే ఆ వ్యవస్థలో ఉండాల్సిన అసలైన ప్రాణం, ఆ సాంప్రదాయబద్ధమైన విలువలని మాత్రం మనం ఎక్కడో కోల్పోతున్నాం.
1: కరెక్ట్ అమ్మా. టెక్నాలజీ ఎంత పెరిగినా, సమాజం ఎంత మోడర్న్ గా మారినా, మన సాంప్రదాయాలు ఆచారాలు పక్కదోవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే పెళ్లి అనేది కేవలం ఒక రోజు జరిగే ఆర్భాటం కాదు, రెండు మనసులు కలిసి నూరేళ్లు సాగించాల్సిన అద్భుతమైన ప్రయాణం. ఆ కార్యక్రమాలు, ఆ వేదమంత్రాల సాక్షిగా ముడిపడే ప్రతి బంధం కలకాలం నిలవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ సాగే వైవాహిక జీవితమే రాబోయే మరో కొత్త జంటకి ఆదర్శంగా నిలుస్తుంది.
0: మరి మన పెద్దలు పెట్టిన ఆచారాల్లో లోతైన అర్థం ఉంది, బంధాలను గట్టిపరిచే ఆత్మీయత ఉంది. కాబట్టి ఈ పెళ్లిళ్ల సీజన్లో అడుగు పెడుతున్న కొత్త జంటలన్నీ కూడా కేవలం ఫోటోల కోసమో స్టేటస్ కోసమో కాకుండా మన సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని జీవితాంతం ఒకరినొకరు తోడుగా ఉంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.

0: नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం।

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్,

0: ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిజినెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
6: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడం

0: దాంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి నీ దగ్గర సంపద ఉందని, పుట్టిన సంతానం ఉందని, అవి నీకు కొండంత అండని నీవెన్నడూ కూడా గర్వపడకు. సొంతం అనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు. మరి అలాంటప్పుడు నీ సంపద ఎంత, నీ పిల్లలు ఎంత, అంతే కదండి. అంటే మన దగ్గర సంపద ఉందని, పుట్టిన సంతానం, నా పిల్లలు, మనవలు, బోలుడంత మంది ఉన్నారు, నాకు నా బోలుడంత డప్పు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పి, మరి అవి నీకు కొండంత అండగా ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా గర్వపడకు. సొంతం అనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు. మరి అలాంటప్పుడు నీ సంపద ఎంత, నీ పిల్లలు ఎంత, చెప్పండి. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి డమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్వేత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా కోసం అభినందన చిత్రం నుండి రంగులలో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి

టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు మండే, సోమవారం కదా, కాబట్టి శివుడికి సంబంధించి ఏదైనా ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మరి నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శిస్తూ ఉంటాం కదా, మరి ఆ దర్శించడం వెనుక రహస్యం ఏంటనేది తెలుసుకుందాం. మరి శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. మరి కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ యొక్క అభీష్టాలని చెప్పుకుంటూ ఉంటారు. మరి నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత. మరి పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు కూడా నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు పరమశివుడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. మరి ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరి ఏ ఇతర దేవాలయాల్లోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. మరి సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి మరి పరివార దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాం. మరి కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అది అసంపూర్ణ దర్శనం అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి పరమశివుడు ఏ శివాలయంలో అయినా సరే శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల్లాగా కరచరనాదులు అంటే విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. మరి విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపాన్ని మనస్సు వెంటనే గ్రహించగలదు. కానీ లింగ రూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడు కూడా పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. మరి నంది యొక్క పృష్ఠభాగాన్ని నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి అంతేకాకుండా నంది చెవుల్లో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి అనేది ఉంది. మరి కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. మరి తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. అలానే గురు శిష్యుల మధ్య ఎవ్వరూ వెళ్ళకూడదు అంటారు కదండి, అందుకే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి శంభుడు త్రినేత్రుడు, ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. అందుకని నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి. దీన్నే శృంగ దర్శనం అంటారు. మరి రాశి చక్రంలోని మిథున రాశి గౌరీశంకర స్వరూపం, మరి వృషభ రాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభ వాహనుడు, వృషభధ్వజుడు అయ్యాడు. మరి వృషభం అంటే నందీశ్వరుడు యొక్క వృషభాగాన్ని సృశిస్తూ శివుని దర్శించడం వల్ల విధి విహితం. మరి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని శివపురాణంలో కూడా ఉందన్నమాట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి పని కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు, వనచమ్మ, వెంకట భావన మనకి SMS చేశారు. హాయ్ విష్ణు FM, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కసిపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి. మరి ఈరోజు మా కోసం మల్లమ్మ కథాచిత్రం నుండి ఈసా మహేశ మరి అనే చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి లంకా నగరాన్ని మొదట శివుడి కోసమే నిర్మించారటండి, కానీ రావణాసురుడు మరి పూజారిగా వచ్చి దానిని దక్షిణగా అంటే కానుకగా కోరుకుంటాడు కదా. మరి అద్భుతమైన వృత్తాంతం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు లంకా నగరం ఎవరి కోసం నిర్మించారు అంటే, మరొకసారి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు కైలాసానికి శివపార్వతులను దర్శించుకోవడానికి వచ్చారట. మరి కైలాసంలోని విపరీతమైన చలిని, కఠినమైన వాతావరణాన్ని చూసి లక్ష్మీదేవి పార్వతీదేవితో అందట, మరి నీవు ఇంతటి ఐశ్వర్యవంతుడవే, ఇంతటి ఐశ్వర్యవంతుడైన ఆ పరమశివుడి యొక్క భార్యవై ఉండి కూడా మరి ఇంతటి మంచు కొండల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోట ఎలా ఉంటున్నావు అని అడిగిందట. మరి ఆ మాటలతో పార్వతీదేవికి కూడా తనకంటూ ఒక అందమైన ఇల్లు లేదనే బాధ కలిగింది. మరి ఆమె శివుణ్ణి బ్రతిమలాడి ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన అందమైన నగరాన్ని నిర్మించమని కోరిందట. పరమశివుడు చెప్పాట, నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు, నాకు ఉన్నా ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా మనం ఆ ఇంటిలో నివసించలేము అని చెప్పాట. అయినా సరే సరే ఏమైనా సరే నాకు ఇల్లు కావాలని పట్టుపట్టింది పార్వతీదేవి. ఇక మరి ఒక అందమైన ఇల్లు లేదని బాధ కలిగిందనమాట, విలాసవంతమైన అందమైన నగరాన్ని నిర్మించమని కోరింది. ఇక భార్య కోరిక మేరకు మరి పరమశివుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి సముద్రం మధ్యలో త్రికూట పర్వతంపై బంగారంతో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమన్నాడు. అదే లంకానగరం. ఇక లంకానగర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ నగరంలోకి ప్రవేశించడానికి, అంటే మరి గృహప్రవేశం చేయాలి కదా, మరి వాస్తు పూజ కోసం ఒక గొప్ప పండితుడు అంటే బ్రాహ్మణుడు కావాల్సి వచ్చింది. మరి ఆ కాలంలో త్రికోణంలోని అత్యంత గొప్ప వేద పండితుడు, శివభక్తుడు అయిన రావణాసురుణ్ణి శివుడు ఈ పూజ చేయడానికి ఆహ్వానించాడు. మరి రావణాసురుడు కైలాసానికి వచ్చి లంకా నగరంలో శివపార్వతులకు అత్యంత వైభవంగా గృహప్రవేశ పూజలు నిర్వహించాడు. మరి శాస్త్రాల ప్రకారం పూజ పూర్తయిన తర్వాత మరి యజమాని పూజారికి దక్షిణ ఇవ్వాలి కదండి, కాబట్టి పరమశివుడు మరి రావణాసురుణ్ణి నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు ఆ బంగారు లంక యొక్క అందాన్ని చూసి మోహితుడై ఉన్నాడు. మరి శివుడు అడగడమే ఆలస్యం, స్వామి నాకు ఈ బంగారు లంకా నగరమే, ఈ లంకా నగరమే దక్షిణగా కావాలి అని కోరుతాడు.

అంటే బంగారు లంకా నగరమే నాకు దక్షిణగా కావాలి అని కోరుతాడు. మరి శివుడు బోళాశంకరుడు కదా, తన భక్తుడు ఏది అడిగినా కాదనడు. ఇక రావణుడు అడిగిన వెంటనే ఏమాత్రం వెనుకడకుండా తదాస్తు అంటూ లంకా నగరాన్ని రావణాసురుడికి దానంగా ఇచ్చేశాడు. మరి శివుడు లంకను దానం చేసేసరికి పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. ఎంతో ఆశగా కట్టుకున్న ఇల్లు చేజారిపోవడంతో ఆమె ఆగ్రహించి రావణాసురుణ్ణి ఇలా శపించింది. మరి ఏ లంకా నగరం చూసి నువ్వు మోహపడి దానంలా తీసుకున్నావో అదే లంకా నగరం ఒకరోజు ఒక కోతి వల్ల బూడిదైపోతుంది. ఆ తర్వాత నీ సర్వనాశనానికి కూడా కారణమవుతుంది అని. మరి ఆ విధంగా రావణాసురుడు తన భక్తి పాండిత్యం ద్వారా శివుణ్ణి మెప్పించి లంకను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అదే అతని పతనానికి నాంది పలికింది. లిజనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకు పంపించారు హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు, తిరునాథరావు గారు, కృష్ణారావు గారు, అట్టా నోకరాజు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు అనకాపల్లి దగ్గర కసింకోట, మరి 1975-76 ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి మరి సుభద్రదేవి గారు పుట్టినరోజు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు మరి ఓం రామ్ గారు, కమల్ కుమార్ గారు, రాజ్ మోహన్, గోపాల్, రషీద్ ఖాన్, అబ్దుల్ మన్నన్, రప్తమా కళ్యాణి, అంతేకాకుండా మరి ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా సుభద్రదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుభద్రదేవి గారికి మరి మీ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి సుభద్రదేవి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అల్లరి ప్రియుడు చిత్ర నుండి ఒక మనసుకు నేడి పుట్టినరోజు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎలానో లంకా నగరం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి వాల్మీకి రామాయణం సుందరకాండ ప్రకారం మరి రాక్షసులు హనుమంతుడి తోకకు మరి గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పంటించారు కదా. ఆ హడావిడులు మరి రాక్షస స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లికి ఈ విషయం చెప్పారట. ఓ సీత, ఆ కోతి తోకకు నిప్పు పెట్టారు, లంకా వీధుల్లో ఊరేగిస్తున్నారు అని. ఆ మాట వినగానే సీతమ్మ తల్లి గుండె విదేయిపోయిందట. అరే ఏంటిలా జరిగింది అని చెప్పి, అంటే పాపం వాళ్ళంతా వెళ్ళి చెప్పారు కదా అమ్మ ఇలా జరిగింది, ఇలా నిప్పు పెట్టేశారు అంటించేశారు అని చెప్పి చెప్పేసరికి ఆ మాట వినగానే సీతమ్మ తల్లి గుండె చేరువైంది. మరి హనుమంతుడికి ఏ హాని జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వెంటనే లంకలో ఉన్న అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. మరి వాల్మీకి రామాయణంలో సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనా శ్లోకం ఇదే. ఏంటంటే, యద్యస్తి ప్రతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది తాస్యేక పత్నీత్వం సీతోపవ హనుమతః. అంటే నేను మనస్ఫూర్తిగా నా పతికి అంటే రామచంద్రుడికి సేవ చేసి ఉంటే, నా పతివ్రతా ధర్మం నిజమైతే, నాలో తపశ్శక్తి ఉంటే ఓ అగ్నిదేవుడా నీవు హనుమంతునికి చల్లగా మారిపో అని. అంతే, మరి పతివ్రత అయిన సీతమ్మ తల్లి ఆజ్ఞతో రామునిపై ఉన్న భక్తితో అగ్నిదేవుడు హనుమంతుడికి ఏమాత్రం వేడి తగలకుండా మంచులా చల్లగా మారిపోయాడు. అదే సమయంలో హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు కూడా చల్లటి గాలులు వీచేలా చేశాడు. అప్పుడు తన తోక కాలుతున్నా కూడా ఏమాత్రం నొప్పి తెలియకపోవడంతో హనుమంతుడు ఆశ్చర్యపోయాట. ఇది ఖచ్చితంగా శ్రీరామచంద్రుని అనుగ్రహం, సీతమ్మ తల్లి పుణ్యబలం అని గ్రహించాట. ఇక ఆలస్యం చేయకుండా రాక్షసుల బంధనాల నుంచి ఒక్క ఉదుటన విడిపించుకుని ఆకాశంలోకి ఎగిరి సింహనాదం చేశాడు. మరి చిన్నగా ఉన్న తన శరీరాన్ని పర్వతాకారంలోకి అంటే విశ్వరూపంగా మార్చుకున్నాడు. మరి ఒక ఇల్లు దాటి ఒక ఇల్లు, అలా రాక్షస ప్రముఖుల భవనాలన్నింటికీ కూడా తన తోకతో నిప్పు పెట్టాడు. ప్రహస్తుడు, మహాపార్శ్వడు, వజ్రదంశుడు వంటి పెద్ద పెద్ద రాక్షస వీరుల మేడలన్నీ కూడా క్షణాల్లో బూడిదైపోయాయి. బంగారు గోపురాలు, ప్రాకారాలు అగ్ని కీలల్లో కరిగిపోయాయి. లంకంతా హాహాకారాలతో నిండిపోయింది. అయితే విభీషణుడు ధర్మాత్ముడు కావడం వల్ల అతని ఇల్లు, అలానే అశోకవనం, సీతమ్మ ఉన్న చోటు కావడం వల్ల ఆ రెండింటినీ హనుమంతుడు ముట్టలేదు. మరి లంకనంతటినీ కాల్చేసిన తర్వాత హనుమంతుడు సముద్రంలో తన తోకను ముంచి అగ్నిని ఆర్పుకున్నాడు. కానీ అంతలోనే అతనికి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. అయ్యో, కోపంలో లంకంతా తగలబెట్టేశా, మరి లంకతో పాటు అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి కూడా ఈ అగ్నికి ఆహుతైపోయిందా అని. మరి కోపం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. నేను రాముడి కార్యాన్ని సాధించడానికి వచ్చి సీతమ్మ తల్లిని ప్రమాదంలోకి నెట్టానా? ఒకవేళ సీతమ్మ తల్లి లేకపోతే నేను ఆ శ్రీరామచంద్రుడికి ఏం సమాధానం చెప్పాలి అని తీవ్రమైన పశ్చాత్తాపంతో దుఃఖంతో హనుమంతుడు ఆందోళన పడుతున్న సమయంలో ఆకాశంలో విహరిస్తున్న చారణులు, సిద్ధులు, దేవతల మాటలు అతనికి వినిపించాయి. ఆహా, ఎంత ఆశ్చర్యం! లంకంతా తగలబడి బూడిదైపోయింది. కానీ సీతమ్మ తల్లున్న అశోకవనానికి మాత్రం ఏమీ కాలేదు. అగ్నిదేవుడు ఆమెను తాకలేకపోయాడు అని దేవతలు మాట్లాడుకోవడం విన్నాడు. ఆ మాటలతో హనుమంతుడి ప్రాణాలు లేచివచ్చాయి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అశోకవనానికి వెళ్ళి సింసూపా వృక్షం కింద సురక్షితంగా ఉన్న సీతమ్మ తల్లిని కళ్ళారా చూశాడు. మళ్ళీ సీతమ్మకు ప్రణామం చేసి, అమ్మా నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి నా ప్రాణాలు నిలిచాయి, ఇక నేను వెళ్ళొస్తాను అని సెలవు అడిగాడు. అప్పుడు సీతమ్మ తల్లి తన తల వెనుక దాచుకున్న సుగంధభరితమైన చూడామణిని తీసి హనుమంతుడికి ఆనవాలుగా ఇచ్చింది. రాముడికి తన పరిస్థితిని వివరించి త్వరగా రమ్మని చెప్పమంది. ఆ చూడామణిని భద్రంగా తీసుకుని లంక నుండి ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వచ్చి హనుమంతుడు మహేంద్ర పర్వతం మీదకి దిగాడు. మరి అక్కడి నుంచి తిరిగి కిష్కిందకు చేరుకుని శ్రీరాముడిని కలిసి, మరి దృష్టా సీత, అంటే సీతమ్మ తల్లిని చూశాను అనే శుభవార్త అందించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సంతోషంతో హనుమను ఆలింగనం చేసుకున్నాడు. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే

అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి రాముడు సీతమ్మ పక్కన ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడు, అడవుల్లో సీతమ్మ తల్లి దూరమైనప్పుడు అంతకంటే ఎక్కువ తలుచుకున్నాడు. నిజమైన ప్రేమంటే కలిసి ఉండటం మాత్రమే కాదు, ఎంత దూరంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ స్థానాన్ని అలానే కాపాడుకోవడం అంటున్నారు. శుభబండి మరి చాలా చక్కని మాట అయితే పంపించారు. అలానే శుభ సంకల్ప మూవీ నుంచి సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లెగ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం భార్య బిడ్డలు చిత్రం నుండి అందమైన తీగకు పందిరుంటే చాలు నాన్న చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలేదు వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు, సత్యవేది గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు వారందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మా కోసం మాంగళ్య బలం చిత్రం నుండి వాడిన పూలే వికసించిన అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలా నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి త్రిముతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ

బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 15 అనగా ఈరోజు మరి అభ్యుదయ కవి అయినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనగా శ్రీశ్రీ గారి వర్ధంతి. మరి వారికి నివాళి తెలియజేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. మరి అలానే జూన్ 15 అలనాటి చిత్రాల్లో నృత్యతారగా ఎంతోమందిని ఎంతగానో అలరించిన నటి జయమాలని గారి పుట్టినరోజు. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటున్నారు. మరి అలానే జూన్ 15 సంగీత దర్శకులు మరి చక్రి గారి జయంతి, వారికి కూడా మరి నివాళి తెలియజేయపరుస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఈ సందర్భంగా నీవే నీవే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి చక్రి గారికి శ్రీశ్రీ గారికి నివాళి అర్పిస్తూ మరి జయమాలిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి.

ఈ పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరివరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సుల్తాన్ చిత్రం నుండి ఓ కలికి రామచిలుక అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ గారు, సుప్రియ, సరోజ, సాయి, కృష్ణ మరి వీరు మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా కోసం తండేల్ చిత్రం నుండి నమో నమః అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నేను ఇలాంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రాపురం నుండి మహేష్ గారు, సాగరిక, లాస్యశ్రీ, జయశ్రీ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయ గారు అంటున్నారు. నమస్తే అండి. మరి చాలా రోజుల తర్వాత మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మనసారా చిత్రం నుండి నువ్విలా ఒకసారిలా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మరి పెడన వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మ్యామ్ నమస్తే, శ్రోతలకు శుభ సోమవారం అంటున్నారు. అలానే పైసా వసూలు చిత్రం నుండి కన్ను కన్ను కలిసాయి అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్

మనకి పెడన జోగనందరం కాలు నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ్ గారు నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నారు, ప్రోగ్రామ్ అయితే వింటున్నాము. మరి మన వాళ్ళు కూడా మంచి మంచి పాటలు అడుగుతున్నారు, ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది మేడం అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి త్రిమితుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు ముందు మాటలు చెప్పినట్లుగా మన శరీరమే మన సొంతం కానప్పుడు మన డబ్బైనా పిల్లలైనా మన సొంతం ఎలా అవుతారు బంగారు తల్లి అంటున్నారు. ఏది మన సొంతం కాదు, అందుకే మన పెద్దలు ఇలా అంటారు ఏమంటే, అసలు జరిగిపోయిన నిన్న మనది కాదు, జరగబోయే రేపు మనది కాదు, ఈ రోజు మాత్రమే మనది అనే అంటారు అని చెప్పి అంటున్నారు. ఓకేనండి, సూపర్ చాలా చక్కటి మాట అయితే పంపించారు. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అద్దె ఇల్లు కథ వింటారు. గేటు తీసుకుని ఆ ఇంటి ఆవరణలో అడుగు పెడుతుంటే గుండె ఆనందంతో వేగంగా కొట్టుకోసాగింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఇంటిని చూస్తున్నాననే సంతోషం నా మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అవును, 4 ఏళ్ల క్రిందట అది మా ఇల్లే. మా నాన్నగారు ఆర్థికంగా చితికిపోయి అమ్మేసిన ఇల్లు. ఆ ఇంటితో నాకున్న అనుబంధం గుర్తొచ్చి పాత జ్ఞాపకాలు మదిని కలవరి పెడుతుంటే నెమ్మదిగా ఇంటిమెట్లెక్కాను. కాలింగ్ బెల్ నొక్కిన కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన ఆ వ్యక్తి పురుషోత్తం గారు, ఒకప్పుడు మా ఇంట్లో ఒక వాటాలో అద్దెకి ఉన్న వ్యక్తి. మా నాన్నగారు వీరయ్య నాయుడికి అమ్మిన ఇంట్లో మళ్లీ పురుషోత్తం గారు అద్దెకుంటున్నారా? అనూహ్యంగా ఆయన్ని అక్కడ చూసిన నేను సంభ్రమాశ్చర్యాలతో తలమునకలవుతూ కనీసం ఆయనకి నమస్కరించలేకపోయాను. నువ్వు నరసింహం గారబ్బాయి రామచంద్రాని కదూ? ఆయనే నన్ను పలకరించారు. అవునండి, నమస్కారం. తడబాటుగా చేతులు జోడిస్తూ అన్నాను, నమస్కారం, రా కూర్చోవయ్యా. ఆయన చిరునవ్వుతో వరండాలోని కుర్చీ చూపిస్తూ అన్నారు. నేను కూర్చున్నాను. ఆయన నాకెదురుగా కూర్చుంటూ అడిగారు, మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా? 1 వారం రోజుల కిందట పక్షవాతం వచ్చిందండి. ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రాణాపాయం తప్పిందన్నారు డాక్టర్లు. ఇంకో 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. మేము అద్దెకి ఉంటున్న ఇల్లు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. అక్కడి నుంచి నాన్నగారిని హాస్పిటల్కి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆయనకి పూర్తిగా తగ్గేదాకా హాస్పిటల్కి దగ్గరగా ఉండటం అవసరం అనిపించింది. ఇంటి కోసం వెతుకుతుంటే బయట టులెట్ బోర్డ్ కనిపించింది అని చెప్పి క్షణం ఆకి అడిగాను, నాయుడు గారు ఊళ్ళో లేరా అండి? 2 ఏళ్ల క్రిందట ఈ ఇంటిని మాకు అమ్మేసి ఢిల్లీలో ఉంటున్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ ఇంటి యజమాని పురుషోత్తం గారిని తెలిసాక నేను ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడదలుచుకోలేదు. కుర్చీలోంచి లేచాను. రావోయ్, ఇల్లు చూద్దూ గాని అన్నారు పురుషోత్తం గారు కూడా లేచి నిలబడుతూ. మీరు ఇంటిని మాకు అద్దెకిస్తారా? నమ్మలేనట్లు చూస్తూ అడిగాను. అదేమిటోయ్, ఇవ్వననుకుంటున్నావా? ఆయన ప్రశ్నలు ఎత్తిపడుపు లేదు కాని ఇందుకు నేనే భుజాలు తడుముకున్నాను. లక్ష్మీ, లక్ష్మీ, లోపలికి చూస్తూ పిలిచారాయన. కొద్ది క్షణాల తర్వాత లక్ష్మిగారు బయటకొచ్చారు. ఎవరో చెప్పుకోచూద్దాం? ఆవిడికి పజిల్ ఇస్తున్న లెవెల్లో అడిగారాయన. నరసింహం గారబ్బాయి రామచంద్ర, తడుముకోకుండా అందావిడ నన్ను చిరునవ్వుతో చూస్తూ. నమస్కారం అండి అన్నాను చేతులు జోడిస్తూ. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా నాన్న కులాసానా బాబు? అమ్మ బాగానే ఉన్నారు, నాన్నగారికి సుస్థి చేసిందండి. పాపం, నరసింహం గారికి పెరాలసిస్ వచ్చిందట చెప్పారు పురుషోత్తం గారు. అరరే, విచారాన్ని వ్యక్తం చేశారు ఆవిడ. పక్క పురుషుని తాళం చెవి పెట్టరా. ఆవిడ లోపలికి వెళ్ళి తాళం చెవి తెచ్చి తలుపు తెరిచారు. అయినా నా పిచ్చి గాని, మీ ఇంటిని మీకు చూపించడమేంటి అన్నారాయన స్నేహంగా నవ్వుతూ. మేము అమ్ముకున్న ఇంటికి అద్దెకి రావడం కాకతాళీయమా లేక విధి వైపరీత్యమా అనుకుంటూనే అద్దే అని అర్ధోక్తిలో ఆగాను. 1000 రూపాయలు అన్నారు. చెవున తల తిప్పి సంభ్రమంగా ఆయన ముఖంలోకి చూశాను. ఈ ఏరియాలో ఇళ్ల అద్దెలు ఎంత ఎక్కువో నాకు తెలుసు. నాకు అద్దె ముఖ్యం కాదు అన్నారాయన. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. 2 నెలలు మా నాన్నగారి వైద్యం పూర్తయ్యే వరకు ఉంటామండి. నా గొంతులో ఏదో అడ్డుపట్టట్టయింది. 2 నెలలు కాదు, 2 ఏళ్ళున్నా పర్వాలేదు. అయినా మీ నాన్నగారి ఆరోగ్యం త్వరలో చక్కబడుతుంది, బెంగపెట్టుకోకు అన్నారాయన. ఆ రోజు నాతో పాటు పురుషోత్తం దంపతులు హాస్పిటల్కి వచ్చి నాన్నగారిని చూసి వెళ్లారు. నాన్నగారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేశారు.

0: పక్షవాతంతో వంకరపోయిన కాలు చెయ్యి స్వాధీనంలోకి రావడానికి కొద్దిపాటి మందులు, ఫిజియోథెరపీ తప్ప ప్రత్యేకించి వైద్యం లేదాయనికి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాం. ఆ ఇంటిని చూసిన ఆయన కళ్ళల్లో బాధావేదనలు, ఆనందాశ్చర్యాలు కలగలిపి ప్రతిఫలించాయి. నా ఆఫీస్కు ఈ ఇల్లు దగ్గర కావడంతో నాకు కూడా కాస్తంత థెరపీగా ఉంది. అమ్మ సపర్యలతో నాన్న బాగానే తీరుకుంటున్నారు. ప్రద్దుట ఆయనకి ముఖం కడిగించి వీధి వరండాలో కూర్చోబెట్టేది అమ్మ. పురుషోత్తం గారు అమ్మ నాన్నకి కాఫీ తాగిస్తుండగా తను కూడా కాఫీ తాగుతూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్లు చదివి వినిపించేవారు. స్నానం చేసొచ్చి విష్ణు సహస్రనామం చదివి వినిపించేవారు. నాన్న భక్తిగా కళ్ళు మూసుకుని వింటుండేవారు. సాయంకాలం వీక్లీలోని కామెడీ కథలని, జోక్స్ని చదివి వినిపించేవారు. నాన్నగారిని అనుక్షణం ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంచడానికి పురుషోత్తం గారు పడుతున్న తపన చూసి నా మనసు ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది. బంధుల ప్రభావము, పురుషోత్తం గారి సాహచర్య ఫలితమో కానీ నాన్నగారు బాగా కోలుకున్నారు. మనిషి ఆసరాతో అడుగులు వేయగలుగుతున్నారు. వంకరపోయిన నోరు మామూలుగా అయ్యింది. మాటలు స్పష్టత లేకపోయినా ఆయన మాట్లాడేది కాస్తంత అర్థమవుతోంది. అనారోగ్య చిహ్నాలు తగ్గి ముఖం కాంతివంతమవసాగింది. ఆ రోజు యథాప్రకారం నాన్నగారు వీధి వరండాలో కూర్చుని ఉన్నారు. పురుషోత్తం గారు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ను చదివి వినిపిస్తున్నారు. నేను అక్కడే ఒక పక్కగా కూర్చుని షేవింగ్ చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి నాన్న ఏదో అన్నారు. నేను తల తిప్పి చూస్తూ ఏం కావాలన్నా అని అడిగాను. పేపర్ చదువుతున్న పురుషోత్తం గారు చదవడం ఆపి ప్రశ్నార్థకంగా చూశారు. నాన్నకేదో కావాలని అర్థమై నేను ఆత్రంగా ఆయన్ని సమీపించాను. నాకు అర్థమయ్యేలా నాన్న రెండు వేళ్లు చూపించారు. వెంటనే అమ్మను పిలిచాను. ఆవిడ బయటకు వచ్చి ఇద్దరం ఆయన్ని కుర్చీలోంచి లేవదీసి లోపలికి తీసుకెళ్లేలోకి ఆయనకి బట్టలోని విరోచనమైపోయింది. పురుషోత్తం గారు నేను మళ్ళీ వస్తాను అని జనాంతికంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మ, నేను నాన్నని లోపలికి తీసుకెళ్ళి వళ్ళు శుభ్రం చేసి బట్టలు మార్చాం. తర్వాత అమ్మ బయటకు వచ్చి వరండా శుభ్రం చేసి ఫెనాయిల్ వేసిన నీళ్లతో కడిగింది. మ్లానమై ఉన్న అమ్మ ముఖాన్ని చూస్తే ఆవిడ మానసిక పరిస్థితి అర్థమైంది నాకు. యాంత్రికంగా సగంలో వదిలేసిన షేవ్ని పూర్తి చేశానే కాని నా శరీరంలో వణుకు. జరిగిన దానికి పురుషోత్తం గారు ఎలా స్పందిస్తారు? నాకు గతం గుర్తొచ్చింది. అప్పుడు ఈ ఇంటి యజమాని మా నాన్నగారు. మా ఇంట్లో అద్దెకి దిగిన వ్యక్తి పురుషోత్తం గారు. ఆయన రెండేళ్ల మనుమరాలు ఇదే వరండాలో కాలకృత్యానికి కూర్చున్నందుకు నాన్న ఎంత గొడవ చేశారు. ముఖం గంటు పెట్టుకుని, ఇది ఇల్లనుకున్నారా పాయిగానా అనుకున్నారా? పిల్లల్ని టాయిలెట్లోనో ఇంటికి దూరంగానే కూర్చోబెట్టాలని తెలీదా? మరోసారి ఇలా జరిగితే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ముఖం గంటు పెట్టుకుని కరుక్కా ఆయన అన్న మాటలు నాకిప్పటికీ గుర్తే. ఆ రోజు భిన్న వదనంతో పురుషోత్తం గారు క్షమాపణ చెబుతున్నా నాన్న విన్నారా? ఇంటి యజమానిననే అహం నాన్నది. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టేవారు. పాపం పురుషోత్తం గారు నాన్న ఏమన్నా పెదవి విప్పేవారు కాదు. కారణం ఆయన పనిచేసే ఆఫీస్కి ఈ ఇల్లు దగ్గర కావటమే. మానవత్వం సిగ్గుతో తలదించుకుని మరో సంఘటన కూడా గుర్తొచ్చింది నాకు. పురుషోత్తం గారి తల్లి అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన తమ్ముడు ఆవిడిని వైద్య పరీక్షల కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు. స్పెషలిస్టులు ఆవిడికి అనేక పరీక్షలు చేసి క్యాన్సర్ అని నిర్ధారించారు. పురుషోత్తం గారు ఆ విషయాన్ని నాన్నతో చెప్పినప్పుడు నాన్న కనీసం సానుభూతిని కూడా ప్రకటించలేదు. అసలే ముసలావిడ, పైగా వైద్యానికి లొంగన్ రోగం, ఏ రాత్రో ఇంట్లో గటుక్కుమంటే ఇల్లు మైలపడదా? మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, ఇల్లు ఖాళీ చేయండి అని అధికారయుతంగా శాసించారు. ఆవిడికి ఇప్పట్లో ప్రమాదమేది లేదని డాక్టర్లు చెప్పారండి అన్నారు పురుషోత్తం గారు. ఆయన స్వరంలో ఈ మహానగరంలో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా దొరుకుతుందని భయం, అసహాయత కలగలిపున్నాయి.
1: ఆయుర్దాయాన్ని నిర్ణయించడానికి డాక్టరమైన దేవుడా? ఆవిడ ఏ రాత్రో నిద్రలో ప్రాణం వదిలేస్తే?
0: అహంకారంతో కూడిన మూర్ఖత్వం నాన్నది. పురుషోత్తం గారు ఎంత బతిమాలినా నాన్న మనసు కరగలేదు. మనిషి ఇంట్లో చచ్చిపోతే ఇల్లు మైలపడుతుందని నమ్మకం లేని ఒక మహానుభావుడు ఆయనకి తన ఇంటిని అద్దెకి

0: చేస్తానని ముందుకు రావడంతో అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారాయన. జరిగిపోయిన రెండు సంఘటనల్ని పునఃసమీక్షించుకుని కొద్దిసేపటి క్రిందట జరిగిన సంఘటనతో బేరీజు వేసుకుంటే నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇంటి యజమాని స్థానంలో ఉన్న పురుషోత్తం గారు గతంలో నాన్న ప్రదర్శించిన దురహంకారానికి బదులు తీర్చుకోకుండా ఊరుకుంటారా? పురుషోత్తం గారిని క్షమాపణ అడగాలనుకున్న ఆయనకి ఎదురుపడే ధైర్యం నాకు లేకపోయింది. ఆ రోజు ఆదివారం కావడం వలన ఆఫీస్ లేదు. రోజంతా అస్తిమితంగా గడిపాను. సాయంకాలం అవుతుండగా వీధి వరండాలో పురుషోత్తం గారి స్వరం వినిపించింది. రామం, ఏవై రామం, నా గుండె కొట్టుకునే శబ్దం పైకే వినిపిస్తుండగా వరండాలోకి వచ్చాను. మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికే వచ్చి ఉంటారాయన అని ఊహిస్తూ ఎలాగో గొంతు పెగల్చుకున్నాను. క్షమించండి సార్, అదేంటి, నువ్వేం తప్పు చేశావని విస్మయంగా అడిగారాయన. ఉదయం మా నాన్నగారు, అసలు ఆయన ఏమన్నారో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆయన లోపలికి తీసుకెళ్లేలోగా క్షణం ఆగి అన్నాను. వరండా ఫినాయిల్ నీళ్లతో కడిగిందమ్మా, మరోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను. తడబడుతూ ఒకదానికొకటి పొంతనిలిని వాక్యాలతో ఎలాగో పూర్తి చేశాను. అదేమిటోయ్, అనుకోకుండా జరిగిందానికి క్షమాపణ కోరుతున్నావు. మీ నాన్నగారు అనారోగ్య మనిషి, మరో మనిషి సాయం లేకుండా లేవలేని మనిషి. అయినా ఎవరైతే మాత్రం కాలకృత్యాన్ని ఎలా ఆపుకోగలరు సార్? ఆయన సహృదయతకి నా కళ్ళు చెమర్చాయి. మీ నాన్నగారేరీ అడిగారాయన. గదిలో ఉన్నారండి. హడావిడి పడుతూ, రండి పర్వాలేదు, హడావిడి పడుతూ ఆహ్వానించాను. గదిలో కుర్చీలో కూర్చుని ఉన్న నాన్నగారి ముఖం మ్లానమై ఉంది. సూటిగా పురుషోత్తం గారిని చూడలేనట్లు తలదించుకున్నారు. నరసింహం గారు, ఈ కామెడీ కథని చదివి వినిపిస్తాను, మీరు కడుపుబ్బ నవ్వకపోతే నా చెవి కోయించుకుంటాను అన్నారు పురుషోత్తం గారు. అక్కడున్న మరో కుర్చీని లాక్కుని కూర్చుంటూ చేతిలోని వీక్లీ పేజీలు తిప్పుతూ నాన్న తలెత్తి ఆయన్ని చూడలేనట్టు నేలచూపులు చూస్తున్నారు. పెదవులు వణుకుతుండగా అన్నారు, ఈ రోగిష్టవాడికి ఏ అర్ధరాత్రి ఏ ముంచుకొస్తుందోనని భయపడకుండా పెద్ద మనసుతో మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీ పట్ల గతంలో నేనెంత అమానుషంగా ప్రవర్తించానో తలుచుకుంటే ఆయన గొంతు గాద్గిదికంగా ఉంది. ఆ స్వరంలో పశ్చాత్తాపం, అంతులేని ఆవేదన, మనసులోని మాలిన్యాన్ని కడిగేయడానికన్నట్లు ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి. మనం మనుషులం నరసింహం గారు, మామూలు మనుషులం. మంచివో చెడ్డవో ప్రతి మనిషికి కొన్ని ఆలోచనలు, నమ్మకాలు ఉంటాయి. ఇష్టమైన కష్టమైన ఎదుటి వ్యక్తుల నమ్మకాన్ని మనం గౌరవించక తప్పదు. అదేగాక మన ఆలోచనలు, పద్ధతుల మీద పరిస్థితుల ప్రభావం ఎంతో ఉంటుంది. ఒక్కోసారి కాలంతో పాటు మన అభిప్రాయాలు మారతాయి. ఆ రోజులు మళ్ళీ వస్తే అలా మాత్రం చేయను అనుకునే సంఘటనలు ప్రతి మనిషి జీవితంలో ఒకటి రెండైనా ఉంటాయి. ఆ ఆత్మవిమర్శే చాలు, ఆ పశ్చాత్తాపమే చాలు. అంతేకాని అదే పనిగా గతాన్ని తలుచుకుని కుమిలిపోవడం వల్ల జరిగేదేముంది చెప్పండి? వర్తమానం కూడా బాధాకరంగా మారడం, ఆరోగ్యం మరింత పాడుకోవడం తప్ప అన్నారు పురుషోత్తం గారు అదే చల్లని స్వరంతో. మానవత్వానికి అసలైన నిర్వచనంలా మంచితనానికి భాష్యం చెప్పిన పురుషోత్తం గారి వైపు సజల నేత్రాలతో చూస్తూ చేతులు జోడించారు నాన్న. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అద్దె ఇల్లు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ.

0: సెంటర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జేపీ రోడ్ భీమవరం.
1: సెల్ 9100191193. మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం మెంటేవారి తోటలో ఉన్న బాలా త్రిపుర సుందరి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1008 గారెలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక అలంకరణ, సహస్రనామ కుంకుమ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఈ రోజు అమావాస్య సందర్భంగా ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకాలు సమర్పించారు. అన్నపూర్ణమ్మవారిని వరి కంకులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రక్తదానం చేస్తూ ప్రాణం కాపాడడంలో తృప్తి ఉంటుందని, పలువురు రక్తదాతలు ఆదర్శంగా నిలుస్తున్నారని వివిధ సంస్థల ప్రతినిధులు అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరంలోని వెంకటరామ థియేటర్ కాంప్లెక్స్ ఆవరణలో సుమారు 60 సార్లకు పైగా రక్తదానం చేసిన 12 మంది రక్తదాతలను సత్కరించి మాట్లాడారు. ఒక యూనిట్ రక్తం 3 జీవితాలను కాపాడుతుందని, రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వీడాలని అన్నారు. అందరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ప్రతిజ్ఞ చేయించారు. వివేకానంద స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాలని ప్రవాజిక భవానీ ప్రాణమాతాజీ, బోధమయ్య ప్రాణమాతాజీలో అన్నారు. పెద అమీరంలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయాల్లో ఆదివారం సాయంత్రం కిడ్స్ ప్లేగ్రౌండ్, కంప్యూటర్ తరగతి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాతాజీలు ప్రసంగించారు. కార్యక్రమంలో విద్యాలయ చైర్మన్ శివవర్మ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ తణుకు రక్తనిధి కేంద్రానికి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కిందని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ ఎంఎస్వి శివరామ భద్రరాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ నుంచి ఈ పురస్కారం అందుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్త సేకరణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందించడం, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో విశేష సేవలు అందించినందుకు ఈ పురస్కారం అందుకున్నట్లు తెలిపారు. బద్రిరాజు మాట్లాడుతూ గత ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా 3100 యూనిట్ల రక్తం సేకరించి అత్యాధునిక పద్ధతుల్లో పరీక్షించి అవసరమైన వారికి అందించామని అన్నారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో రాష్ట్రంలో ఈ జిల్లా ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ ఘనత సాధించడానికి కారకులైన కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, రెడ్ క్రాస్ కమిటీ, జిల్లా సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసేవారు నిజమైన ప్రాణదాతలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమారుడు భరత్ చంద్ర స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలు తొలగించి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని అన్నారు. భీమవరం పరిశుభ్రతకి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. పట్టణంలోని టౌన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. పలు దుకాణాల ముందు చెత్త పేరుకుపోవడం, వ్యర్థాలను రోడ్లపై వేయడం చూసి సంబంధిత దుకాణాల యజమానులకు పలు సూచనలు చేశారు. పట్టణ శుభ్రత అనేది కేవలం మున్సిపల్ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని అన్నారు. ప్రజలు, వ్యాపారులు, సంస్థలు సహకరిస్తేనే పరిశుభ్రమైన నగరాన్ని నిర్మించగలవని అన్నారు. అవగాహన రాహిత్యం, నిర్లక్ష్యం, భయం కారణం ఏదైనా జిల్లాలో క్యాన్సర్ బాధితులు పెరుగుతూ ఉన్నారు. స్క్రీనింగ్కు ప్రజలు ముందుకు రాకపోవడం, ప్రాథమిక స్థాయిలోనే లక్షణాలు గుర్తించడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి దశలో గుర్తిస్తే కాపాడేందుకు అవకాశం ఉన్నా చివరి వరకు నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు పోతున్నాయి. క్యాన్సర్ బాధితులను గుర్తించడానికి ప్రభుత్వం అసంక్రమిక వ్యాధుల సర్వేను నిర్వహిస్తోంది. ఎన్సీడీ 3.0లో స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో 4.0ను గతేడాది సెప్టెంబర్ 15 ప్రారంభించింది. గతంలో దాదాపు 225 ప్రశ్నలు అడిగేవారు. వాటిని నింపేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి చెప్పేందుకు ప్రజలకు విసుకొచ్చేది. ప్రస్తుతం ఆ ప్రశ్నల సంఖ్యను 28కి తగ్గించారు. యోగా సాధనతో ఒత్తిడిని అధిగమించవచ్చని, శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. వాసవి పెనుగొండలోని నగరేశ్వర మహిషాసుర మర్ధని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమంలో ఆమెతో పాటు జేసీటి రాహుల్ కుమార్ రెడ్డి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నర్సాపురం ఆర్డీఓ దాసి రాజు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొని యోగా సాధన చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. వేట నిషేధాజ్ఞలు తొలగిపోవడంతో తీర ప్రాంత మత్స్యకారులు వేటకు రెడీ అవుతూ ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి 60 రోజుల పాటు కేంద్రం సముద్రంలో

వేటను నిషేధించింది. ఈ 2 నెలల కాలంలో సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించిపోయే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ప్రతి ఏటా ఈ నిషేధాన్ని అమలు చేస్తూ వచ్చింది. జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని 19 కిలోమీటర్ల పరిధిలో ఈసారి వేట నిషేధాన్ని కఠినంగా అమలు పరిచారు. శనివారం అర్ధరాత్రి గడువు ముగియడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి వేటకు సామగ్రిని రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. మరోవైపు ఈ ఏడాది వేటపై మత్స్యకారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. చెత్తతో సంపద తయారీకి ప్రణాళికలు ఊపందుకున్నాయి. జిల్లాలోని మొట్టమొదటిసారిగా తణుకు మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డులో కంపోస్ట్ ప్లాంట్ నిర్మించనున్నారు. దీనికోసం ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపనలు చేశారు. ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం 5 కోట్లు వెచ్చించనుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్లాంటు నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల ద్వారా కేటాయించడం జరిగింది. జిల్లాకు 37 కోట్లు మంజూరు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో స్థల సమస్య వెంటాడుతోంది. తణుకు, పాలకొల్లులో డంపింగ్ యార్డులో 2 ఎకరాల చొప్పున అందుబాటులో ఉంది. తణుకులో డంపింగ్ యార్డు స్థలం 8 ఎకరాలు ఉండగా 2 ఎకరాలు ప్రాసెసింగ్ యూనిట్ కు కేటాయించారు. కొణితివాడ గ్రామంలో ఉచితంగా విత్తనాల పంపిణీ నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తండ్రి పేర్రాజు జ్ఞాపకార్థం మండలంలో ఎంపిక చేసిన 100 మంది నిరుపేద రైతులకు ఉచితంగా 13-18 రకం వరి విత్తనాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పకా సత్యనారాయణ హాజరయ్యారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ జిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైన్ ఫిషర్ కిడ్నీ రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్ బీసీ బోడీ ఓవరీ ట్యూమర్స్ పిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
3: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే ముద్దు.
2: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
3: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, మెలోడీ పాటలతో ప్రేమికుల గుండెల్లో ప్రేమాభిషేకం చేసిన స్వర చక్రవర్తి మాస్ బీట్లతో థియేటర్లలో ప్రేక్షకుల్ని సీట్ల నుంచి లేచి డాన్స్ చేయించిన రిథమ్ కింగ్, తన అద్భుతమైన గొంతుతో అంతకు మించిన మంచి మనసుతో తెలుగు సినిమా సంగీతాన్ని ఒక ఊపు ఊపిన వెండి తెర. మరి కొన్ని ట్యూన్స్ వింటుంటే గుండెల్లో ఏదో తెలియని హాయి కలుగుతుంది. ముఖ్యంగా 2000 సంవత్సరంలో వచ్చిన లవ్ స్టోరీస్ గుర్తు తెచ్చుకుంటే ఆ సినిమాల విజయాల్లో సగానికి పైగా వాటా ఆ సంగీత దర్శకుడిదే అని చెప్పక తప్పదు. మరి సంగీత దర్శకుడిగా, అద్భుతమైన గాయకుడిగా, నటుడిగా, రచయితగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని లెక్కించుకున్న మన మ్యూజికల్ కంపోజర్ అంతరంగ ప్రయాణం మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం. వరంగల్ మట్టిలో పుట్టి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కేవలం తనలోని ప్రతిభను సంగీతాన్ని నమ్ముకుని ఇండస్ట్రీని శాసించిన ఆత్మీయ మూర్తి మనందరి ప్రియమైన చక్రి గారు. మరిరోజు మన సరికొత్త ఎపిసోడ్లో చక్రి గారి ఆ మధురమైన ప్రయాణాన్ని, ఆయన సృష్టించిన మ్యూజికల్ వండర్స్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు ప్రేమపూర్వక నివాళులు అర్పించడమే ఈనాటి మన కార్యక్రమం. మరి 1974 జూన్ 15 జన్మించిన చక్రి గారి అసలు పేరు జిల్లా చక్రధర్. మరి చిన్నప్పటి నుంచే తండ్రి గారి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్న చక్రి గారికి పాటలంటే పిచ్చి. మరి మొదట్లో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ గారి పరిచయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు చక్రి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన చక్రి గారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ లీగ్లోకి తీసుకెళ్లారు. మరి ఆ సినిమాలు చూపులతో గుచ్చి గుచ్చి చంపకి, అలానే ఈ రోజే తెలిసింది లాంటి పాటలు అప్పట్లో కుర్రగారికి ఒక ఊపు ఊపేశాయి. మరి చక్రి గారి సంగీతంలో ఉండే అతిపెద్ద బలం ఏంటంటే క్లాస్ మెలోడీస్ ఇస్తూనే మాస్ ఆడియన్స్కు కావాల్సిన రిథమ్స్ని పక్కాగా కుదిరి

చక్రి గారి కెరీర్ గ్రాఫ్ ని చూస్తే పూరి జగన్నాథ్ గారు మాస్ మహారాజా రవితేజ గారితో ఆయనకున్న బాండింగ్ ఎంతో అపురూపమైంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, దేశముద్రు, దేవదాసు వంటి చిత్రాలతో వరుసగా ఇండస్ట్రీని షేక్ చేసే ఆల్బమ్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా సుమంత్ కెరీర్లోని బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అయిన సత్యం సినిమా చక్రి గారి సంగీత ప్రతిభకు మకుటాయమానంగా నిలిచింది. మరి ఆ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన ప్రతి పాట ఒక ఆణిమిత్యం. కేవలం మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, గాయకుడిగా కూడా చక్రి గారి గొంతు ఎంతో విలక్షణమైంది. మరి ఆయన పాడుతుంటే ఆ గొంతులో ఉండే బేస్, ఆ ఎమోషన్ నేరుగా శ్రోతల గుండెల్లోకి దూసుకుపోయేది. వేరే సంగీత దర్శకుల సినిమాల్లో కూడా ఆయన పాడిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి అంతేకాదు, చక్రి గారిలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో మెరిసిన ఆయన మరికొన్ని సినిమాల్లో కేమియో రోల్స్ చేసి అలరించారు. అలానే కొన్ని పాటలకు అద్భుతమైన లైన్స్ రాసి రచయితగాను తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. మరి చక్రి గారి సంగీత ప్రస్థానంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక అద్భుతమైన మలుపు, ఒక క్రేజీ మ్యూజికల్ కాంబినేషన్ గురించి. మరి సాధారణంగా చక్రి గారు అంటే మనకి పూరి జగన్నాథ్ గారి స్టైల్, మాస్ బీట్స్, ట్రెండీ లవ్ సాంగ్స్ గుర్తొస్తాయి. కానీ టాలీవుడ్ లెజెండరీ క్రియేటివ్ డైరెక్టర్, గోదావరి నేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వంశీ గారితో చక్రి చేసిన ప్రయోగం టాలీవుడ్ చరిత్రలోని ఒక మధురమైన జ్ఞాపకం. మరి మనందరికీ తెలుసు, వంశీ గారి సినిమాలకు సంగీత జ్ఞాని ఇళయరాజా గారికి మధ్య ఒక విడదీయరాని బంధం ఉంది. మరి వంశీ గారు తన కథల్లోని పల్లెటూరితనాన్ని, ఆ గోదావరి అందాలను స్క్రీన్ పై ఆవిష్కరిస్తే, మరి దానికి ఇళయరాజా గారు తన క్లాసిక్ మ్యూజిక్ తో ప్రాణం పోసేవారు. అయితే ఒకానొక సమయంలో ఇళయరాజా గారు వరుస ప్రాజెక్ట్

తో విపరీతంగా బిజీగా ఉండటం వల్ల వంశీ గారి సినిమాకు డేట్స్ కుదరలేదు. మరప్పుడు వంశీ గారి ముందు ఒక పెద్ద సవాల్ నిలిచింది. తన కథలోని ఆ అచ్చు తెలుగుతనాన్ని, ఆ గోదావరి అలల సవ్వడిని ఇళయరాజా గారిలాగే క్లాసిక్గా అంతే మెలోడియస్గా కంపోజ్ చేయగల దమ్మున్న సంగీత దర్శకుడు ఎవరు అని వంశీ గారు ఎంతో క్షుణ్ణంగా ఆలోచించారు. మరి అప్పటి వరకు చక్రి గారిని కేవలం మాస్ యూత్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గాని ఇండస్ట్రీ చూసింది. కానీ వంశీ గారు మాత్రం చక్రిలోని అసలైన మెలోడీ కోణాన్ని గుర్తించారు. మరి చక్రి గారి ట్యూన్స్లో ఉండే ఆ ఆత్మ వంశీ గారికి బాగా నచ్చింది. అలా వీరిద్దరి కాంబినేషన్లు రూపుదిద్దుకున్న చిత్రమే గోపి గోపిక గోదావరి.

ఇక అప్పటి వరకు ఫాస్ట్ బీట్స్ ఇచ్చిన చక్రీ గారు మరి వంశీ గారి నమ్మకాన్ని నిలబెడుతూ తనను తాను పూర్తిగా మార్చుకుని మరి ఈ సినిమాకు అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. మరి ఆల్బంలోని పాటలు వింటుంటే ఎక్కడో ఒక చోట మనకి ఇళయరాజా గారి క్లాసిక్ టచ్, ఆ ఫ్లూట్ బీట్స్, ఆ వైలెన్ల సమ్మేళనం ఖచ్చితంగా వినిపిస్తాయి. మరి వంశీ గారి మార్క్, గోదావరి సొగసులకు చక్రీ గారు తన మెలోడీలతో అద్భుతమైన హారాన్ని తొడిగారు. ముఖ్యంగా ఈ సినిమాలో చక్రీ గారు స్వరపరిచిన పాటలు అచ్చమైన ఇళయరాజా గారి సంగీతాన్ని తలపించడమే కాకుండా సగటు తెలుగు మ్యూజిక్ లవర్ మనసును అమితంగా ఆకట్టుకున్నాయి. ఒక మాస్ కంపోజర్ అనుకున్న నటుడు వంశీ గారి లాంటి క్లాసిక్ డైరెక్టర్ చేతుల్లో పడితే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయగలడో చక్రీ గారు ఈ సినిమాతో నిరూపించారు. మరి చక్రీలోని ఈ విలక్షణమైన మెలోడీ యాంగిల్ ని బయటకు తీసిన క్రెడిట్ ఖచ్చితంగా డైరెక్టర్ వంశీ గారికి దక్కుతుంది. మరి చక్రీ గారి మ్యూజికల్ జర్నీ గురించి మాట్లాడుకుంటూ ఆయన పేరును తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలబెట్టిన ఆ ఒక్క సినిమా గురించి ప్రస్తావించకపోతే ఈ ఎపిసోడ్కి అర్థమే లేదు. మరి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గారి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన చక్రం సినిమా చక్రీ గారి కెరీర్లోని ఒక అపురూపమైన మైలురాయి. మరి ఈ సినిమాలోని పాటలు కేవలం చార్ట్ బస్టర్స్ మాత్రమే కాదు, అవి వినే ప్రతి ఒక్కరి జీవిత తత్వాన్ని మార్చేసే అంతటి పవర్ఫుల్ ఆల్బం. మరి ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన మొదటి పాట మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాయగా చక్రీ గారు స్వరపరిచిన జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అసలు ఈ పాట వింటుంటే ఒళ్ళు గొగరు పడుస్తుంది. మరి ఆ పాటలో వచ్చే ప్రతి నోట్, బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఆ వైలిన్ ఆర్కెస్ట్రా ఒక మనిషిలోని ఒంటరితనాన్ని, ప్రపంచంపై ఉన్న ప్రేమను ఒకేసారి ఆవిష్కరిస్తాయి. ఒక అద్భుతమైన ఫ్యామిలీ లవ్ మెలోడీస్ ఇచ్చే చక్రీ గారు ఇంతటి వేదాంతాన్ని, జీవిత సత్యాన్ని తన ట్యూన్తో సామాన్య ప్రేక్షకుడి గుండెలోకి ఎలా ఇరికించగలిగారు అని ఇప్పటికీ కూడా మ్యూజిక్ లవర్స్ ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి ఒక్క పాట చక్రీ గారి సంగీత ప్రజ్ఞకు ఆస్కర్ స్థాయి నిదర్శనం అని చెప్పచ్చు.

ఇక ఇదే సినిమాలో కుర్రకారుని ప్రేమికుల్ని ఇప్పటికీ మైమరిపించే మరో అద్భుతమైన గీతం ఒకే ఒక మాట. మరి ఈ పాటను చక్రి గారు తన సొంత గొంతుతో పాడటం విశేషం. మరి చక్రి గారి ఆ విలక్షణమైన బేస్ వాయిస్లో ఉండే ఎమోషన్ ప్రేమికుడి మనసులోని ఆరాటాన్ని, ఆ ఆనందాన్ని నూటికి నూరు పాళ్ళు స్క్రీన్పై పలికించింది. మరి ఇప్పటికీ ఎక్కడ లవ్ ఫెయిల్యూర్ లేదా లవ్ ప్రపోజల్ సాంగ్స్ వచ్చినా ఈ ఒకే ఒక మాట అనే పాట ఖచ్చితంగా రేడియోల్లో, సోషల్ మీడియాల్లో మారుమోగిపోతూనే ఉంటుంది. ఇక ప్రభాస్ గారి కెరీర్లో కూడా చక్రం సినిమా ఒక స్పెషల్ మూవీగా నిలవడానికి చక్రి గారి సంగీతం అత్యంత ముఖ్యమైన కారణం. మరి సినిమాలోని పాటలు చక్రి గారికి కేవలం అవార్డుల్ని మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులున్నంత వరకు ఆయన పేరును మర్చిపోకుండా ఉండేలా అంతటి ఘనమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. మాస్ బీట్లతో ఊగించిన చక్రి గారు చక్రంతో క్లాసిక్ ఎమోషన్స్ పండించి రియల్ స్వర చక్రవర్తి అనిపించుకున్నారు. ఇక చక్రి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఇంకా ఏదో ఒక అద్భుతమైన కోణం మిగిలే ఉంటుంది. ఆయన కేవలం ఒక గొప్ప సంగీత దర్శకుడే కాదు, అంతకు మించిన ఒక గొప్ప లైఫ్ గివర్ అని నిరూపిస్తుంది. మరి ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త వాళ్లను, సరికొత్త గొంతులను సింగర్స్ గా పరిచయం చేసిన ఘనత మన చక్రి గారికి దక్కుతుంది. మరి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాటలు సేఫ్ గా హిట్ అవ్వడం కోసం ఎప్పుడూ రెగ్యులర్ గా ఉండే టాప్ సింగర్స్ తోని పాడించడానికి మొగ్గు చెప్తారు. కానీ చక్రి గారు మాత్రం ఎప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుండేవారు. మరి ఎక్కడో పల్లెలో పట్టణాల్లో దాగున్న ప్రతిభను గుర్తించి తన రికార్డింగ్ థియేటర్ తలుపులు వారి కోసం ఎప్పుడూ కూడా తెరచుంచేవారు. నేటి టాలీవుడ్ లో టాప్ సింగర్స్ గా రాణిస్తున్న ఎంతో మంది ఒకప్పుడు చక్రి గారి చేతుల మీదుగా మైక్ పట్టిన వారే. ఆయనే కనుక నమ్మి అవకాశం ఇవ్వకపోయి ఉంటే మనం ఎన్నో అద్భుతమైన గొంతులను, మధురమైన గాయని గాయకులను మిస్ అయ్యేవాళ్ళం. మరి కొత్త వాళ్లతో పాడుస్తున్నప్పుడు కూడా వారికి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంతో ఆప్యాయంగా దగ్గరుండి నేర్పిస్తూ వారి బెస్ట్ అవుట్పుట్ ను బయటకు తీసేవారు. అందుకే కదా చక్రి గారు స్వరపరిచిన ప్రతి పాట ఒక ఆణిముత్యం అని మనం గర్వంగా చెప్పుకుంటాం. మరి ఆయన కంపోజ్ చేసిన లిస్ట్ ఒక్కసారి తిరిగేస్తే అందులో ఒక వెస్టర్న్ పాప్ స్టైల్ సాంగ్ ఉంటుంది, నర నరాన పౌరుషం నింపే మాస్ బీట్ ఉంటుంది, కళ్ళల్లో నీళ్లు తెప్పించే సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది. మరి వీటన్నింటికీ మించి మనసును ప్రశాంతంగా మార్చేసే హృదయమైన మెలోడీ ఉంటుంది. మరి సిచ్యువేషన్ ఏదైనా సరే ఆ సీన్ కి తగ్గట్లుగా ఆయన కూర్చిన స్వరాలు, వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఆ పాటను కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలబెట్టాయి. అందుకే చక్రి గారి ఆల్బం వస్తుందంటే చాలు, ఆడియో క్యాసెట్ల కాలం నుండి నేటి డిజిటల్ యుగం వరకు మ్యూజిక్ లవర్స్ కళ్ళు మూసుకుని ఆ పాటల్ని ఆదరిస్తారు. ఒక పాట మనల్ని నవ్విస్తోందన్నా, ఏడిపిస్తోందన్నా, ఉత్సాహంతో ఊగిస్తోందన్నా ఆ స్వరాల వెనుక ఉన్న చక్రి గారి అమరగాన మ్యూజిక్ కి కారణం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో కాంపిటీషన్, ఎన్నో ఇగోలుండే ప్రపంచం. కానీ అలాంటి చోట కూడా చక్రి గారు అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. మరి ఆయనకి ఇండస్ట్రీలో శత్రువులు అనేవాళ్లే లేరు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా ఆ నవ్వు ముఖంతో ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆ గుణం చక్రి గారి సొంతం. ఇక కెరీర్ పరంగా చూస్తే తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఆయన ఎంతో సద్వినియోగం చేసుకున్నారు. మరి వరంగల్ లాంటి ఊరు నుండి కాలి చేతులతో చెన్నై, హైదరాబాద్

0: హైదరాబాద్ నగరాలకు వచ్చినప్పుడు మొదట్లో అవకాశాల కోసం ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఎన్నికావు. కానీ ఎప్పుడైతే బాచి సినిమాతో మొదటి అవకాశం వచ్చిందో అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు చూడకుండా చేతికి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ని దేవుడిచ్చిన ప్రసాదంగా భావించి తన 100% శ్రమను సంగీతాన్ని ఆ సినిమాకు ధారపోశారు. మరి అందుకే కదా చాలా తక్కువ కాలంలోనే దాదాపు 85 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించి ఎన్నో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. మరి కేవలం మ్యూజిక్ డైరెక్టర్గానే ఆగిపోకుండా సింగర్గా, యాక్టర్గా, రైటర్గా ఏ అవకాశం వచ్చినా దాన్ని వదలకుండా తన ప్రతిభను చాటుకున్నారు. ఒక సాదాసీదా కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చి అందరి మనసులు గెలుచుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయ తీరాలకు చేర్చి ఒక స్వర చక్రవర్తిగా ఎదగడం వెనుక ఆయన కష్టపడే తత్వమే ఉంది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నుండి ఇండస్ట్రీనేలే టాప్ స్టార్ ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరితోనూ ఆయన ఒకేలాంటి స్నేహాన్ని మెయింటైన్ చేసేవారు. చక్రి గారి స్టూడియోలోకి వెళ్తే చాలు, అక్కడ స్టార్ హీరోలు, డైరెక్టర్లు మాత్రమే కాదు ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు కూడా ఒకే చోట కూర్చుని భోజనాలు చేస్తూ కనిపించేవారు. ఆయన అందరినీ కూడా తన సొంత అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా చూసుకునేవారు. కాబట్టి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రేమగా చక్రి అన్నా అని పిలుచుకునేవారు. మరి చక్రి గారు కేవలం గొప్ప టెక్నీషియన్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త గాయకులకు, రచయితలకు అవకాశాలు ఇచ్చి లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప మనసున్న మహారాజు. ఆయన స్టూడియోకి వెళ్తే ఎవరైనా సరే కడుపు నిండా తిని రావాల్సిందే తప్ప కాలి చేతులతో రారు అనే పేరుండేది. అంతటి ఆదరణ, ఆప్యాయత ఉన్న మన స్వర చక్రవర్తి చాలా చిన్ని వయసులోనే మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రేమికులు ప్రేమలో పడిన ప్రతిసారి, విరహంతో బాధపడి ప్రతి క్షణంలోనూ, థియేటర్లలో మాస్ బీట్ వినిపించే ప్రతి వేడుకలోనూ చక్రి గారి పాటలు మన గుండె చప్పుడుగా బోగుతూనే ఉంటాయి. తెలుగు సినిమా సంగీత సామ్రాజ్యంలో తనదైన శైలి, మెలోడీలతో గుండెలు పిండేసే సెంటిమెంట్లతో చెరగని ముద్రవేసిన మన చక్రి గారికి మన సిల్వర్ స్క్రీన్ తరపున అశ్రునయాల నివాళులు సమర్పిస్తూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: స్వాగతం. తెలుగు సినీ ప్రపంచంలో అలనాటి ఆణిముత్యమైన పాటలుగా మెరిసేవి ఎన్నో. సంగీత సాహిత్య కలబోతతో సృష్టించబడ్డ ఎన్నో మధుర గీతాలు, అటువంటి పాటలు మా శ్రోతల కోసం ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు వినిపిస్తూ ఉన్నాం. విని ఆనందించండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి,

1983లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన చిత్రం పులి బెబ్బులి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన నీరూపే ఆలాపన పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: పులి బెబ్బులి చిత్రం నుంచి రాజన్ నాగేంద్ర స్వరపరిచిన నీరూపే ఆలాప.

పాట విన్నారు కదా. తర్వాత పాట కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన నువ్వే నేను సగం సగం పాట వింటారు. పాట రచన ఆత్రేయ. ఇక ఈ సినిమాకి పి సాంబశివరావు దర్శకత్వం వహించగా చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించారు. మరి పాట విందామా?

మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన

0: అంతరిక్ష యాత్రలతో రోదశలోను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మరి ఎస్పి బాలు, పి సుశీల పాడిన నువ్వే నేను సగం సగం పెళ్లి చూపులు చిత్రం నుంచి విన్నారు కదా. తర్వాత పాట బాపు దర్శకత్వంలో చిరంజీవి, పూర్ణిమ, జయరాం, తులసి తదితరులు నటించిన చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. 1983లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఏమనినే చెలి పాడుదునో పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మంత్రి గారి వియ్యంకుడు ఈ చిత్రం నుంచి ఏమనినే చెలిపాడును పాట విన్నారు కదా. తర్వాత పాట మగ మహారాజు. ఈ చిత్రం నుంచి సీతేరాముడి కట్నం పాట వింటారు. వాణి జయరాం గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం కృష్ణ చక్ర. ఈ చిత్రానికి విజయ్ బాపినుడు దర్శకత్వం వహించగా చిరంజీవి, సుహాసిని కథానాయకులుగా నటించారు. మరి పాట విందామా?

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వాణి జయరాం గానం చేసిన సీతే రాముడి కట్నం పాట విన్నారు కదా. ఇప్పుడు కె బాపయ్య దర్శకుడుగా కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద కథానాయకులుగా నటించిన చిత్రం ముందడుగు. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన ప్రేమకు నేను పేదను కాను పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ముందడుగు చిత్ర నుంచి పి సుశీల గానం చేసిన ప్రేమకు నేను పేదను కాను పాట విన్నారు కదా. ఇప్పుడు భానుచందర్, గొల్లపూడి, సుహాసిని, విజయశాంతి, చంద్రమోహన్ ప్రధాన పాత్రధారులుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1983లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ముక్కు పుడక. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన చినుకు చినుకుగా చిగురు మెత్తగా పాట వింటారు. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి ఈరోజు మహిళా కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ అవ్వ పేరు మునిరత్నం. వయసు అంటారా, 92 ఏళ్ళు.

వయసులో ఆమె ప్రత్యేకత ఏమిటి? ఆర్గానిక్ వ్యవసాయంలో అందవేసిన చెయ్యి. పురుగు మందులు రసాయనాలు అస్సలు వాడదు. ఎందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నావని అడిగితే జనమంతా విషం లేని ఆహారం తినాలని బోసి నవ్వుతో చెబుతుంది. తెలిసిన వాళ్ళంతా అమ్మమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచే ఈ అవ్వ గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మా ఊరు చిత్తూరు జిల్లాలోని బాలకృష్ణాపురం. మాది వ్యవసాయ కుటుంబం. పుట్టింట్లో అత్తింట్లో వ్యవసాయ పనులు బాగా చేసేదాన్ని. సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని కొత్తగా ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు. ఉమ్మడి కుటుంబంలోని మాది విడిపోయిన తర్వాత 1989లో మేము హైదరాబాద్ వచ్చాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగరం మండలం తారమతిపేటలో మా తోట ఉంది. హైదరాబాద్ నుంచి 28 కిలోమీటర్ల దూరం. మొత్తం 12 ఎకరాల భూమి. మొదట్లో ఇది రాళ్ల గుట్టలతో నిండి ఉండేది. ఆ రాళ్ల దిబ్బను శుభ్రం చేసి పచ్చటి పొలంగా మార్చడం అసాధ్యమని నన్ను నా కొడుకు నాగరత్నం నాయుణ్ణి ఎంతోమంది నిరుత్సాహపరిచారు. అయినా నేను నా కొడుకు వెనుకడుగు వేయలేదు. ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించాం. బండరాళ్లతో గడ్డి కలుపు మొక్కలతో నిండి ఉన్న ఆ ప్రదేశాన్ని బాగు చేసి పంటలేసాం. ఆ క్రమంలో తలెత్తిన ఎన్నో సమస్యలను అనుమానాలను పరిష్కరించుకున్నాం. నా కొడుకు ఈ రాతి నేలని పచ్చడి చేలుగా మలిచాడు. అతనికి నేను అండగా నిలిచాను. అందరూ ప్రకృతి వ్యవసాయమని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, మిశ్రమ పంటలని, జీరో బడ్జెట్ వ్యవసాయమని ఇలా రకరకాల వ్యవసాయ విధానాలు చెబుతుంటారు. కానీ నేనైతే ఒక్కటి చెప్పగలను, మా తోటలో ఆర్గానిక్ వ్యవసాయమే కాదు, అన్ని రకాల వ్యవసాయాలు ఏకకాలంలో సాగుతున్నాయి. ఇది మా పొలం చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి జీవ వైవిధ్యమే సాక్ష్యం. ఈ భూమిలో పుట్టింది ఈ భూమికే సమర్పించాలన్నది నా సిద్ధాంతం. పొలంలోని కలుపు మొక్కల నుంచి ఆకులు, ఎర్రలు లాంటి పురుగులు, గడ్డి తిని ఆవు ఇచ్చే పేడ, ఆవు మూత్రం ఇవన్నీ తిరిగి పొలానికే వాడాలన్నమాట. తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించే విధానాలు అనుసరించాం. ఇలా ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ద్వారా జనానికి విషం లేని ఆహారాన్ని అందిస్తున్నాం. రసాయనాలు, పురుగు మందులతో పండించిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి, ఎన్నో జబ్బులకు కారణమవుతాయి. అందుకే దేశ జనాభాకి విషం లేని ఆహారం అందించినాడే జబ్బులకు తావులేని అసలు సిసులైన స్వచ్ఛ భారత్ను మనం సాధించిన వారవుతామని నా అభిప్రాయం. అంతే తప్ప ఇల్లు వీధులు ఊడ్చడమే స్వచ్ఛ భారత్ అనిపించుకోదు. ఆర్గానిక్ పంటల వల్ల జనాలు బాగుపడతారు. అలాంటి ఆహారం జనాలందరికీ అందాలి. కానీ డబ్బు కోసమని జనాల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయరాదు. మనం న్యాయంగా ఉంటే ధర్మం మనల్ని కాపాడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. నేను చేస్తున్న పని ద్వారా ఆ తృప్తి పొందుతున్నాను. జీవ వైవిధ్యాన్ని కూడా మా పొలంలో చూడగలరు. ఇక్కడ ఎర్రలో నుంచి సీతాకోకచిలుకలు, తూనీగులు, తేనెతుట్టలు, కొంగలు సహజీవనం చేస్తాయి. అలాగే కొండ చెలువు నుంచి తాచుపాములంటి రకరకాల పాములన్నో మా పొలంలో తిరుగాడుతుంటాయి. అవేనా, ఇంకా నెమళ్ళు, పిచ్చుకలు, కోయిలలు, చిలుకలు ఎన్నెన్నో ఇక్కడున్నాయి. ఇవన్నీ ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతున్నప్పుడు ప్రకృతి వ్యవసాయంతో మనుషులు ఎందుకు బతకలేరు? ఆర్గానిక్ వ్యవసాయంలో ఆటుపోట్లు తొక్కివే. ఎందుకంటే బయట నుంచి పెట్టుబడులు పెట్టం. భూమి ఇచ్చిన దాన్ని తిరిగి దానికే వేసి పంటలు పండిస్తాం. భూమిని బలోపేతం చేయడమే ముఖ్యం. పొలంలో కలుపు కూడా ఎరువే. ఎందుకంటే మొక్క సన్మార్గుడు అని అనుకుంటే సన్మార్గుడికి బుద్ధి బలం ఉంటుంది, కానీ కండబలం ఉండదు. కండబలం ఉండే కలుపు మొక్క సన్మార్గుడైన మొక్కకు బలం ఇస్తుంది. అలాగే వేరు బలోపేతంగా ఉంటే మొక్క బాగా ఎదుగుతుంది. వ్యవసాయం చేయడానికి నాకు కానీ నా కొడుకు కానీ ఎలాంటి డిగ్రీలు, సర్టిఫికెట్లు లేవు. అయితే మా పొలంలోని మూగు జీవాలు మాత్రం మాకెప్పుడో సర్టిఫికెట్స్ ఇచ్చాయి. జీవ వైవిధ్యం మా పొలంలో అనువనువున ప్రతిఫలిస్తుంది. మా విజయం వెనుక ఉన్నది స్వయం కృషి. అంతేకాదు, వ్యవసాయపరంగా వినూత్న విధానాలను అనుసరించేందుకు నిత్యం ప్రయోగాలు చేయడం, ఆ విధంగా చేసే రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, మునక్కాయలు, సపోటా, మామిడి వంటి పళ్ళు, వరి, పత్తి, కొబ్బరి చెట్లు, రకరకాల పూల మొక్కలు, ఇలా ఎన్నిటినో పెంచుతున్నాం. ఇక నా ప్రపంచం అంటారా పొలమేనండి. అక్కడి గాలి, నీరు ఎంతో బాగుంటాయి. ఏ ఫ్యాను, ఏ ఏసీ ఇవ్వని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన చల్లగాలి నా పొలంలో దొరుకుతుంది. పొద్దున్న 6:30 పొలానికి బయలుదేరే నేను సాయంత్రం 5:15 వరకు పొలంలోనే ఉంటాను. నేను తోటలో పార పని చేస్తాను, మట్టి తవ్వుతాను, అలాగే పశువులకు మేత వేస్తాను, విత్తనాలు నాటుతాను, పొలంలోని మొక్కల్ని చూస్తూ ఉంటాను, వాటిని పలకరిస్తాను, నీళ్లు పారిస్తా, కూలీలతో కలిసి పనిచేస్తా, ఆవు పేడ, మూత్రం, ఆకులు వంటి వాటితో మొక్కలకు ఎరువు చేస్తా. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల లాభం ఏమిటి అని ప్రశ్నించే వారికి నేను నిలువెత్తి

చెప్పిన దర్శనం. 92 ఏళ్ల వయసులో పొలం పనులు చేస్తున్నాను, ఇంట్లో నా పనులు నేను చేసుకుంటున్నాను, నాకు ఒక్క జబ్బు కూడా లేదు, ఏనాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లేదు. నా పొలం ఎంతో ఆరోగ్యంగా ఉందో నేను కూడా అంత ఆరోగ్యంగా ఉన్నాను. అంతేకాదు నేను పండించిన వాటి ద్వారా 10 మందికి ఆరోగ్యాన్ని పంచగలుగుతున్నాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, యూరియా డిఏపీలు వద్దు, ఆవు పేడే ముద్దు అని. మా తోటను చూడడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జడ్జి షూ వచ్చారు. మా తోటలోని అరటిపండు తీయదనం చూసి వెంకయ్య నాయుడు గారు ఎంతగా ఆనందించారో ఇప్పటికీ నాకు గుర్తే. నాకు చంద్రబాబు నాయుడు గారంటే చాలా ఇష్టం. ఆయన, రాజశేఖర రెడ్డి కూడా మా తోటకి వచ్చారు. ఎన్నో అవార్డులు అందుకున్నాను, కానీ నా పొలాన్ని నా కళ్ళతో తనివి తీర చూస్తే కలిగే ఆనందం మరందులోనే ఉండదు అని అంటుంది మన 92 ఏళ్లలో కూడా వ్యవసాయం చేసిన మునిరత్నం గారు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. బంగాళదుంప రుచిలోనే కాదండి, అందాన్నివ్వడంలో కూడా రారాని. చర్మానికే కాదు జుట్టుకు కూడా బ్యూటీ టిప్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. బంగాళదుంపతో ప్యాక్స్ చేసి తలకు రాసుకుంటే జుట్టు పట్టులా మెరుస్తుంది. ఒక బంగాళదుంప తీసుకుని దానిని మెత్తగా తురమాలి. ఆ తురుమును పిండితే వచ్చే నీళ్లను ఒక గ్లాస్లో పట్టాలి. దాంట్లో గుడ్డను పగలగొట్టి వేయాలి, పెరుగును కూడా కలపాలి. ఆ మూడింటిని బాగా మిశ్రమం చేసి ప్యాక్లా వేయాలి. ఆ ప్యాక్ను జుట్టు కుదుళ్ళకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలను బాగా కడిగి నార్మల్ షాంపూతో తలరుద్దుకోవాలి. 20 రోజులకు ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బంగాళదుంపపై ఉండే తొక్కని తీయాలి. ఒక బాణలిలో సరిపడినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. అందులో బంగాళదుంప తొక్కలు వేయడం మరవద్దు. 20 నిమిషాల పాటు దానిని ఉడకనివ్వాలి. అలా చల్లారిన తర్వాత దాన్ని పిండి ఆ నీటిని ఒక గ్లాస్లో పోయాలి. నార్మల్ షాంపూతో తలరుద్దుకున్న తర్వాత ఉడకబెట్టిన ఈ నీళ్లతో జుట్టును బాగా కడుక్కోవాలి. ఇది మీ వెంట్రుకలకు నల్లటి రంగులో నిగనిగా మెరిసేట్టు చేస్తుంది. ముఖ్యంగా గ్రే హెయిర్కి నేచురల్ ట్రీట్మెంట్గా ఇది పనిచేస్తుంది. జుట్టు బాగా ఊడుతుందా? అయితే 3 టీ స్పూన్ల బంగాళదుంప రసం తీసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల కలబంద జ్యూస్, 2 టీ స్పూన్ల తేనె తీసుకుని ఈ మూడింటిని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదల నుంచి పట్టించి 2 గంటల సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్ షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి బంగాళదుంపతో బ్యూటిఫుల్ టిప్స్. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బిడ్డ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇప్పుడైతే ఒక మంచి కర్రీ గురించి అయితే తెలుసుకుందామండి. మరి అదే మసాలా పన్నీర్ కర్రీ. మసాలా పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు పెద్ద కప్పు, కొత్తిమీర తరుగు కప్పు, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాలు అర చెంచా, నూనె 1/4 కప్పు, ఉల్లిపాయలు 3, పసుపు 1/4 చెంచా, కారం చెంచా, ధనియాల పొడి కూడా చెంచా, జీలకర్ర పొడి చెంచా, గరం మసాలా అర చెంచా, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, నిమ్మకాయ సగం, క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. మసాలా పన్నీర్ కర్రీ తయారీ విధానం తెలుసుకున్నట్లయితే, ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలను మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుని పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర పేస్ట్ వేసి అన్నిటినీ వేయించాలి. తర్వాత పెరుగు, తగినంత ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇది ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం, క్రీమ్ వేసి కలిపి 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి. అంతేనండి మసాలా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఓకే లిజ్నాస్, మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్ళు.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజ్నెస్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. ఈరోజు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మనం మాట్లాడుకునే విషయాలు చాలానే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనం మైగ్రేన్ గురించి తెలుసుకుందామండి.

డిప్రెషన్, నిద్రలేకపోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు అంటున్నారు. అధికంగా ప్రయాణాలు చేయడం లేదా ఎక్కువ గంటలు సూర్యరశ్మిలో ఉండడం వల్ల కూడా కొందరికి ఈ మైగ్రేన్ తలనొప్పి రావచ్చట. స్త్రీలలో హార్మోన్ సమస్యలు ఏర్పడినప్పుడు మైగ్రేన్ వస్తుందటండి. కొంతమందిలో ఋతుచక్రానికి ముందు కానీ తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుందట. కొంతమందిలో గర్భధారణ సమయంలో, అలాగే కొంతమందిలో ఋతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంటుందటండి. మైగ్రేన్కు గల దశలు, లక్షణాలేంటో ఇప్పుడు చూద్దామండి. చాలా మందిలో మైగ్రేన్ దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గడానికి 24 నుంచి 72 గంటల దాకా సమయం పట్టవచ్చు. మైగ్రేన్ తలనొప్పి 72 గంటలు ఉండటాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ 4 దశల్లో సాగుతూ ఉంటుంది. అందులో ఫ్రోడ్వమ్ ఫేస్ మొదటిది. ఇది నొప్పికి 2 గంటల ముందు కానీ లేదా 2 గంటల తర్వాత కాలం దాకా కొనసాగే ప్రక్రియ. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి వంటి లక్షణాలు చాలా కనిపిస్తాయట. ఆరా ఫేజ్, ఇది వచ్చేసి 2 ఫేజ్ అండి. నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లుగా అనిపించడం, జిగ్జాగ్ లైన్స్ రావడం, తలలో సూదులు గుచ్చినట్లుగా ఉండడం, మాటలు తడబడడం, అలాగే కాళ్ళల్లో నీరసంగా ఉంటాయి. ఇది 2వ రకమైన ఫేజ్ అండి. 3వది వచ్చేసి నొప్పి దశ. ఈ దశలో నొప్పి 2 నుంచి 3 రోజుల దాకా ఉంటుంది. వాంతులు కూడా అవుతూ ఉంటాయట. చాలా వరకు నొప్పి ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి ఈ లక్షణాలు చాలా ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. వ్యాధి నిర్ధారణలో ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దాం. రక్త పరీక్షలు, MRI స్కానింగ్లు, అలాగే రక్తపోటును గమనించడం, EEG పరీక్ష, CT స్కాన్, MRI మెదడు పరీక్షలు ఉపకరిస్తాయండి. నివారణ జాగ్రత్తలు కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మానసిక ఒత్తిడిని, ఆందోళనని తగ్గించుకోవాలండి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ఇందులో భాగంగా మానసిక ప్రశాంతత పొందడానికి ధ్యానం కూడా చేయాలండి. తలకు నూనెతో రోజు మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల తలలోని నరాలు బాగా రిలాక్స్ అవుతాయట. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో లైట్ తీసేసి నిశ్శబ్దంగా ఉన్న చోటును మాత్రమే పడుకోవాలండి. ఈ మైగ్రేన్ తగ్గించడంలో హోమియో వైద్య విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో చాలానే మందులున్నాయి. ఘాటైన వాసులు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెలాడోను, అలాగే లైకోఫోడియం మందులు బాగా పనిచేస్తాయి. నొప్పి తరచుగా చాలా తీవ్రంగా వస్తున్నప్పుడు మాత్రం న్యాట్రామూర్, సాంగునేరియా, చైనా సేపియా ఉపశమాన్ని ఇస్తాయి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెలడోనా, సేపియా తోడ్పడతాయి. ఎక్కువగా చదవడం వల్ల నొప్పి వస్తే ఇగ్నీషియా, సేపియా, కాలీకార్బ్ వంటి మందులు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. స్కూళ్ళకు వెళ్ళే ఆడపిల్లల్లో వస్తే కాలేర్కియా పాస్, న్యాట్రామూర్ వల్ల మేలు జరుగుతుందట. అయితే ఈ సూచించిన మందులు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అండి. ఏ మందులైనా హోమియో వైద్యుని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. లిజనర్స్, ఇప్పటి వరకు మనం మైగ్రేన్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మీకోసం ఒక చక్కటి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: మీకు తెలుసా ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై
1: 12 సంవత్సరాల విశ్వాసం అభివృద్ధి ప్రజా సంక్షేమం
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా లిజనర్స్ ఇప్పటి వరకు మనం మైగ్రేన్ కి హోమియో ఎలా బెస్ట్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ కు ఏ ఏ వైద్యం చేపించుకోవాలో దాని లక్షణాలు ఏంటో ఏ పరీక్షలు చేపించుకోవాలో ఇప్పుడు చూద్దాం రూమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి గురించి దాదాపు 200 సంవత్సరాల క్రితమే వైద్య సాహిత్యంలో వివరించారు కానీ ఈ వ్యాధికి గల కారణం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది ఏదేమైనా ఈ వ్యాధిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే గుర్తించి చికిత్స చేయడం వలన దీన్ని మొదట్లోనే తొలగించుకోవచ్చు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూనో డిసీజ్ అంట అనగా మనిషి తన సొంత కణజాలములతోనే పోరాడినప్పుడు కలిగే వ్యాధి ఇది అధునాతన హోమియో వైద్యంలో ఈ వ్యాధికి సమర్థవంతంగా నయం చేయవచ్చు

0: సూక్ష్మకరణ పద్ధతిలో తయారైన హోమియో మందుల ద్వారా రోగిలోని రోగ నిరోధక కణాలకు పునర్జీవం కల్పించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరుగుతుందండి. ఇది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్ళల్లో ఇది కనబడుతుంది. మొదట చిన్న కీళ్ళల్లో అంటే చేతివేళ్ళు, కాలివేళ్ళు, తర్వాత పెద్ద కీళ్ళల్లో అంటే మోచేయి, మోకాలు వంటి వాటికి పాకుతుంది. మన శరీరంలోని వివిధ కీళ్ళల్లో ఉండే సైనోవియల్ పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందట. దీంతో ఇన్ఫ్లమేషన్కు గురి అయిన ఆ సైనోవియల్ పొర క్రమంగా కీళ్ళలోని ఎముకలు, వాటి తాలూకా కార్టిలేజ్ని కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్ళు, కీళ్ళ కదలికలు కూడా చాలా కష్టమవుతాయండి. ఈ వ్యాధి కేవలం సైనోవియల్ జాయింట్స్కు మాత్రమే కాకుండా కొందరిలో వివిధ అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్తకణాలు, చర్మం మొదలైన వాటిపైన కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్ ఆర్థరైటిస్ అని అంటారు. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపం వల్ల కొన్ని కణాలు ప్రమాదమైన రీతిలో వ్యతిరేకంగా పనిచేసి ఆరోగ్యవంతమైన కణాలపై కూడా దాడి చేస్తాయండి. ముఖ్యంగా అవి కీళ్లలో సైనోవియల్ పొర మీద ప్రభావం చూపించడంతో కీళ్లవాతం సమస్యగా తలెత్తుతుంది. సాధారణంగా మన శరీరంలో తెల్ల రక్త కణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్యాక్టీరియాను, వైరస్ను మరియు ఇతర పదార్థాల నుండి ఇవి నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల్లో తెల్ల రక్త కణాలు కీళ్ళ చుట్టూ ఉండే సైనోవియల్లోకి వెళ్ళి ప్రోటీన్లను విడుదల చేయడం వల్ల సైనోవియం పొరం మందంగా మారిపోయి దెబ్బతినడం జరుగుతుందట. క్రమంగా కీళ్ళ లోపలికి, ఎముకలకి, కార్టిలేజ్కి ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల కీళ్ళ అమెరికాలో ఏర్పడే మార్పులు వైకల్యానికి దారితీస్తుంది. ఈ రుమాటాయిడ్ ఆర్థరైటిస్కి గల లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. కీళ్ళవాపులు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం లేవగానే కీళ్ళ కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసిపోవడం మరియు ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకేలా కాకుండా రెండు వైపులా ఒకే రకం కీళ్ళు ప్రభావితం కావడం ఈ వ్యాధికి ముఖ్య లక్షణమట. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగ్గా లేకపోవడం, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి మణికట్టు వంటి కీళ్ళల్లో చర్మం కింద చిన్న చిన్న బుడిపలు ఏర్పడవచ్చు. కీళ్ళవాతం నిర్లక్ష్యం చేస్తే వివిధ వ్యాధుల్లోనూ ముఖ్యంగా గుండె జబ్బులు, లాలాజలం తగ్గిపోవడం, కళ్ళు పొడి బారడం, అలాగే గుండె చుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుకే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా మంచిది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఏమేం పరీక్షలు చేయాలో ఇప్పుడు చూద్దాం. సిబిపి, ఈఆర్ఎన్, అలాగే ఆర్ఐ ఫ్యాక్టర్, ఏఎన్ఐ యాంటీ సిసిపి, ఎక్స్రే, ఎంఆర్ఐ మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స సైకోమాటిక్ డిశ్చార్జ్ అని ఒకటైన రుమాటాయిడ్ ఆర్థరైటిస్ హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంటుంది. ఇతర చికిత్సా విధానాల్లో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది, కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స లభిస్తుంది. లిజనర్స్, విన్నారు కదండి, ఈరోజు మనం ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో చాలానే విషయాలు మాట్లాడుకున్నామండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోద సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి.
1: ఉయ్యాలైనా జంపా.

0: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
2: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
1: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
2: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి.
1: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది. ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి. వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలన బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల నుంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు. కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలని ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో, అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది. కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
2: నేను
1: మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం. ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
2: ధన్యవాదాలు.

0: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని యాంటోనియో మనకి చెప్తున్నాడు.
1: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడు అది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజి మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
0: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచె పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకుని నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదన అంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది. వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని, పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి. అవి మురికిగా సంచులని పాడుకేసి, కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
1: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో, గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయలని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగ కాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.

0: porque le vendemos cuando es el maní bonito.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనక్కాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది, అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి.

0: ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
3: పన్నెండేళ్లు
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త.

నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

FM 90.4 శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం భూగోళ శాస్త్రంలో ఉండేటువంటి ఆసియా ఖండం గురించి తెలుసుకుందాం. ఈ ఆసియా ఖండం అనేది ఖండాలలో కల్లా పెద్దదండి. ఇది ప్రపంచ భూభాగంలో 3/2 అంటే 2/3 వంతు భాగాన్ని ఆక్రమించి ఉంటుందన్నమాట. ఇక ప్రపంచ జనాభాలో సగభాగం ఈ ఖండంలోనే ఉన్నారు. ఈ ఖండానికి ఉత్తరాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం కలదు, దక్షిణాన హిందూ మహాసముద్రం కలదు, ఇక తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమాన ఐరోపా ఖండాలనేవి ఉన్నాయి. ఇక దీని యొక్క వైశాల్యం 4,39,99,000 చదరపు కిలోమీటర్లు ఉంటుందండి.

యాంగ్స్టి కియాంగ్, సాల్విన్, ఐరావతి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు ముఖ్యమైన నదులు ఈ ఖండంలో కల్లా మిక్కిలి పొడవైన నదులండి. ఇక ఎడార్లేంటంటే అరేబియా, సిరియా, గోబి, థార్ ముఖ్యమైన ఎడార్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ ఖండంలో ఉండేటువంటి సరస్సులు కాస్పియన్ మహాసముద్రం, అరల్ సముద్రం, బాల్కాష్, బైకాల్, మానస సరోవర్ మున్నగనవన్నీ ప్రధానమైన సరస్సులు. ఈ కాస్పియన్ సముద్రం ప్రపంచంలో కల్లా పెద్ద సరస్సుగా చెప్పుకుంటారు. ఇక మిక్కిలి ఎత్తైన ప్రాంతం అంటే పర్వత శిఖరం ఏంటంటే ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంటుందండి. దీని యొక్క పొడవు ఎంతంటే 8848 మీటర్లు. ఇక ఇక్కడ ఉండేటువంటి మిక్కిలి పల్లపు ప్రాంతం మృత సముద్రం అంటే ఇజ్రాయిల్, జోర్డాన్ సముద్ర మట్టం కన్నా 396 మీటర్లు అనేది తక్కువగా ఉంటుంది. ఇక ఈ ఆసియా ఖండంలో ఉండేటువంటి అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాలు అనేవి 2 ఉన్నాయండి. అవేంటంటే టిరాట్ జెవి, ఇది ఇజ్రాయిల్లో కలదు. దీని యొక్క ఉష్ణోగ్రత అనేది 53.9 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే జకోబాబాద్ అంటే పాకిస్తాన్లో కలదు. దీని యొక్క ఉష్ణోగ్రత 52.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అతి శీతల ప్రాంతాలు 2 అండి. ఒకటి వోమ్యకాన్, రెండోది ఈ వెర్కోయాన్స్ అనే ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది 67.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక అతి ఎక్కువ వర్షపాతం చిరపుంజీలో కలదు. దీని యొక్క వర్షపాతం సగటు 1143 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. అతి తక్కువ వర్ష ప్రాంతం అనేది ఏడెస్ అంటే దక్షిణ ఎమెల్లో కలదు. దీని యొక్క వార్షిక సగటు వర్షపాతం 4.6 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ ఆసియా ఖండంలో ఉండేటువంటి అతి పెద్ద పట్టణం టోక్యోగా చెప్పుకోవచ్చు. ఇది జపాన్లో కలదండి. ఇక ఇతర ప్రధాన దేశాలనేవి ఇండియా, చైనా, జపాన్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, బర్మా, ఇండోనేషియా, మలేషియా, ఇజ్రాయెల్ అన్నమాట. ఇక దీనిలో ఉండేటువంటి ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, టోక్యో, ఢాకా, బీజింగ్, రంగూన్, కొలంబో, హనోయ్. ఓకే లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఆసియా ఖండం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆల్ప్స్ అనే పర్వత శ్రేణి గురించి తెలుసుకుందాం. ఇది యూరప్ ఖండంలో ఉన్నటువంటి పర్వత శ్రేణి అండి. ఇది ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాపించి ఉందన్నమాట. ఈ పర్వత పంక్తిలో ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్, అంటే దాని యొక్క ఎత్తు 4800 మీటర్ల వరకు ఉంటుంది. ఇక ఆండీస్ అనే పర్వత శ్రేణి గురించి తెలుసుకుందాం. ఇది దక్షిణ అమెరికా ఖండంలో పశ్చిమ తీరాన ఉన్న పర్వత పంక్తిగా చెప్పుకుంటారు. ఇది ఉత్తర కొలంబియా నుండి వెనుజులా వరకు వ్యాపించి ఉందండి. అయితే దీని యొక్క పొడవు అనేది 7200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పర్వత శ్రేణిలోని ఎత్తైన శిఖరం ఆన్కవా, అంటే దాని యొక్క ఎత్తు అనేది 6850 మీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రలేషియా అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఆసియా, ఐరోపా ఖండాలు కలిసిన భూభాగాన్ని ఆస్ట్రలేషియా అంటారండి. ఉదాహరణకి ఏంటంటే ఓషియానియా. ఇక ఆస్ట్రేలియా ఖండం గురించి తెలుసుకుందాం. ఈ ఆస్ట్రేలియా ఖండం అనేది ఇతర ఖండాలలో కల్లా చాలా చిన్నదండి. అసలు మొత్తం ఖండాలలో కల్లా ఇదే చిన్నది. దీనికి ఉత్తరంగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం అనేది ఉంటుంది. ఇక దక్షిణంగా అదేవిధంగా పశ్చిమంగా కూడా హిందూ మహాసముద్రం అనేది ఉంటుంది. దీని యొక్క వైశాల్యం 76,87,120 చదరపు కిలోమీటర్లు అండి. ఇంకా ఇక్కడ ఉండేటువంటి జనాభా 1,38,000,000 మాత్రమే ఉంటారు. ఇక ఈ ఆస్ట్రేలియా ఖండంలో అతి ఎత్తైన ప్రదేశం కొసియాస్కో శిఖరం. దీని యొక్క ఎత్తు 2,234 మీటర్ల వరకు ఉంటుంది. ఇక అతి పల్లపు ప్రదేశం ఐర్ సరస్సు అనమాట. ఇది సముద్ర మట్టం కన్నా 16 మీటర్లు తక్కువగా ఉంటుందండి. ఇక దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన నదులు ముర్రే అండ్ డార్లింగ్. ఇంకా ముఖ్యమైన పర్వతాలు గ్రేట్ డివైడింగ్ రేంజ్, మాక్ డొనాల్డ్ స్టూర్ట్, ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అండ్ డార్లింగ్. మరి లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన్ దర్శిని కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఖండం గురించి వింటున్నారు కదా. ఇక దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన పీఠభూములు అనేవి కింబర్లీ అండి. ఇక సరస్సులు ఏంటంటే ఐ, టారెన్స్, గైడ్నర్, మాకే. ఇక అతి ఉష్ణ ప్రాంతంగా చెప్పుకోబడేవి క్లాంకర్రీ అంటే క్వీన్ ల్యాండ్స్ అనమాట. ఇక్కడ 53 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణ అనేది ఉంటుంది. ఇక అతి శీతల ప్రాంతంగా చెప్పుకునేవి చార్లెట్టి కనుమ. దీని యొక్క ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక అతి తడి ప్రాంతం

0: తగ్గ చెప్పుకునేది తుల్లి. ఇది క్వీన్స్లాండ్లో కలదండి. దీని యొక్క ఉష్ణోగ్రత అనేది 454 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇక అతి పొడి ప్రాంతం ముల్కా. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలో కలదు. ఇది 10.3 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఉండేటువంటి ఇక ప్రధాన పట్టణాలు సిడ్నీ, బ్రిస్బెన్, మెల్బోర్న్. మల్లిజ్నస్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఖండం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంద్రధనుసు, ఆ మాట మీరందరూ వినే ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇంద్రధనుసు గురించి ఏంటో తెలుసుకుందాం. ఇంద్రధనుసు అనేది ఎంతో అందంగా ఉంటుందండి, అవునా? ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ సాధారణంగా వర్షం కురిసి వెలిసిన తర్వాత ఈ ఇంద్రధనుసు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే తెల్లగా కనిపించే సూర్యకాంతిలో 7 రంగుల కిరణాలు అనేవి ఉన్నాయి. పట్టకంతో సూర్యకాంతిలోని రంగులను విడదీసి వర్ణమాలను ప్రయోగశాలలో వేయచ్చు. అవునండి, ఇక సూర్యకాంతిలోని 7 రంగులు వేరుపడగా ఆకాశంలో ఏర్పడే వర్ణమాలే ఇంద్రధనుసు అన్నమాట. ఈ ప్రయోగశాలలో పట్టకం చేసే పని ప్రకృతిలో వర్ష బిందువులు చేస్తాయి. ఈ ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు, సన్నని వానజల్లు ఉన్నప్పుడే ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఇంద్రధనుసు ఏర్పడాలంటే మనకు వెనుక వైపు సూర్యుడు, ముందు వైపు సన్నని వర్షపు జల్లు అనేది ఉండాలండి. సూర్యుడు మన కళ్ళు, ఇంద్రధనుసు కేంద్రం ఒకే సల్ల రేఖలో ఉన్నప్పుడే ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. ఇక ఉదయం సాయంత్రం మాత్రమే ఇంద్రధనుసు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితి అనేది ఉంటుంది. అందువల్లే ఇంద్రధనుసు ఉదయం సాయంత్రంలో మాత్రమే ఏర్పడుతుందండి. అంటే సూర్యుడు తూర్పున ఉన్నప్పుడు, సూర్యుడు పశ్చిమాన ఉన్నప్పుడు తూర్పున ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. మరి బిజినెస్ విన్నారు కదండి, ఇంద్రధనుసు ఏ విధంగా ఏర్పడుతుందో. ఇప్పుడు అసలు ఈ ఇసుక దిబ్బలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇసుక దిబ్బలనేవి గట్టుగా గానీ కొండగా గానీ మేట వేసిన ఇసుకను ఇసుక దెబ్బలు అని అంటారు. అంటే శాండ్ డ్యూన్స్ అనమాట, లేక వాలుకా నిక్షేపాలను కూడా అంటారండి. ఈ ఇసుక దిబ్బలు సాధారణంగా ఎడారి ప్రాంతంలోనూ సముద్ర తీర ప్రాంతంలోనూ ఏర్పడుతూ ఉంటాయి. ఈ పవనాలు తీసుకుని వచ్చే ఇసుక అంటే చిన్న చిన్న రాళ్ల ముక్కలు, ధూళి కణాలు అనమాట. వీటిని మేట వేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఉదాహరణకేంటంటే బార్కలు. పవనాలు వీచే దిశకు అడ్డంగా ఏర్పడే ఇసుక దిబ్బల్నే బార్కన్స్ అని అంటారు. ఇవి చంద్రవంక ఆకారంలో ఉంటాయండి. పవనాలు చాలా కాలం ఒకే దిశలో వీస్తున్నప్పుడు ఇవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక సైవ్స్. ఈ సైవ్స్ అంటే పవన దిశకు సమాంతరంగా ఏర్పడే ఇసుక దిబ్బలు సైవ్స్ అని అంటారు. ఇవి అరబ్బుల కత్తి వలె ఉంటాయన్నమాట, కాబట్టి వాటికా పేరు వచ్చింది. ఇటువంటి 2-3 పవనాలు ఒకే దిశలో వీచినప్పుడు ఏర్పడతాయి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో భూగోళ శాస్త్రంలోని ఆసియా ఖండం, అదేవిధంగా ఆస్ట్రేలియా ఖండం, ఇసుక దిబ్బలు, ఇంద్రధనుసు ఇలాంటి విషయాలన్నో తెలుసుకున్నారు కదండి. రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇంకా మంచి మంచి విషయాలతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: జై హింద్ గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం భారతిక ఉపేక్షించదు భారతికపై క్షమించదు
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై
1: 12 సంవత్సరాల విశ్వాసం అభివృద్ధి ప్రజా సంక్షేమం

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
2: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
1: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి అది సంగతిలో తెలుసు కదండి, మనం ప్రతిరోజు ఒక మూడు వింతలైతే తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయండి. జంతువులు, పక్షులు, కట్టడాలు, సముద్రాలు, స్పేస్, భూమి, ఆకాశం, ఇలా మరి అలాంటి వింతలు మీకోసం తెస్తోంది మన రేడియో విష్ణు 90.4. మరి ముందుగా ఈరోజు అంటార్కిటికా కింగ్ ఎవరంటే పెంగ్విన్, మరి వాటి గురించి చూద్దాం.

నలుపు తెలుపు రంగులో ఇవి కనువిందు చేస్తూ ఉంటాయి. ఇవి ఎగరలేవు కానీ ఈత బాగా వచ్చండి. -60 డిగ్రీల సెల్సియస్లో కూడా తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. సముద్రంలో గంటకి 35 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సూపర్ బర్డ్ ఇది. దీని గురించి పూర్తిగా ఇంకా ఆసక్తికరంగా విందామా? ఈ పెంగ్విన్లో 18 రకాల జాతులున్నాయి. లిటిల్ బ్లూ పెంగ్విన్ ఇది అతి చిన్నది, 30 సెంటీమీటర్లు ఉంటుంది, 1 కిలో బరువు ఉంటుంది. ఎంపరర్ పెంగ్విన్ అయితే అతి పెద్దది, ఇది 1.2 మీటర్లు, బరువు 40 కిలోలు ఉంటుంది. ఇవి ఎక్కువగా అంటార్కిటికా ఫేమస్ అనుకోండి, కానీ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, చెల్లే, పెరూలో కూడా ఇవి ఉంటూ ఉంటాయి. ఉత్తర ధ్రువంలో ఒక్కటి కూడా లేదు. ఇది ఎగరలేదు, రెక్కలు ఎముకతో గట్టిగా ఫ్లిప్పర్ లాగా ఉంటాయి. నీటిలో తోయడానికి ఇవి ఉపయోగపడతాయన్నమాట. దీని కాళ్ళు బాడీకి బాగా వెనుకుంటాయి, అందుకే నిటారుగా నిలబడి ఉంటుంది, మనిషిలాగా వాకింగ్ చేస్తూ నడుస్తుంది. దీని లైఫ్ టైం వచ్చేసి చిన్నవైతే 6 నుంచి 10 ఏళ్ళు బతుకుతాయి, పెద్దవైతే ఎంపరర్ అయితే 20 నుంచి 25 ఏళ్ళు బతుకుతాయి. ఇది స్విమ్మింగ్ స్పెషల్ అండి. జెయింట్ పెంగ్విన్ గంటకి 35 కిలోమీటర్ల వేగంతో నీటిలో వెళ్ళగలదు. ఎంపరర్ పెంగ్విన్ అయితే సముద్రం లోపల 560 మీటర్ల లోతుకెళ్తుంది, 22 నిమిషాలు ఊపిరి బిగబట్టి ఉండగలదు. ఇది రెక్కలతో నీటిని తోస్తూ ఉంటుంది, ఎగిరినట్టే ఈదుతుంది, కాళ్ళని స్టీరింగ్ బ్రేకుల్లా వాడుతూ ఉంటుంది. వేగంగా వెళ్లాలంటే నీటి మీద నుంచి డాల్ఫిన్ లాగా ఎగురుతూ దూకుతుంది, గాలి పీల్చుకుని స్పీడ్ పెంచుతుంది. ఈకల నుంచి చిన్న గాలి బుడగల్ని వదులుతూ ఉంటుంది. బాడీ చుట్టూ లూబ్రికెంట్ లాగా పనిచేసి లాగడం తగ్గిస్తుంది. 40 డిగ్రీల స్పీడ్ పెరుగుతుందండి. రోజుకి 100 కిలోమీటర్లు ఇస్తుంది. తిండి కోసం అంటార్కిటికా నుంచి 500 కిలోమీటర్ల దూరం వెళుతుంది. అంటార్కిటికాలో -60 డిగ్రీల సెల్సియస్లో 200 కిలోమీటర్ల గాలిలో మనిషి అయితే గడ్డగట్టేస్తాడు, పెంగ్విన్ హ్యాపీగా ఉంటుంది. దీని వెచ్చదన సీక్రెట్ ఏంటో తెలుసా? ఈకలు 1 సెంటీమీటర్కి 100 ఈకలు ఉంటాయి, అతి దట్టంగా ఉంటాయి. బయట ఈకలు వాటర్ ప్రూఫ్, లోపల ఈకలు ఉష్ణోగ్రతతోటి ఉంటాయి. నీళ్లలో వెళ్లిన స్కిన్ పొడిగానే ఉంటుంది. చర్మం కింద 3 సెంటీమీటర్ల మందంతో కొవ్వు ఉంటుంది. చెప్పాలంటే ఇన్సులేషన్ జాకెట్ అన్నమాట. కాళ్ళు అదేవిధంగా రెక్కల్లో వేడి రక్తం, చల్ల రక్తం పక్క పక్కనే ప్రవహిస్తూ ఉంటాయి. బాడీ వేడి బయటికి పోకుండా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఎంపరర్ పెంగ్విన్స్ 5,000 కలిసి గుంపుగా నిలబడతాయి. బయట -60 డిగ్రీల సెల్సియస్ అయితే గుంపు మధ్యలో +37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇవి రొటేషన్ పద్ధతిలో బయట ఉన్నవి లోపలికి, లోపలున్నవి బయటికి వస్తూ ఉంటాయి. ఇవి సముద్రంలో ఉప్పు నీళ్లు తాగినా కంటి పక్కన ఉన్న గ్రంథి ద్వారా ఉప్పుని ఫిల్టర్ చేసి ముక్కు నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అతి కష్టమైన తండ్రి డ్యూటీ పెంగ్విందే. మరి అదేంటో చూద్దామా? మార్చి నెలలో అంటార్కిటికాలో వింటర్ స్టార్ట్ అవుతుంది. -40 డిగ్రీల సెల్సియస్ అన్ని జంతువులు పారిపోతాయి. పెంగ్విన్లు మాత్రం గూడు కట్టడానికి మంచు మీదకి వస్తాయి. మే నెల నాటికి ఆడది ఒకే ఒక్క గుడ్డు పెడుతుంది. గుడ్డు బరువు 450 గ్రాములు ఉంటుంది. గుడ్డు పెట్టగానే ఆడది తినడానికి సముద్రానికి 100 నుంచి 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంది. ఇక అక్కడి నుంచి గుడ్డిని పొదగడం జోటి మగ పెంగ్విన్ తీసుకుంటుంది. గుడ్డిని కాళ్ల మీద, పొట్ట కింద, చర్మం మడతలో పెట్టుకుంటుంది. 2 నెలలు తినదు, తాగదు, పడుకోదు. -60 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిలో మంచు మీద నిలబడి గుడ్డిని పొదుగుతుంది. 50% బరువు తగ్గిపోతుంది. ఆగస్టు నాటికి పిల్ల పొదుగుతుంది. అప్పటికి ఆడది రాకపోతే మగది అన్నవాహిక నుంచి పాలు లాంటి లిక్విడ్ తీసి పిల్లలకి పడుతుంది. ఫుడ్ కోసం వెళ్లిన ఆడ పెంగ్విన్ 2 నెలల తర్వాత కడుపు నిండా చేపలతో వస్తుంది. పిల్లల్ని ఆడ పెంగ్విన్కి అప్పగించి మగ పెంగ్విన్ రిలీవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మగ పెంగ్విన్ 100 కిలోమీటర్లు సముద్రానికి వెళ్ళి 3 వారాలు ఫుల్గా మీల్స్ లాగించేస్తుంది. 4 కిలోలు పెరుగుతుంది. వింత ఏంటో తెలుసా? గుడ్డు కింద పడితే 2 నిమిషాల్లో గడ్డకట్టి చచ్చిపోతుంది. అందుకే మగది కాళ్ల మీద బ్యాలెన్స్ చేస్తూ 65 రోజులు నిలబడే ఉంటుంది. ఈ పెంగ్విన్స్ ఏం తింటాయో తెలుసా? క్రిల్ అనే చిన్న చిన్న రొయ్యలు, వీటికి ఇవే మెయిన్ ఫుడ్ అన్నమాట. అలాగే సిల్వర్ ఫిష్, లాంతర్ ఫిష్లు కూడా తింటూ ఉంటుంది. లోతుగా డైవ్ చేసి పట్టుకుంటాయి. రోజుకి బాడీ వెయిట్లో 10 నుంచి 20% తింటాయండి. 30 కిలోల పెంగ్విన్ 4 కిలోలు తింటుంది. వీటికి శత్రువులు కూడా ఉన్నారు. లెపర్డ్ సీల్ చేప నీటిలో ఈ పెంగ్విన్కి 8. పెంగ్విన్ కాళ్ళు పట్టుకుని నీళ్లల్లో కొట్టి చంపేస్తుంది. కిల్లర్ వేల్ కూడా వీటిని చంపి తింటూ ఉంటుంది. జెయింట్ పెట్రల్ అనే పక్షి పిల్లల్ని, గుడ్లని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటుంది. పెంగ్విన్ అంటే ఎగరలేని, స్విమ్మింగ్లో PhD చేసిన పక్షి. -60 డిగ్రీల సెల్సియస్లో గుడ్డు పొదిగే తండ్రి. 550 మీటర్లు డైవ్ చేసే సబ్మెరైన్, క్యూట్గా ఉంటుంది. కానీ ఇది అంటార్కిటికాకి కింగ్ అని మాత్రం చెప్పాలి. మరి విన్నారు కదండి పెంగ్విన్ గురించిన వింతలు, విశేషాలు. మరి మరో వింత వినబోయే

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అది సంగతిలో మూడు వింతలు వింటున్నాం కదండి. మరి పెంగ్విన్ జీవన విశేషాలు వింతలు విన్నారు కదా, ఇప్పుడు మీకోసం మరో వింత పక్షి గురించి చెప్పబోతున్నానన్నమాట. ఈ పక్షి 6.4 కోట్ల ఏళ్ల నాటి లైవ్ బతుకున్న శిలాజం అని చెప్పుకోవచ్చు. అమెజాన్ చిత్తడి అడవుల్లో ఉంటుంది. చూడడానికి కాకి సైజులో, తల మీద స్పైక్ హెయిర్తో ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్తే కంపు కొడుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఆవు పేడ, కుళ్ళిన ఆకుల వాసన. 1 కిలోమీటర్ వరకు ఈ వాసన ఉంటుందండి. అందుకే దీన్ని స్టింక్ బర్డ్ అంటారు. వీటి పిల్లలకి రెక్కల మీద గోర్లుంటాయి. ఈ పక్షి పేరు హాడ్జిన్. ఈ పక్షి వింతలేంటో చూసేద్దాం. ఇది ఒకే జాతి. 6.4 కోట్లేళ్లుగా సింగిల్గానే ఈ జాతి అడవుల్లో సంచరిస్తుంది. దీని సైజు 60 నుంచి 65 సెంటీమీటర్ల పొడవు. బరువు 700 నుంచి 900 గ్రాములు. దీని బాడీ బ్రౌన్ కలర్లో ఉంటుంది. రెక్కలు నలుపు, తెలుపు చారలతో ఉంటాయి. మెడ లేత గోధుమ రంగులో ఉంటుంది. ముఖం నీలం రంగు, కళ్ళు ఎరుపు. తల మీద పొడవాటి ముళ్ళ శిఖ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎక్కడుంటుందంటే అమెజాన్, ఓరినొకో నదీ పరీవాహక చిత్తడి అడవుల్లో.

ఉంటుందండి. వీటి సౌండ్ చాలా గొప్పగా ఉంటుందండి. గుంపుగా హోస్ హోస్, గురకా దగ్గు, హీస్ హీస్ లాంటి సౌండ్స్ చేస్తూ ఉంటుంది. అడవి దద్దరిల్లే విధంగా ఉంటుంది. ఇవి అడవిలో 8 నుంచి 10 ఏళ్ళు బతుకుతాయండి. వింత ఏంటో తెలుసా, ఇది ఏ జాతికి సంబంధించిందో సైంటిస్టులకి ఇప్పటికీ అర్థం కాదు. డిఎన్ఏ చెక్ చేస్తే ఎవరికీ దగ్గర కాదు, అందుకే దీన్ని ప్రత్యేకమైన జాతిగా గుర్తించారు. అసలు ఈ పక్షి దగ్గర దుర్వాసన ఎందుకు వస్తుంది? పక్షుల్లో ఒక హోడ్జిన్ మాత్రమే ఆవుల తిండి ఆరగించుకుంటుంది. దీనికి జీర్ణం ఎలా అవుతుందంటే, పంటి ముందు క్రాప్ అనే పెద్ద సంచి ఉంటుంది. ఆవు పొట్టలాగా ఇది బాడీలో 1/3 సైజులో ఉంటుంది. అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. ఆకులు మొగ్గలు తిని క్రాప్లో స్టోర్ చేస్తుంది. బ్యాక్టీరియా ఆకుల్ని పులియబెట్టి 18 నుంచి 24 గంటల్లో ఆరగిస్తుంది. ఆవు నెమరు వేసినట్టు పులిసిన ఆకులు మీథేన్ గ్యాస్, ఆవు పేడ వాసన. అందుకే దీని శరీరం నుంచి, రెట్ట నుంచి, గూడు నుంచి సేమ్ వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఈ వాసన వల్ల జాగ్వార్, పాములు, కోతులు, ఏ జంతువులు దీన్ని తినవు. చెప్పాలంటే న్యాచురల్ పెప్పర్ స్ప్రే. దీనికి క్రాప్ పెద్దదిగా ఉండడం వల్ల ఛాతి ఎముక చిన్నది, ఎగిరే మజిల్స్ వీక్గా ఉంటాయి, అందుకే సరిగా ఎగరలేదు. కొమ్మ మీద నుంచి కొమ్మకి దూకుతుందంతే. వీటి పిల్లలకి రెక్కల మీద గోళ్ళు ఉంటాయండి. పిల్లల్ని పొదిగినప్పుడు ప్రతి రెక్క మీద 2 బలమైన గోర్లుంటాయి, చేతి వేళ్లలాగన్నమాట. ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే, హోడ్జిన్ గూడు నీటి మీద వంగిన చెట్టు మీద ఉంటుంది. ప్రమాదం వస్తే పిల్లలు 10 మీటర్ల ఎత్తు నుంచి నీటిలోకి దూకేస్తాయి. నీటిలో బాగా ఎదుతాయి, డైవ్ చేసి 2 నిమిషాలు ఉండగలవు. తర్వాత గోర్లతో చెట్టు మొండెం పట్టుకుని కోతి పిల్లలా పాకుతూ పైకెక్కుతుంది, గూటికి చేరుకుంటుంది. 3 నెలల తర్వాత పెద్ద అయ్యేసరికి గోర్లు ఊడిపోతాయి, ఎగరడం నేర్చుకుంటుంది. దీని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఒక జంట గూడు కడితే గత 7 ఏళ్ల పిల్లలు హెల్పర్స్గా ఉంటాయి. ఇవి గూడికి కాపలాగా ఉండి అప్పుడే పుట్టిన పిల్లలకి తిండి తేవడం, శత్రువులు వస్తే అరవడం చేస్తూ ఉంటాయి. నీటి మీద వంగిన కొమ్మ మీద చిన్న పుల్లలు గూడు కట్టుకుంటూ ఉంటాయి. 2 నుంచి 4 గుడ్లు పెడుతుంది. పెద్దవి ఆకులు తిని సగం అరిగిన క్రాప్ మిల్క్ లాంటి గ్రీన్ పేస్ట్ని పిల్లల నోట్లోకి కుక్కుతాయి. వాసన వస్తుంది కానీ ప్రోటీన్ మాత్రం ఫుల్గా ఉంటుంది. రోజు 2 గంటల ఎండలో రెక్కలు విప్పుకుని నిలబడతాయి. బ్యాక్టీరియా తయారవడానికి వేడి కావాలి కదా. ఇవి గుంపుగా అరుస్తూ రెక్కలు కొడుతూ వేరే గుంపుని తరుముతూ ఉంటాయి. ఈ హెల్ప్ చేసే పిల్లలు 2 నుంచి 3 ఏళ్ళు పేరెంట్స్ దగ్గరే ఉండి సాయం చేస్తూ ఉంటాయి. తర్వాత సొంత గూడు పెడుతుంది. అసలు ఈ పక్షి ఎందుకు ఎగరలేదు? పొట్ట ముందు పెద్ద సంచి వల్ల బరువు ముందుకుండి బ్యాలెన్స్ తప్పుతుంది, ఎగిరే మజిల్స్ అటాచ్ అయ్యి ఛాతి ఎముక 50% చిన్నదిగా ఉంటుంది. మజిల్స్ బాగా వీక్గా ఉంటాయి, రెక్కలు చిన్నవిగానూ ఉంటాయి, గుండ్రంగా ఎగరడానికి పనికిరావు. ఇవి ఆకులే ఎక్కువగా తింటాయండి. ఆకుల్లో క్యాలరీలు తక్కువ, జీర్ణం స్లోగా అవుతుంది, ఎగరడానికి ఎనర్జీ సరిపోదు. 100 మీటర్లు ఎగరడానికి కూడా 10 సార్లు రెస్ట్ తీసుకుంటుంది. అందుకే నీటి పక్కన చెట్ల మీదే ఉంటుంది, ప్రమాదం వస్తే నీటిలో దూకేస్తుంది. హోడ్జిన్ అంటే ఎగరడం చేతగాదు, వాసన బాగా కొడుతుంది, అరిస్తే అడవి దద్దరిల్లుతుంది. కానీ 6 కోట్ల ఏళ్లుగా సర్వే అవుతుంది. విన్నారు కదండి హోడ్జిన్ పక్షి వింతలు. మరో వింత మీ ముందుకు తీసుకురాబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: श्री लक्ष्मी हॉस्पिटल्स भीमवरम అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
3: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహి.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో అది సంగతిలో 3 వింతలు అయితే చెప్పుకుంటున్నాం కదండి. మరి ఈ రోజుకి చివరి వింతగా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని పక్షులు అనే కన్నా ఎగిరే సునామీ అంటే బాగుంటుందేమో. వీటి సైజు పిచ్చుకి అంత ఉంటుంది, బరువు 20 గ్రాములు. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న అడవి పక్షి, వీటి సంఖ్య 150 కోట్లు ఉంటాయని ఒక అంచనా. ఒక గుంపులో 1 కోటి పక్షులు ఉంటాయండి. ఆకాశం నల్లగా అయిపోతుంది. 2 గంటల్లో 50 హెక్టేర్ల పంట ఖాళీ, రైతుల పాలిట

శాపం. ఈ పక్షి ఏంటో తెలుసా? ఈ పక్షిని రెడ్ బిల్డ్ క్విలియా అంటూ ఉంటారు. మరి పక్షుల కథ కమామిషు చూసేద్దాం. ఈ పక్షుల సైజు 12 నుంచి 13 సెంటీమీటర్లు ఉంటుంది. పిచ్చుక్ కంటే చిన్నది. బరువు 15 నుంచి 25 గ్రాములు ఉంటుంది. మగది బ్రీడింగ్ టైంలో ముఖం నల్లగా, చుట్టూ గులాబీ తెలుపు బార్డర్లో ఉంటుంది. ఎర్రటి ముక్కు, ఛాతీ లేత పసుపు రంగు. నాన్ బ్రీడింగ్ టైంలో మగది ఆడది కూడా లేత బ్రౌన్ కలర్లో పిచ్చుకలాగా ఉండి ముక్కు కామన్గా ఉంటుంది. ఇది సబ్ సహారా ఆఫ్రికా, సెనెగల్ నుంచి దక్షిణాఫ్రికా దాకా ఎడారి తప్ప మిగతా అన్ని చోట్ల ఉంటుంది. ఇవి 2 నుంచి 3 ఏళ్ళు బతుకుతాయి. వీటి తిండి 90% గడ్డి విత్తనాలే, లేదంటే చిరుధాన్యాలు, వరి, జొన్న, సజ్జ, గోధుమలు కూడా తింటూ ఉంటుంది. 10% మాత్రమే కీటకాలని తింటాయి. రోజుకి 2 గ్రాములు తింటుందండి. చిన్నవే కానీ కోటి గుంపు రోజుకి 20 టన్నులు చిరుధాన్యాలు తింటాయి. వింత ఏంటంటే వర్షం ఎక్కడ పడితే అక్కడికి 1000 కిలోమీటర్లు వలస వెళ్తాయి. గడ్డి మొలవగానే గుడ్లు పెట్టడానికి రెడీ అవుతాయి. దీని గుంపు సైజ్ చూస్తే మతి పోతుందనుకోండి. ఈ పక్షులు గుంపులుగా ఒకచోటే 1 కోటి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. సుమారుగా 30 హెక్టార్లలో ఈ గూళ్ళు ఉంటాయి. చెట్టు కొమ్మలు గూళ్ల బరువుకి విరిగిపోతూ ఉంటాయి. తిండి కోసం ఎగిరేటప్పుడు 1 లక్ష నుంచి 1 కోటి వరకు ఒకేసారి 5 కిలోమీటర్ల మేర ఎగురుతాయి. ఆకాశం అంతా నల్లగా కమ్మిస్తుంది, సూర్యుడు కనిపించడు. కోటి పక్షులు ఒకేసారి అదిస్తే 120 డెసిబెల్స్ జెట్ ఇంజన్ సౌండ్ వస్తుంది. 2 కిలోమీటర్లు వినిపిస్తుంది. గోళ్ల కింద భూమి 30 సెంటీమీటర్లు మందన్ రెట్టలతో నిండిపోతుంది. అదంతా ఎరువవుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర గుంపు వస్తే ఫ్లైట్స్ ఆపేస్తారు, లేకపోతే ఇంజిన్లోకి దూరిపోతాయి. ఇవి ఇంత గుంపుగా ఎందుకెళ్తాయి అంటే ఇవి సేఫ్టీ చూసుకుంటాయి కాబట్టి. డ్యాగ కానీ ఫాల్కన్ కానీ వచ్చి తిన్నా 10 కన్నా ఎక్కువగా చనిపోవు, మిగిలినవి సేఫ్. అందుకే గుంపులుగా ఉంటాయి. 1 కోటి గుంపు 2 గంటల్లో 50 హెక్టేర్ల వరి పొలాన్ని ఖాళీ చేసేస్తాయి. కంకులు కొరికి విత్తనాలు తినేసి కాండం విరగొడుతూ ఉంటాయి. ఏడాదికి $50 మిలియన్ పంట నష్టం జరుగుతూ ఉంటుంది. 20 లక్షల మందికి సరిపడా పంట నష్టం జరుగుతుంది. పంట కోతకి రెడీ అయ్యే టైంకి ఇవి దాడి చేస్తూ ఉంటాయి. ఇంత గుంపుని చాలా రకాలుగా కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం. కాలనీల మీద పెట్రోల్ పోసి నిప్పు పెడతారు. 1 రాత్రికి 2 లక్షల పక్షులు చనిపోతాయి. విమానాల్లోంచి పెంథియాన్ పాయిజన్ స్ప్రే చేస్తారు, 1 లక్షలు చనిపోతాయి. గూళ్ళు చెట్ల కింద డైనమైట్లు పెట్టి పేల్చేస్తూ ఉంటారు. ఏం చేసినా లాభం లేదండి. 3 సార్లు గుడ్లు పెడతాయి. ఒక్కోసారి 3 గుడ్లు 6 నెలల్లో కొత్తవి కోటి పుట్టుకొస్తూ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం దీన్ని పెస్ట్గా డిక్లేర్ చేసింది. చంపితే కేసు లేదు, రివార్డు కూడా ఇస్తారు. ఈ పక్షులు 1000 కిలోమీటర్ల దూరం నుంచి కోట్ల పక్షులు వర్షం పడిన చోటకి వస్తాయి. మగది 2 రోజుల్లో చిన్న గడ్డి గూడు కడుతుంది. ముళ్ళ చెట్టు మీద రెల్లుగడ్డలు 1 చెట్టుకి 6000 గూళ్ళు కడతాయి. ఆడది 1 నుంచి 4 లేత నీలం రంగులో గుడ్లు పెడుతుంది. 10 రోజుల్లో పొదుగుతాయి. పిల్లలు 2 వారాల్లో గూడు వదిలేస్తాయి. 6 వారాలకి సొంతంగా బ్రీడ్ చేయగలుగుతూ ఉంటాయి. వీటికి ఫాస్టెస్ట్ బ్రీడింగ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. వర్షం ఉంటే అదే సీజన్లో మళ్ళీ 2 నుంచి 3 సార్లు గుడ్డు పెడుతుంది. 1 జంట ఏడాదికి 12 పిల్లల్ని కంటాయి. 100 జంట్లు ఉంటే ఏడాదికి 1200. అందుకే ఇవి కోట్లయిపోతాయి. ఇది చాలా తెలివైన పక్షి అండి. 80 కిలోమీటర్ల దూరం నుంచి వర్షపు వాసన మేఘాలని పసుకెడుతుంది. అటువైపు ఎగురుతూ ఉంటుంది. 45 డిగ్రీల సెల్సియస్ ఎండలో నోరు తెరిచి వణుకుతుంది. నీటిని ఆవిరి చేసి బాడీ కూల్ చేసుకుంటుంది. డ్యాగ దాడి చేస్తే గుంపు మొత్తం టోర్నడో షేప్లో తిరుగుతుంది. ఏది పట్టుకోవాలో డ్యాగకి అర్థం కాదు. రాత్రిపూట 1 లక్షల పక్షులు ఒకే కొమ్మ మీద ఉంటాయి. బరువుకి కొమ్మలు విరిగి కింద పడి చనిపోతూ ఉంటాయి. వీటి వల్ల మనిషికి ఉపయోగం అంటే కొంచెం ఉంది. బోట్స్వానా, జింబాబ్వేలో వీటిని కాల్చుకుని తింటారు. చెట్ల కింద రెట్ట సేకరించి పంట పొలాలకి ఎరువుగా వాడతారు. కోటి పక్షులు ఎగరడం చూడడానికి టూరిస్టులు వస్తూ ఉంటారు. నేచురల్ వండర్. కానీ నష్టం మాత్రం 100 రెట్లు ఎక్కువ. అందుకే ఆఫ్రికాలో దీన్ని పక్షి అనరు, పెస్ట్ అంటారు. రెడ్ బిల్డ్ క్విలియా అంటే సైజు చిన్నది, గుంపు పెద్దది, ఆకలి ఇంకా పెద్దది. ఒక్కటి చూస్తే ముద్దే, కోటి ఒకేసారి చూస్తే రైతు గుండె మాత్రం ఆగిపోవడం ఖాయం. విన్నారు కదండి, కోటి గుంపుతో రైతులను గడగళ్లాడిస్తున్న రెడ్ బిల్డ్ క్విలియా పక్షి వింతలు, విశేషాలు. మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ మరో 3 వింతలతోటి మీ ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్.

0: Vishnu FM 90.4. సో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. మస్త్ టైం పాస్కి మీ అందరికీ స్వాగతం అండి. ఎలా ఉన్నారండి శ్రోతలందరూ? బాగానే ఉన్నారా? సో కొంచెం ఎండలు తగ్గి చల్ల చల్లగా ఉన్నట్టుగానే అనుకున్నారు, కానీ అక్కడక్కడ ఇంకా కొన్ని చోట్ల ఎండలు అయితే మాత్రం ఉన్నాయి కదా. సో సరే అండి, మరి ఈవేళ చాలా రోజుల తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను రావడం జరిగింది. సో రైట్, మరి ఈవేళ మనం మాట్లాడకపోయే టాపిక్, అదేవిధంగా మీరు నాతో ఏం కబుర్లు చెప్తారు, నేను మీతో ఏం కబుర్లు చెప్తాను, మరి ఇవన్నీ కూడా మాట్లాడకపోయే ముందు ఈ మస్తు టైం పాస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
3: ఆత్మనిర్భర్తా కి ఓర్ కదం బడా రహి.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి,

0: ప్రజా సంక్షేమం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్.

0: కూడా స్కూల్ తెరిచేశారు, ఇంకా ఆ హడావుడంతా కూడా జనాలకి ఎక్కువైపోయి ఉంటుంది కదా. సో మరి ఈ రోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మనం ఒక కాలర్ ఉన్నారండి, కాలర్ని ముందుగా తీసుకున్న తర్వాత మనం టాపిక్ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హృదయపూర్వక శుభ సాయంత్రం ప్రసాద్ గారు.
0: హృదయపూర్వక శుభ సాయంత్రం అండి.
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం అండి, మాచవరం అండి.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా సంతోషంగా ఉందండి, ప్రత్యేక ఆనందంగా ఉంది మీతో మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా అంటే ఈవేళ మొట్టమొదటిసారిగా రెండు మూడు సార్లు మాట్లాడినా.
0: అవునండి అవునండి, ఈ రోజు మొదటి కాల మీదే.
1: చాలా సంతోషంగా ఉందండి ప్రసాద్ గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారు మీరు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. ఇప్పుడే వాతావరణంలో మార్పులు వస్తున్నాయండి రెండు రోజుల నుంచి.
0: అవునండి అవునండి,
1: వర్షం ఏమీ కురవలేదు కానండి, కొద్దిగా సాయంత్రం అప్పుడు కొంచెం మబ్బులు వేస్తున్నాయండి.
0: మబ్బులు వేస్తూ ఉన్నాయి. అవునండి,
1: వర్షం దాటికి మరి మొన్న మధ్యన తట్టుకోలేకపోయాం, ఇప్పుడు ఆ బాధ కొంచెం తగ్గిందండి. పర్వాలేదండి,
0: పోలేండి పోలేండి. సో ఇంకేంటి సార్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అసలు నేనే అసలు టాపిక్ మీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నాను. మీ చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు స్కూల్ సెలవులు, వేసవికాలం సెలవులు చిన్నప్పుడు అండి, అంటే మరి కాలేజ్ ఆ టైం కాదు, సో 1వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో, లేదంటే 1వ తరగతి నుంచి 6వ తరగతి మధ్యలో. సో మీ చిన్నప్పుడు స్కూల్ సెలవులు ఇచ్చేవారు కదా, వేసవికాలం సెలవులు.
1: అవునండి.
0: అవి అయిపోయి స్కూల్కి వెళ్తున్నప్పుడు అసలు మీ భావోద్వేగాలు ఎలా ఉండేవి, సో అదే విధంగా అసలు ఎలా ఫీల్ అయ్యేవారు?
1: అయితే నా అదృష్ట కొలది, నాకు 3వ తరగతి నుంచే మా ఇంటి దగ్గర సోమేశ్వరం స్వగ్రామం రాయవరం మండలం అండి, మార్చవరానికి 2 కిలోమీటర్ దూరం ఉంటుంది.
0: ఓకేనండి.
1: ఫ్రెండ్స్ ఒక 5-6 ఉండేవాళ్ళమండి. మా ఇంటి సమీపంలోనే పక్కపక్కన రెండు వైపులా రెండు సందులు ఉండేయండి, సన్నంగా చిన్న చిన్న సందులు.
0: ఓకే ఓకే ఓకేనండి.
1: ఆ సందుల్లో గోళి ఆటలు ఎక్కువ ఆడేవాళ్ళు, ఎంతో సరదాగా ఉండేదండి ప్రసాద్ గారు. గోళి ఆటలు అంటే ఆ గోళీలు గొడ్డలు తీసి అన్ని మరిచిపోకుండా, ఇప్పుడు మీరు చిన్నతనంలోకి పంపేశారు నన్ను.
0: అయ్యో అవునండి అవునండి, అందరినీ చిన్నతనానికి తీసుకెళ్దామని.
1: అవును, చాలా సంతోషం అండి. నిజంగా గోళికాయలు విస్తారటం ఏంటి, గోళికాయలు అంటే ఇందులో ఆటలు రకాలు ఉంటాయని అన్ని మర్చిపోయాం. అయితే చిన్న చిన్న గోళీలు ఉండేయండి, ఆ గోళితో మనం చేతితో గోళి ఆడినప్పుడు ఆ గోళికాయను కొడితే వచ్చే ఆనందం అండి. మరి మా విష్ణు ఎఫ్ఎం ప్రసాద్ గారు లైవ్ దొరికితే ఎంత ఆనందంతో అంత ఆనందం కొట్టేదండి.
0: అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నేను గోళికాయలు అంటే అంటారు మీరు?
1: అదే అలాగే కాదు, అంటే ఆనందాన్ని ఈ విధంగా అప్పుడు ఆనందం ఎంత వచ్చిందో ఎంత ఆనందంగా ఉందని. మీరు అలాంటి వారు ఏంటి కాదంటే మీరు చక్కిన వారు
0: అయ్యేవారు. ఉత్తరేస్తానండి అంతే, అంతగానే సెలవులు అయిపోయాక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది అండి మీకు?
1: సెలవులు అయిపోయినప్పుడు మళ్ళీ ఆటలు ఆడినని చెప్పి ఆడేసండి. సెలవులు అయిపోయాక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమాత్రం బాగుండేది కాదండి. కారణం ఏంటంటారేమో, మాకు తెలుగు మ్యాథ్ సార్ గుత్ర గోపాలరావు గారు అండి, 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చెప్పారండి. ఇంకా ఎంత బాగా చెప్పేవారండి తెలుగు పాట వింటే, ఇంకా ఆయన పాఠమే వినాలనిపించేది అండి. అప్పట్లో ఉపవాచకాలు కూడా ఉండేయండి, ఉపవాచకాలు కూడా చెప్పేవారండి.
0: నాన్ డీటెయిల్ ఉండేది, అవును
1: నాన్ డీటెయిల్స్ అనేవారండి. ఆయన ఎప్పుడు వస్తారా, ఆ కథ ఇప్పుడు చెప్తారా, మిగిలిన బ్యాలెన్స్ ఎప్పుడు చెప్తారా అనేసి ఆనందపడుతూ ఉండేవాడు అండి.
0: అవునండి అవును.
1: ఆ పాటలలో సారాంశం కాకుండా మామూలుగా జీవితం ఎలా ఉండాలి, ఎలాగ ఉండాలి అన్నది మధ్య మధ్యలో అలాంటి విషయాలు కూడా చెప్పేవారండి.
0: గ్రేట్ అండి.
1: అలాగే మన ఆరోగ్య పరిస్థితులు, ఒంటి శుభ్రత గురించి, అలాగే ఇంటి శుభ్రతలో, ప్లే గ్రౌండ్స్ లో ఏదైనా కాయకం ఉన్నా కూడా అప్పుడప్పుడు కుర్రా ఒకసారి అదే మన వాళ్ళందరూ ఈ గ్రౌండ్ క్లీన్ చేసేయంటే కాగితాలు కట్టిన ఎక్కడ చేయండి అంటే 5 సంవత్సరాలు శుభ్రం చేసేవాళ్ళు ఉన్నాం.
0: అవునండి అవునండి అవునండి.
1: ఏమండి, అలాగే మరి ఫైనల్ గా ఇంకో చిన్న మాట ఏంటంటే, మాకు అక్కడ చిన్న స్థలం ఉన్నా సరే మంచి మొక్కలు వేయించి ఇక్కడ మళ్ళీ నెలలకు ఒకసారి కట్ చేస్తూ అందంగా వాటికి ఇటుకలతో మంచి డిజైన్లు ఇస్తూ అంత సౌకర్యంగా ఆహ్లాదంగా ఉండాలని చూసేవారండి ప్లేసులన్నీ కూడా.
0: అవునండి అవునండి, చాలా అండి, చాలా బాగా చేసేవారండి. అసలు వర్షాకాలం కనుకుంటే పిల్లలే మొత్తం ఆ దారులు వేయడం, ఆ రాళ్లు పరచడం, నీళ్లలో అనుకుండా చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగుండేదండి చిన్నప్పుడు.
1: అవునండి, అలాగే కొద్దిగా స్థలం ఉంటే మళ్ళీ ఆటలోనే తోటకూర ఇటువంటి మెంచలు ఇస్తే కొత్తిమీర వచ్చింది, కొత్తిమీర ధనియాలు అనుకుంటాం, ధనియాలు వేస్తే వచ్చింది కొత్తిమీర అండి. పంట అలా ఎదుగుతూ ఉంటే మేము కంటంబట్ అలాగే ఏ రోజుకి ఆ రోజు మరి చూస్తూ ఉండేవాళ్ళు, ఎన్నప్పుడు చూస్తాం కదండి.
0: అవునండి,
1: మొక్కలు పెరిగి ఈ మొక్కల పెరుగుదల అలాగుంటుంది ఏంటి

0: నన్ను ఎలా ఉంది, వేడు ఎలా ఉంది, ఇలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయండి ప్రసాద్ గారు. మరి
1: గ్రేట్ అండి, గ్రేట్ అండి, చాలా బాగుంది వెంకటరెడ్డి గారు. సో మరి అనుకుంటున్నారండి?
0: నిజానికి ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించేస్తానండి. మంచి పాట ఒకటి
1: తప్పకుండా చెప్పండి.
0: మరి అడవిరాముళ్ళు పాట మీరు మీతో ఎన్నాళ్ళకెన్నాళ్ళు మాట్లాడారు కాబట్టి, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు ఇంకా నాకు రాదు రండి. మరి మీరే వినిపించాలి అడవిరాముడు చిత్రం పాట.
1: తప్పకుండా సార్, మీ గురించి చిత్రంలో
0: ఇంకో మాట చెప్తాను మీకు.
1: చెప్పండి సార్.
0: ఈ పాట 1977 ఎప్పుడు రిలీజ్ అయిందండి, మా మాతగారి నుంచి కాకినాడ శ్రీదేవి 70mm థియేటర్ అనుకుంటారు మా శ్రీమతి నేను. అప్పుడు శోభన అవ్వకుండా సినిమాకి వెళ్ళడం జరిగిందండి, అవి కూడా గుర్తు వస్తున్నాయి.
1: గ్రేట్ అండి. అయితే మిమ్మల్ని మొత్తం మీ చిన్నతనంలో అయితే
0: తీసుకెళ్లారు. మరి ఈ పాటను బండారు తిమ్మత్తుల గుప్తా గారికి, శేతగిరిరావు గారికి, పిన్ని బాబాయ్ గారు భీమవరం, బ్రహ్మయ్య గారు, బొడ్డి జగన్నాథరావు మాస్టర్ ప్రియమిత్రులు, మాణిక్యాలరావు గారికి
1: తప్పకుండా
0: మొత్తం అందరికి వినిపిస్తూ మిమ్మల్ని ప్రత్యేక అభిమానంగా అభినందిస్తూ శుభాశీస్సులు అందిస్తూ
1: సెలవు
0: తీసుకుంటానండి ప్రసాద్ గారు. ధన్యవాదములండి.
1: ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు. సో చాలా బాగా మాట్లాడారండి. అదే విధంగా మీరు అడిగిన సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి వెంకటరెడ్డి గారు.

0: నెక్స్ట్ వెళ్ళారు, మళ్ళీ వస్తారు. సో లిజనర్స్, ఇవాళ మీకు నేను అనుకున్నా కదండి టాపిక్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం స్కూళ్ళు తెరిచేశారు, బాబోయ్ ఆ మాస్టర్ మొహం చూడాలి, వీళ్ళని చూడాలి అనుకుంటూ ఉంటాం. సో అలాంటి అనుభవాలు మీ దగ్గర ఏమున్నాయి? సో మీరు స్కూళ్ళు వేసవిలో అయిపోయి స్కూల్కి వెళ్తున్న తరుణంలో మీరు అనుభవించిన ఆ చిన్న చిన్న బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. సో మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. సో వెల్కమ్ టు రేడియో షో అండి. వెల్కమ్ టు రేడియో షో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడతారు?
1: హలో నమస్తే అండి, మానసవేంద్ర ప్రసాద్ గారు, శుభ సాయంత్రం.
0: సార్ రఘురామ్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాను సార్, చాలా కాలం తర్వాత మీతో మాట్లాడాను.
1: నలుగురు
0: అవునంటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి, చాలా కాలం అయింది మీతో మాట్లాడి. అవునండి, ఇది వరకు నేను రెండు మూడు షోలు చేశాను కానీ తర్వాత మళ్ళీ మీ కాల్ నాకు తగలలేదు. ఎలా ఉన్నారు సార్, మీరు ఆరోగ్యం అది ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏంటి విశేషాలు?
1: మీరు చెప్పారు కదండి, నాది లైఫ్ లాంగ్ ఆరోగ్య సమస్య అండి. నేను మందులు వాడటం, ప్రశాంతంగా ఉండడం, ఆకారం నాకు ఇష్టమైన రంగం మీద మా దృష్టి పెట్టడం, రేడియోలో మాట్లాడటం, రేడియో వినడం, ఇదే నాకు పరిష్కారం అండి, ఉపశమనం అండి అని చెప్పాను కదా మీతో.
0: అవునండి అవునండి, అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు, అంత బానే ఉందా, పర్వాలేదా?
1: కానీ ఎండలు తట్టుకోలేకపోతున్నారు సార్ ప్రసాద్ గారు.
0: మరి ఎండను ఆపేవలసిందండి, మేము ఆపేసాం కదా ఆల్రెడీ.
1: ఆగుతుంది, డాగ్ బయట పెట్టడం వచ్చేస్తుంది, కాసేస్తుంది.
0: ఒకసారి ఉండండి, వాళ్ళు మళ్ళీ ఒకసారి కాల్ చేసి చెప్తాను.
1: చెప్పండి, సూర్యభంగవాడికి మీరు కాల్ చేసి చెప్పండి.
0: తప్పకుండా సార్, తప్పకుండా. అయ్యో నేను మొన్న శనివారం చేస్తుంటే, నేను ఆదివారం కదండి, ఆ భానుడికి కొంచెం చెప్పుండే, ఆదివారం కొంచెం కొంచెం కరుణించేవాడేమో. బట్ ఎనీవే, కానీ కాలాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ మనుషుల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి, ఏం పర్వాలేదండి. సరే చెప్పండి సార్, త్రిమూర్తులు గుప్తా గారు ఇవాళ టాపిక్ విన్నారా?
1: చిన్న రోజుల్లో పంపించేస్తారు కదా మమ్మల్ని.
0: అవునండి, ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చిన్న రోజుల్లోకి వెళ్దామని. సో అంటే మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి కానీ, లేదా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కానీ, అంటే చూడండి మన స్కూల్స్ తెరిచిన వెంటనే ఒక తెలియని బెంగ బాధ ప్రతి ఒక్కటి, అప్పుడే అమ్మమ్మ గారి ఊరి నుంచి నానమ్మ గారి ఊరి నుంచి తిరిగి రావడం, ఆ రోజున ప్రతి ఒక్కటి బెంగగానే ఉంటుందండి. ఎవరన్నా సరే అరా బాగున్నావా అంటే కళ్ళలోంచి నీళ్ళు
1: వచ్చేస్తాయి.
0: సో అలాంటి తీపి జ్ఞాపకాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా మా శ్రోతలతో పంచుకోండి సార్.
1: ఇప్పుడు వేసవకాలం మీనట్టు వేసవ సేవలకి మా అమ్మ మా అమ్మమ్మ గారికి మా నాన్నమ్మ గారికి కూడా విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం లోకల్ అండి. అయితే మా అమ్మగారు ప్రతి సంవత్సరం కూడా వేసవకాలం మా చెల్లాయిని నన్ను కూడా విశాఖపట్నం మా అమ్మమ్మ గారింటికి నాన్నమ్మ గారింటికి ఇద్దరికి ఇద్దరులకి తీసుకెళ్లిపోయేవారండి. ఒక 15 రోజులు ఇక్కడ, 15 రోజులు ఇక్కడ అని
0: రేటండి.
1: అలా వెళ్ళినప్పుడు మీరు వచ్చేసిన తర్వాత వచ్చే వరకు ఏమి అనిపించింది కాదు, వచ్చేసేటప్పుడు ఏదో ఫేర్వెల్ పార్టీ మన క్లాస్ పూర్తయిన తర్వాత వెళ్ళకెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ అక్కడ వాళ్ళు వచ్చేసినప్పుడు అది అలా ఉండేదండి.
0: అవునండి అవునండి అవునండి, అలా అలా తిరిగి వచ్చేస్తుంటే మమ్మల్ని మన్ని తల్లిదండ్రులు కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది.
1: అనిపించేసిందండి. అయితే ఆ మూమెంట్ అయ్యో ఇంకా కొన్నాళ్ళు సెలవులు ఉంటే బాగుంటుంది. అంతో నాకు మొదటి నుంచి మీతో చెప్పాను, ముందు చదివంటే చాలా ఇష్టం అండి, నాకు పుస్తకాలు పురుగనివ్వరు నన్ను.
0: గ్రేట్ అండి,
1: చదివంటే చాలా ఇష్టం అండి. కాకపోతే నేను అక్కడ అన్నాళ్ళు పెట్టి కూడా మా ఆ పిల్లలతో అక్కడ ఉన్న వాతావరణంతో అలవాటు పడిపోవడం వల్ల అయ్యో ఇంకో 4-5 రోజులు సెలవులు ఉంటే బాగుండు, ఇంకో 4-5 రోజులు సెలవులు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది అండి. అలాగే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా అలవాటు పడిపోయేవాళ్ళు, ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా సెలవు పెట్టకుండా వెళ్ళిపోయేవాళ్ళు అండి. అయితే ఈ మూమెంట్ లో చిన్నప్పటి విషయాలు ఏమైనా చెప్పచ్చు కాబట్టి, ఈ మూమెంట్ నాకు స్కూల్లో జరిగిన విషయం క్లాస్ లో జరిగిన విషయం చెప్తాను మీకు.
0: చెప్పండి సార్.
1: 1వ తరగతిలో మా నాన్నగారు నన్ను జాయిన్ చేసినప్పుడు సరోజిని టీచర్ గారు ఉండేవారండి. ఆవిడ అతి క్రమశిక్షణ ఎక్కువ చూపించేసేవారండి. ఆవిడ క్రమశిక్షణ చూపించదు కదండి, మరీ చిన్నపిల్లల దగ్గర అది ఎక్కడ ఎవరి దగ్గర క్రమశిక్షణ ప్రదర్శించకూడదు, చిన్నపిల్లల దగ్గర అసలే ప్రదర్శించకూడదు అండి. ఉదాహరణకి ఏమంటే 1 ఏళ్ళకి 2 ఏళ్ళు కూడా పంపించేవారు కదండి ఆ టీచర్ గారు.
0: అయ్యయ్యో పాపం బ్లాడర్ అంతా మీరు నిండిపోయి ఉండాలి ఆ టైంలో.
1: అప్పుడు అప్పుడు ఆ పార్టీ బ్లాడర్ అంటారు తెలియదు కదండి, కానీ చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళండి. అయితే అప్పుడు దానికి భయపడిపోయి కొన్నాళ్ళు అలా ఊపడి వెళ్ళాను, అయినా ఆవిడ శైలి మార్చుకోలేదు. మా 1వ తరగతి టీచర్ గారు సరోజ టీచర్ గారు మార్చుకోలేని అందువల్ల ఏం చేశారంటే, ఇంటి దగ్గర నుంచి నాకేమో చదువు ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్న ప్రాధాన్యం నాకు తెలియనప్పటి నుంచి కూడా సర్పంచ్ అంటే నాకు ఇష్టమేనండి.
0: గ్రేట్ అండి.
1: చదువు అంటే ఇష్టం, వెళదామనే ఉంది, కానీ టీచర్ గారు చూస్తే పాస్ కూడా పంపించట్లేదు.

0: ఇంటి దగ్గర ఏమో ఏమంటారు ఏంటో రకరకాలుగా అనేక భావాల్లో చిన్న వయసులో అనిపించి స్కూల్ వరకు వెళ్ళి స్కూల్కి 2 ఏళ్ళు యువతల ట్రాంగ్ మాస్టర్ అప్పారావు గారండి, ట్రాంగ్ మాస్టర్ ఇల్లు ఉండేదండి, వారి ఇంటి దగ్గర అలా కూర్చుండిపోయేవాడిని అంటే స్కూల్కి వెళ్లకుండా.
1: స్కూల్ టైం మళ్ళీ స్కూల్ విడిచిపెట్టాక మళ్ళీ అందరు స్టూడెంట్స్ తో కలిపి ఇంటికి వచ్చేవారా?
0: అందరు పిల్లలతో పాటు బాగా చేస్తారు, ఆ పిల్లలతో పాటు మళ్ళీ నేను కూడా పూలు చుట్టినట్టు ఇంటికి వచ్చేసేవాడి.
1: అది చెమటలతోటి వాటితోటి వీటితోటి వస్తా
0: ఎలాగే ఎక్కివండి బాబు, నేను ఎలా కూర్చున్నాను స్కూల్కి వెళ్ళలేదు, మా నాన్న మా అమ్మాయి ఏమంటాయి, ఎలాగే చెమట కూడా ఎక్కిలేండి ఆల్రెడీ. అయితే అప్పుడు మా నాన్నగారు ఒక రోజు చూసారండి, ఏరా స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అని చెప్పేసి అంటే, కాదు నాన్న ఇక్కడ టీచర్ గారు ఎలాగన్నారు ఎలాగంటున్నారు ఎక్కడికి పంపించట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటే మా నాన్నగారు అర్థం చేసుకుని, వీడే బాగా చదువుతాడే అన్నప్రాసం లో కూడా పుస్తకం పెన్ను పట్టుకున్నా అంటే, నాకు 7 వయసు ఉండే అన్నప్రాసం పుస్తకం పెన్ను పట్టుకున్నానంటే సరస్వతి కటాక్షం, మరి అలాంటి వాడు ఎందుకు వెళ్ళట్లేదు వీడు అని చెప్పేసి అనుకుని అర్థం చేసుకుని వేరే స్కూల్ మార్పించాడండి. వేరే స్కూల్ జవహర్లాల్ నెహ్రూ ప్రాథమిక పాఠశాల అన్న స్కూల్ మార్పించాడండి. ఇంకా అక్కడ టీచర్ గారు ఉన్నారు చూడండి, నాగభూషణమ్మ గారు అండి, ఇప్పుడు కూడా ఉన్నారండి మహానుభావురాలు, ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను సార్ మేడం గారి దగ్గరికి.
1: గ్రేట్ అండి.
0: ఆ తల్లి ఒక తల్లి బిడ్డను చూసిన దానికంటే కూడా ఆ తల్లి అంత బాగా ఆదరించి చదువు చెప్పేవారండి, సొంత బిడ్డలాగా ఒళ్ళో కూర్చోబెట్టుకుండేవారండి.
1: గ్రేట్ అండి.
0: అలాంటి టీచర్లు ఉంటారు ఇలాంటి టీచర్లు ఉంటారు అన్న దానికి చెప్తున్నాను మీకు. అప్పుడు అక్కడికి వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత ముందే స్కూల్కి వెళ్ళిపోతాం ఎగ్జామ్స్ వస్తాయని ఆశపడి నాకు అసలే నాకు ఇంటి దగ్గర నుంచి ముందు స్కూల్కి వెళ్ళిపోదామనే ఉండేదండి నాగభూషణం టీచర్ గారు జాయిన్ చేసిన తర్వాత. ఆవిడ సొంత బిడ్డలాగేండి, ఒకవేళ ఏదో పడిపోయినా లేకపోతే ఏదైనా దెబ్బ తగిన ఏదైనా చేసినా సరే అక్కడికి చేరు దగ్గర అసలైనా ఏదైనా చిన్న చిన్న గుడ్డేమి లేకపోతే చీర తెగి చింపేసి కట్టేసి అమ్మాస్తత్వం అండి ఆవిడది.
1: గ్రేట్ అండి.
0: అందులోను ఆవిడ బాక్స్ తెచ్చేవాడు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చేవారండి, ఇలాంటి చిన్న చిన్న చిన్నపిల్లలకి ఏమైనా అయితే కట్టడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చేవారండి ఆవిడ. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఏ గుడ్డ కూడా అందుబాటులో లేకపోతే చీర కూడా పవిడిచ్చి చింపి కట్టేయాల్సినంత మాత్రం హృదయం అండి ఆవిడ.
1: గ్రేట్ అండి. ఇదివరకు టీచర్స్ అలాగే ఉండేవారండి చాలా, ఎంతో అంటే సొంత పిల్లల చూసుకునే వాళ్ళు. మీవన్నీ చెప్తుంటే మాకు కూడా కొన్ని సంఘటనలు అలా గుర్తొస్తున్నాయి, చాలా బాగా చెప్తున్నారు.
0: అదే సార్ అలా ఆ టీచర్ గారి దగ్గర నాకు చదువు మీద ఉన్న ఆసక్తి మరింత పెరిగిపోయిందండి. ఇంకా చదవాలి ఇంకా ఎదగాలి అని చెప్పేసి ఆ టీచర్ గారు మా నాన్నతో ఇవ్వరండి, వెంకట్రావు వీడిని ఎంత చదివిస్తే అంత బాగా చదువుతాడు త్రిమూర్తులు, వాడు చదివేవాడు వాడే చదువు, ఇప్పుడు ఆకాశవాణి అంటే త్రిమూర్తులు గుప్తా, త్రిమూర్తులు గుప్తా అంటే రేడియో అని ఎలాగ అంటున్నారు, అప్పుడు చదివే త్రిమూర్తులు, త్రిమూర్తులే చదివానివ్వరండి.
1: గ్రేట్ అండి.
0: అంత బాగా మా నాన్నతోటి మా అమ్మతోటి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు మార్కుల లిస్ట్ ఇస్తారు కదండి, అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు మార్కుల లిస్ట్ ఇచ్చినప్పుడు ఇలా చదువుతున్నాడు ఇంత బాగా చదువుతాడు మెరిట్ స్టూడెంట్ అవుతాడు, ఆల్రెడీ అయ్యాడు పెద్ద చదువు వెళ్ళిన తర్వాత మెరిట్ స్టూడెంట్ ద్వారా స్కాలర్షిప్ అదిగా వస్తుంది, చదివించడానికి ట్రై చేయండి అమ్మా, వాడిని మానే చదువు మానిపించడానికి చూడకండి అని అనేవారండి.
1: గ్రేట్ అండి. మీ విషయాలు ఏంటంటే అన్ని మొత్తం మన శ్రోతలందరికీ కూడా వాళ్ళ చిన్నతనం గుర్తొచ్చేలా ఉన్నాయండి త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా పాట విందాం అనుకుంటున్నారు ఇవాళ?
0: ఈవేళ మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి అండి.
1: అవునండి
0: శ్రీశ్రీ గారు ఆయన ఎంత గొప్ప ఆయన మన తెలుగు చలనచిత్ర రంగంలో ముఖ్యంగా రచయితల్లో నేషనల్ అవార్డు ముందుగా తెలుగు వీరలు ఎవరనే పాటకు అందుకున్నాడు మహానుభావుడు ఆయన.
1: అవునండి
0: వారికి నివాళి తెలియపరుస్తున్నానండి.
1: తప్పకుండా సార్. ఏం పాట వింటారండి?
0: అదేండి, అదే విధంగా మరో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారండి, ఆయన చక్రి గారు అండి,
1: చక్రి గారు
0: ఆయన జయంతండి ఇవాళ.
1: అవునండి
0: వారికి కూడా నివాళి అండి.
1: తప్పకుండా సార్.
0: ఆ రోజుల్లో నాకు చిత్ర పరిశ్రమ చిత్రరంగం ఇష్టం కాబట్టి నేను వరుసగా చెప్పేస్తాను ఇద్దరు ముగ్గురి కూడా అండి మీకు
1: చెప్పండి.
0: అదే విధంగా ఈవేళ అలనాటి రోజుల్లో మన అవతార పురుషుడైనటువంటి ఎన్టీ రామారావు గారితో ఆవిడ ఎక్కువ సినిమాలు నటించారు, నృత్యతారగా ఎన్నో నాట్యం అదే కొద్ది వ్యంగ్యతారగా నటించినప్పటికి కూడా స్వతహాగా మాత్రం ఆవిడ దైవభక్తి ఎక్కువ అండి, పోలీసు పెట్టగానే మొదలై చేస్తున్నారు, ఇప్పుడు కూడా లివింగ్ లెజెండ్ అండి ఆవిడ, పూజలు ఎక్కువ చాలా పూజలు చేస్తాడు జయమాలి గారు అండి ఆవిడ.
1: అవునండి
0: లివింగ్ లెజెండ్ జయమాలి గారు పుట్టినరోజు అండి, ఆవిడ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
1: తప్పకుండా అండి. సో ఏం పాట విందామండి?
0: సరే అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్న పాట అల్లూరి సీతారామరాజు ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు రామకృష్ణ పాడిన పాట, గీత రచన శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనగా శ్రీశ్రీ గారు, సంగీతం పి ఆచారం రావు.
1: తెలుగు వీరులు
0: నాకు తెలుసండి, మీకు ఎక్కడ వస్తారో తెలుసండి, తెలుగు వీరలు ఎవరు.

0: దీక్ష భూమి సాగర ఆ పాట ప్రసారం చేయండి.
1: తప్పకుండా సార్, తప్పకుండా అండి. సో
0: అయ్యా ప్రసాద్ గారు,
1: ఆ సార్,
0: ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, విజయ బంగారు తల్లికి, నడుమిని వెంకటరెడ్డి గారికి, బొడ్డెడ్డి జగన్నాథరావు మాస్టర్ గారికి, తర్వాత మంచు శ్రీనివాసరావు, మంచు శాస్త్రిరావు గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, వైపల్లి నాగేశ్వరరావు గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, లింగరాజ్ గారికి, వీరందరి కోసంతో పాటు మా మానసవేణి ప్రసాద్ గారి కోసం కూడా ప్రసారం చేయమని, మా మానసవేణి ప్రసాద్ గారి కోసం మా ప్రసాద్ గారే ప్రసారం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిమూర్తులు గుప్తా గారు. సో చాలా మంచి పాట అడిగారు. సో మీ గురించి ఆ పాట వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తుండండి.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. సో మనకు కాలర్ ఉన్నారండి, వార్త మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హాయ్ సార్, ప్రసాద్ సార్, గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడేది?
4: నా పేరు రోహిత సార్.
3: ఆ రోహిత, ఎలా ఉన్నావు అన్న? బాగున్నా.
4: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను, బాగున్నాను. ఏంటన్నా? హలో.
4: హలో సార్.
3: చెప్పనన్నా, నీ మాట అర్థం కావాలా?
4: చాలా రోజులకి వచ్చారు, కాల్ మాట్లాడుతున్నారు కదా అంటున్నాను.
3: అవునన్నా, అవునవును. ఏంటి విశేషాలు? జాయిన్ అయిపోయావా స్కూల్లో? స్కూల్లో కాలేజ్ కదా.
4: కాలేజీలో ఇంకా జాయిన్ అవ్వలేదు సార్.
3: అవునా, ఓకే ఓకే. ఏంటి విశేషాలు?
4: మీరే చెప్పాలి సార్.
3: ఓకే, అయితే నువ్వు నీ స్కూల్ అంటే హాలిడేస్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తాం కదా, అప్పుడు నీకు ఏమనిపించేది చిన్నప్పుడు?
4: అప్పుడే సెలవులు అయిపోయినాయి, ఇంకా కొంచెం సెలవులు ఉంటే బాగుండేది, ఇంకా అప్పుడే స్కూల్కి వెళ్ళాలా అనిపించేది సార్.
3: పేచి పెట్టిదనవా, నేను స్కూల్కి వెళ్ళనని అదని ఇదని మారం చేస్తుందని ఎక్కువ?
4: అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ లో మారం పెట్టేదండి సార్, ఇప్పుడైతే మారం పెట్టేది సార్.
3: ఇప్పుడు పెట్టాలన్నా కుదరదు పాపం.
4: అవును సార, అప్పుడు హాస్టల్లో ఉండేదాని కదా సార్, హాస్టల్ అప్పుడు స్కూల్ అయిపోగానే హాస్టల్కి వెళ్ళి అలా చక్కగా స్నానం చేసి ఇంకా తొక్కడు పిల్ల అసలు అమ్మాయి ఆడుకునేవాళ్ళు సార్.
3: ఓ గ్రేట్. సో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? నీకు చిన్నప్పుడు బాగుందా?
4: అప్పుడే బాగుంది సార్, చిన్నప్పుడే బాగుంది సార్.
3: సో గ్రేట్. మరి ఏం ఏం పాట విందాం అనుకుంటున్నావు ఇవాళ?
4: కన్నప్ప మూవీలో సగమై చెరి సగమై ఆ సాంగ్ ఉంటది కదా.
3: కన్నప్ప మూవీలో సగమై చెరి సగమై, షూర్ నాన్న, తప్పకుండా నీకోసం ఆ పాట వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. ఓకేనా?
4: థ్యాంక్ యూ సార్.
3: రైట్ అమ్మా, జాగ్రత్త. సో రోహిత, నీ గురించి అమ్మ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది, శుభ్రంగా వినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాను.

0: బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. సో మనకు లిజన్ మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి సార్, బాగున్నారా సార్?
0: హరినాథ్ రెడ్డి గారు బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా?
1: బాగున్నాం సార్. వాతావరణం కూడా చల్లగా ఉంది సార్. నిన్న బాగా పెద్ద వర్షం వచ్చింది సార్.
0: అవునంటారా? ఓకే ఓకే.
1: ఎందుకంటే అందరు చల్లగా కూడా వాతావరణం ఉంది, చల్లగా కూడా ఉండాలి అందరూ.
0: మీరు కూడా చాలా చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాం.
1: అవును సార్, మీరు కూడా రైతులుగా సార్, సంతోషం సార్ మాకు.
0: గ్రేట్ అండి, గ్రేట్ అండి. అంతే కదండి, ప్రకృతి కరుణిస్తేనే కదా ఏదన్నా మనం కొంచెం.
1: ఎందుకంటే ఎన్ని డబ్బులున్నా డబ్బులు తినలేము కదా సార్, మేము పండిస్తేనే తినేది అందరూ.
0: అంతేనండి, అది కరెక్ట్. మీది వర్షాధారం పంట అండి?
1: అవును సార్, వర్షాధారం సార్ మాకు. అవును సార్, దేశాన్ని కాపాడాలంటే సైనికుడు ఉండాలి, అన్నం తినాలంటే రైతు ఉండాలి, బట్ట కట్టాలంటే ఈయన ఉండాలి సార్,
0: చేనేత. శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదం. గ్రేట్ అండి.
1: దేశం సార్, దేశం బాగుపడాలంటే వీళ్ళు బాగుండాలి సార్ ముందుగా.
0: అవునండి, అవునండి, అవునండి
1: సార్. మీతో మాట్లాడడం కూడా మొట్టమొదటిసారి ఇదే సార్?
0: అవునండి, నేను కూడా మొట్టమొదటిసారి హరినాథ్ రెడ్డి గారు
1: సార్. ధన్యవాదాలు సార్ ప్రత్యేకంగా. ఈరోజు అంశం సార్ స్కూల్ సార్ ఇచ్చిండేది.
0: అవునండి, ఇవాళ ఏంటంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు సెలవులు వేసవి సెలవులు అయిపోయిన వెంటనే లోపల నుంచి తెలియని బాధ దుఃఖం కన్నీళ్ళు.
1: ఎందుకంటే సార్ మీరు అంటే ఇప్పుడు నా వయసు సార్ 66 సార్ ఇప్పుడు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు సార్ అప్పుడు మేము ఇప్పుడు ఎండాకాలంలో బాగా అందరు పిల్లలంతా స్నేహితులతో కలిసి అంత చిగురని మాన్లెక్కి ఆ పండ్లు తెచ్చి అది చిగురని చేసుకొని తినేవాళ్ళం సార్. అట్లా బావిలో సార్ అప్పుడు నీళ్లు ఎక్కువ ఉండే సార్, ఇలాడెక్కునే కొంత స్నేహంగా పోయేవాళ్ళం సార్. అంత కలిసి మెలిసి ఇట్లా తిరిగి ఎక్కడ దేవుని గుడికి ఆడ ఇడ తిరిగేవాళ్ళం సార్, అందరు కలిసి బాగా ఆటలు ఆడేవాళ్ళం సార్. స్కూల్ వచ్చిందంటే కొద్దిగా ఒక ఇదే అవుతా సార్, ఓ 2-3 రోజులు ఫీల్ ఉంటా సార్.
0: అవునండి, అవునండి, లోపల ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది లోపల.
1: అదే సార్, అదే మళ్ళీ అది ఎందుకంటే అవన్నీ తిరిగింటాం సార్, బాగా ఫ్రీగా తిరిగింటాము.
0: అవునండి, అవునండి,
1: కట్టుదిట్టంగా ఉండాలి కదా సార్ స్కూల్ టైంలో.
0: అంటే తిరగడం ఒక ఎత్తు అయితే ఇంకా ఆ టైంలో ఏంటంటే ఒక హోంవర్క్ చేయక్కర్లేదు, ఒక మాస్టర్ మొహం చూడక్కర్లేదు, లేకపోతే ఏది లేకుండా ఇంకా బిందాస్ మాట. ఇంకా అలవాటు అయ్యి నెలన్నర 2 నెలలు అలవాటు అయ్యి సడన్ మళ్ళీ క్లాసులకు వెళ్ళాలి అనేటప్పుడు ఏదో తెలియని బర్డెన్.
1: అవును సార్, అవును సార్. మామూలుగా సార్ వారం వస్తే శనివారం సంతోషం ఉంటుంది సార్, సోమవారం సంఘటన ఉంటుంది సార్.
0: అవునండి, అవునండి,
1: ఆదివారం ఎంజాయ్ చేస్తాం కదా సార్.
0: అవును సార్, అవునండి, అవును.
1: సోమవారం మళ్ళీ వస్తేనే కొద్దిగా ఏదో ఫీలింగ్ ఉంటుంది సార్, అదో

0: ఒక్కరోజు మాత్రం.
1: అవునండి, అవునవునవును. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చిన్నపిల్లలకి కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా మొత్తం అందరికి కూడా మండే సిక్నెస్ అంటారు. అంటే సోమవారం వస్తుంది అంటే ఒక తెలియని బద్ధకం ఆవరించేసి అబ్బా అప్పుడే సోమవారం వచ్చింది అన్న ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంటుంది.
0: అవును సార్, అవును సార్. పొద్దున్న లేస్తేనే కొద్దిగా స్కూల్కి వెళ్ళి అట్లుంటా సార్, మిగతా రోజు మామూలు కంటిన్యూ అవుతాం సార్.
1: ఒక్కసారి స్కూల్కి వెళ్ళిన గంట రెండు గంటల్లో మళ్ళీ మామూలు అయిపోతుంది.
0: ఇంకొక సార్, ఇప్పుడు స్కూల్ కిట్ టోకెన్లు అని, ఇప్పుడు ఎందుకంటే స్కూల్ పాస్లు అని బస్సులు కిట్ దొరకవు సార్ కొంతమందికి.
1: అవునండి,
0: కొద్దికి ఎవరైనా చేయొస్తే మనము కొద్దిగా సెంటర్ లో వాళ్ళు కొద్దిస్తే కొద్దిగా దగ్గరలో ఇచ్చేది మంచిది సార్ పిల్లలను కూడా.
1: అవునండి, అవునవును.
0: అంటే పిల్లలు అడుగుతుంటారు సార్, ఎందుకంటే నడచలేక ఏదో ఉంటారు సార్ ఇబ్బంది, అట్లా వాళ్ళకి తీసుకెళ్లి కొద్దిగా స్కూల్ దగ్గర ఇచ్చినా పర్లేదు, ఏదో దగ్గరలో సెంటర్ లో ఇచ్చినా కూడా ఎంతో బాగుంటుంది సార్ ప్రతి
1: ఒక్కరు.
0: మోహన్ బాబు
1: చెప్పండి సార్.
0: సార్ మోహన్ బాబు సార్ సినిమా పేరు, సినిమా సార్ ఎంత మంచి వాడవయ్య చదువులం అనే పాట ఉంటుంది సార్ సినిమా పేరు కొద్దిగా.
1: ఏ సినిమా అండి?
0: మోహన్ బాబు సార్, మోహన్ బాబుది. అవును సార్, అది కొద్ది పేరు గుర్తుకు రావడం లేదు.
1: ఓకే, తప్పకుండా అయితే మీ గురించి ఆ పాటే మనం ప్రసారం చేస్తూ ఉండి. హర్నాథ్ రెడ్డి గారు అలా కాల్ చేస్తూ ఉండండి, మా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని ఆదరిస్తూ ఉండండి
0: సార్. ముఖ్యంగా సార్ విజయ్ మేడం గారికి ధన్యవాదాలు సార్. ఈ రోజు అద్దె ఇల్లు నా కథానికి విన్నాను సార్, రోజు నా కథానికి ఇష్టం సార్, రోజు వింటుంటాను. ప్రత్యేకంగా స్టాఫ్ అందరికి, విజయ్ మేడం గారు ప్రత్యేకంగా మీకు నమస్కారాలు సార్.
1: నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. హర్నాథ్ రెడ్డి గారు సో అలా కాల్ చేస్తూ ఉండండి. సో మీరు అడిగిన మోహన్ బాబు గారి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినంజయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మస్త్ టైం పజిల్ ఉన్నాండి. సో మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడతారు?
1: హలో
0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్, నమస్తే
0: సార్. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. కాదర్ భాష గారు,
1: కాదర్ భాష సార్,
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: మళ్ళీ క్యాచ్ చేశారు కదా సార్ మీరు.
0: అసలు మామూలుగా ఉండే సార్, మీరు నవ్వితే కాదర్ భాష గారు అని మాకు తెలిసిపోతుంది.
1: అంతేనా?
0: మీ నవ్వే తెలిసిపోతుంది కాదర్ భాష గారు వచ్చారని.
1: మంచి సార్, ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా కాదర్ భాష గారు?
1: బాగున్నాను సార్, చల్లగా ఉంది.
0: చల్లగా ఉంది, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నేను.
1: యూనిఫామ్ స్టార్ట్ అయినాయి సార్ మాకు.
0: యూనిఫామ్సా?
1: స్కూల్.
0: గ్రేట్. ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా మీరు యూనిఫామ్ వేసుకున్నట్టుగానే ఉన్నారు.
1: అంతేనా?
0: వెరీ.
1: అదేంటో సార్, అది ఆ టోన్ అట్టు ఉంటుందండి, కానమని చెప్తారు.
0: టోన్ అండి మీద? ఓకే ఓకే ఓకే. అంటే నవ్వుతూ ఉంటారు అది చాలా, ఎందుకంటే చాలా మంది బాధగా ఏంటో ఇదిగా ఉంటారు తప్ప అవతల
1: బాధ ఏమి జరిగినా
0: అంతేనా,
1: హ్యాపీగా ఉండాలి.
0: హ్యాపీగా ఉండాలండి, అవన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ చాలా మంది ఎంత లైఫ్ లో ఎంత బాగున్నా సరే ఏదో ఆ చిన్న వెల్తిని గుర్తు చేసుకుని బాధపడిపోయి నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీ నవ్వును ఒకసారి వినిపించాలండి.
1: మంచి సార్, అందరూ హ్యాపీగా ఉండాలి సార్, అందరూ హ్యాపీగా ఉండాలి.
0: అవునండి అవునండి అవునండి.
1: సమస్య సమస్య
0: సమస్య సమస్య అంతే అండి, వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అందుకోసమే అందుకోసం అంటూ ఉంటారండి, బీ లైక్ అంటే మనం ఎప్పుడు కూడా ప్రవహిస్తున్న నీళ్లలో ఉండాలండి.
1: అవును సార్,
0: అది నీళ్లు ఏం అడ్డొచ్చినా సరే అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. చెట్టు అడ్డొస్తే వెళ్ళిపోతుంది, కొండ అడ్డొస్తే చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది, దాంట్లో చెత్త ఏమన్నా వేస్తే దాంతో పాటు తీసుకెళ్ళిపోతుంది. సో అందుకోసం బీలైకే వాటర్ అంటారు. సో గ్రేట్ అండి. చెప్పండి సార్, ఇవాళ విన్నారా మీరు టాపిక్?
1: చెప్పండి.
0: ఇవాళ ఏం లేదు సార్, టాపిక్ ఏంటంటే మీరు చిన్నప్పుడు 1వ తరగతి అవి చదువుకుంటున్నప్పుడు 10వ తరగతి వరకు, సో మీరు ఎంత చదువుకుంటే అంత, వ్యాసం సెలవులు అయిపోయిన వెంటనే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కదా, అప్పట్లో సెలవులు అయిపోయిన వెంటనే స్కూల్కి వెళ్ళాలంటే మీకు బాధగా ఉండేదా ఆనందంగా ఉండేదా?

0: ఇంకో నాలుగు రోజులు సర్వీస్తే బాగుంటుంది అనిపించేదా?
1: బాధగా ఉండేది కదా సార్,
0: బాధగా ఉండేదండి,
1: హ్యాపీగా వెళ్ళాలనిపించేది,
0: వెళ్ళాలనిపించేది. అబ్బో గ్రేట్. ఎందుకండి అలాగా?
1: ఎందుకంటే మా నాన్నగారు క్రమశిక్షణ అలాగుండేది. మా నాన్నగారు తొలారి పిస్తూల్ దండే సార్, పంచాయత్ బోర్డు ఆఫీస్ లో మై రేడియో పెట్టేది.
0: ఓకే,
1: ఆయన తోటి పోతూ ఆయన క్రమశిక్షణగా లాక్కొచ్చాడు నన్ను.
0: అంటే ఆయన క్రమశిక్షణలో ఉండే కన్నా స్కూల్కి వెళ్ళిపోవడమే బెటర్ అనుకునేవారు ఏంటి?
1: స్కూల్కి వెళ్ళటం బెటర్, ఆయన క్రమశిక్షణ ముఖ్యం మనకి.
0: ఓకే ఓకే,
1: అలాగా అలవాటు పడిపోయాం సార్ మేము.
0: గ్రేట్. అయితే మీరు చాలా ఆనందంగా వెళ్ళేవారు స్కూల్కి?
1: అవును సార్, ఆనందమే.
0: సూపర్ అండి, చాలా బాగుంది సార్, భాష వెరీ గుడ్ అండి. మరి ఏమైనా పాట విందాం అనుకుంటున్నారా?
1: లక్ష్యంలో,
0: లక్ష్యం
1: గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా.
0: గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా. ఏమిటా వరం?
1: అది కలిసి ఆ గ్రూప్ అంతా కలిసి పాడుకుంటారు సార్ ఆ పాట. జగపతి బాబు, చంద్రు, శ్రీనివాసరావు గారు, కోటా శ్రీనివాస్, ఆ పాటే లాస్ట్ ఒక్కని జగతన్ బాబుని వాళ్ళు కాజేస్తారు. కనపడ్డు జగపతి బాబు.
0: ఓకే ఓకే ఓకే,
1: ఆ సాంగే లాస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో.
0: తప్పకుండా సార్, తప్పకుండా.
1: చాలా బాగుంటది సార్ సాంగ్. అది
0: తప్పకుండా సార్, మీరంత మంచి పాట అడిగినప్పుడు మేము ప్రసారం చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. తప్పకుండా కాదర్ బాషా గారి గురించి మీరు అడిగిన పాట అయితే వస్తుంది అండి. మంచిదండి, ధన్యవాదాలు సార్ కాల్ చేసి. రైట్ అండి,
1: ధన్యవాదాలు
0: కాదర్ బాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు అడిగిన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ మీ అందరికి స్వాగతం అండి. మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో ప్రసాద్ సార్, బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? సూపర్ సూపర్ అండి. మన పోలే గారు

0: అవునండి,
1: వాళ్ళ ప్రోగ్రామ్ మీరే లాస్ట్ కాల్, బట్ ఎనీవే మాట్లాడడం చాలా ఆనందం అండి మీతో. చెప్పండి స్కూల్ గురించి. అంటే చిన్నప్పుడు మీరు సెలవులు ఇచ్చిన వెంటనే, వేసవి సెలవులు
0: ఎస్పెషల్లీ
1: ఎక్కువ రోజులు ఉండే వేసవి సెలవులు కాబట్టి, అప్పుడు మీరు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి సెలవులు అయ్యాక? ఒకటి రెండు రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా అసలు ఏముండవు, మామూలుగా ఉంటుంది.
0: మళ్ళీ మళ్ళీ పోవాలంటే సిండికాల్ ఉండబుద్ధి కాదు ఇంకా మరి.
1: అవునండి అవునవును అవును అవును,
0: వాళ్ళు ఉండమన్నా మనం ఉండలేము.
1: అవునండి అవునవునవును, రామయ్య గారు బలి చెప్పారు.
0: అవును సార్, మళ్ళీ ఉండమన్నా ఉండలేము, పొమ్మన్నా పోలే వాళ్ళు.
1: అవునండి అవును, ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ఆ ఫ్రెండ్స్ మిస్ అవుతాం, లేకపోతే అవి మిస్ అవుతాం, ఇవి మిస్ అవుతాం, కలిసి తిరగడాలు, సైకిల్ తొక్కడాలు మిస్ అవుతా ఉంటాయి. సో ఇలాంటివన్నీ అనుకుంటే ఇంకా అలాగే ఉండిపోతా ఉంటాం. గ్రేట్ సార్, గ్రేట్ అండి రామయ్య గారు. మరి పాట ఏం పాట విందాం అనుకుంటున్నారు ఇవాళ?
0: ఈరోజు పాట వచ్చేసి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ.
1: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీలో
0: గుర్తుకొస్తున్నాయి సార్.
1: ఏం గుర్తుకొచ్చాయి మీకు ఒక్కసారి టక్కమని చెప్పండి.
0: మనం చిన్నప్పుడు అలా గోళీలు ఆ చిన్న చెట్లు ఎక్కి ఆ చింతకాయలు కొట్టుకున్నాయి.
1: గ్రేట్,
0: అప్పుడు మామిడి తోటలు అవి మామిడికాయలు కొట్టుకున్నవి అన్ని గుర్తొస్తాయి, చాలా గుర్తొస్తాయి.
1: సూపర్ అండి, సూపర్ అండి రామయ్య గారు.
0: మర్చిపోలేని మెమరీస్ సార్ అండి అదే.
1: అవునండి అవునండి అవును, స్కూల్ డేస్
0: స్కూల్ డేస్ మళ్ళీ ఎప్పటికి రావు.
1: అవునండి అవునవునవును,
0: ఒకటి నుంచి ఐదు వరకు లెక్క, ఆరు నుంచి పది వరకు గో లెక్క అనమాట. ఇట్లా
1: అవునండి అవునవును అవును,
0: అప్పటి నుంచి ఐదు వరకు చిన్న వయసు అంటే ఆ తర్వాత కొంచెం పెద్ద మారుతా ఉంటారు మనుషులు.
1: అవునండి అవును, కొంచెం
0: దాన్ని బట్టి కొంచెం కొంచెం మార్పు వస్తూ ఉంటుంది అనమాట.
1: అవును సార్ అవునండి, చాలా బాగా చెప్పారండి రామయ్య గారు. అయితే మీకోసం ఈ సాంగ్ అయితే ప్లే చేసామంటారా? థ్యాంక్ యూ సార్, తప్పకుండానండి. సాంగ్ అయితే వచ్చేస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తానండి అయితే బయట. సో లిజనర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి. మన వన్ అవర్ అసలు ఎలా ఎంత తొందరగా అయిపోయిందో నాకే అర్థం కావట్లేదు, బట్ ఎనీవే ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. కాల్ కనుక దొరకకపోతే మీరు ఏమీ అనుకోవద్దండి, మళ్ళీ డెఫినెట్గా మనం నెక్స్ట్ షోలో మళ్ళీ మాట్లాడుకుంటాం. సో చెప్పొచ్చేది ఏంటి అంటే, స్కూల్ అనేది ఒక మర్చిపోలేని తీపి గుర్తులతో ఉంటుందండి. అంటే కాలేజ్ డేస్ అవన్నీ ఎలా ఉన్నా సరే ఎక్కువ కాలం ఫ్రెండ్షిప్ మిగిలేదు మనకి ఎప్పుడు స్కూల్స్లోనే ఉంటుందండి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక ఐదేళ్ళు ఒకే ఫ్రెండ్ తోటి బాండింగ్ ఉంటుంది. అదే ఒక ఐదో తరగతి నుంచి పదో తరగతి చదివేటప్పుడు, అంటే ఒకవేళ స్కూల్స్ మారితే మనం చెప్పలేం కానీ ఒకే స్కూల్లో కనుక చదువుకుంటున్నప్పుడు ఆ బాండింగ్ స్కూల్లో ఉన్న బాండింగ్ కాలేజీలోకి వచ్చినా సరే మిగతా చోట్ల ఉన్నా సరే అంత బాండింగ్ అయితే మాత్రం ఉండదండి. సో ఎనీవే ఈ స్కూల్ డేస్ అన్నీ కూడా మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనే నేను అనుకుంటున్నాను. బట్ అదండి, మరి ఇవాళ్ళ మస్తు టైంపాస్లో నేను మీ అందరితోటి చెప్పిన కబుర్లు, మీరు నాతోటి పంచుకున్న కబుర్లు. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్లో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విజయం 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: నీ పేరు చెప్పలేదు.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9113.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. అర్థమయ్యిందింతే ఇంతేనా?

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ. మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు థీమ్ మార్. సో ఈ రోజు మన థీమ్ మార్ ప్రోగ్రామ్ లో సూపర్ హిట్ తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే ముందుకు వచ్చేసాయండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు అండ్ ఆ సాంగ్స్ ని వినబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సో ఈ రోజు మన థీమ్ మా ప్రోగ్రామ్ ని ఒక చక్కటి తెలుగు పాటతో మొదలు పెడదామా. మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ప్రభాస్ అండ్ శ్రద్ధా కపూర్ గారు నటించిన సాహో మూవీ నుండి బేబీ వాంట్ యు టెల్ మీ. మరి ఈ సాంగ్ ని శంకర్ ఎహసాన్ లాయ్ గారు కంపోజ్ చేయగా శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్ అండ్ శంకర్ మహదేవన్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు కృష్ణకాంత్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేస్తారు కదా, మరి అలాగే ఒక హిందీ సాంగ్ కూడా వినేద్దామా? మరి ఈ సాంగ్ చెప్పాలంటే ఆదిత్య రాయ్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ గారు నటించిన ఆష్కీ టూ మూవీ నుండి తుమ్ హీ హో. మరి ఈ సాంగ్ ని మిథున్ గారు కంపోజ్ చేయగా అజిత్ సింగ్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు మిథున్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన థీమ్ ఆ ప్రోగ్రామ్ లో మన నెక్స్ట్ తెలుగు సాంగ్ నాగ చైతన్య అండ్ మంజిమా మోహన్ నటించిన సాహసం శ్వాసగా సాగిపో మూవీ నుండి వెళ్ళిపోమాకే. మరి ఈ సాంగ్ ని యాజ్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా సిద్ధు శ్రీరామ్ అండ్ ఏడికే గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీజో గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఇచ్చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి హిందీ సాంగ్ లో కూడా వెళ్ళిపోదామా? మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే రణబీర్ కపూర్ అండ్ దీప్

ఇంకా పడుకొని నటించిన తమాషా మూవీ నుండి అగర్ తుమ్ సాత్ హో. మరి ఈ సాంగ్ ని యాద్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా అల్కా యగ్నిక్ గారు అండ్ అజిత్ సింగ్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు ఇర్షాద్ కామిల్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ నైతే ఉన్నారు కదా, మరి అలాగే మీకోసం ఒక చక్కటి తమిళ పాటని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మన నెక్స్ట్ తెలుగు సాంగ్ నాని అండ్ ప్రియాంక మోహన్ నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ నుండి నిన్ను చూసే ఆనందంలో. మరి ఈ సాంగ్ ని అనిరుద్ధ్ రవిచంద్ర గారు కంపోజ్ చేయగా సిద్ధు శ్రీరామ్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు అనంత శ్రీరామ్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మన లాస్ట్ హిందీ సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ తాప్సీ గారు నటించిన డుంకీ మూవీ నుండి ఓ మాహి. మరి ఈ సాంగ్ ని ప్రీతం గారు కంపోజ్ చేయగా అర్జిత్ సింగ్ గారు ఆలపించారు. అలాగే ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు ఇర్షాద్ కామిల్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటనైతే ప్లే చేస్తున్నాం, విధి ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టి డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1 శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి వీటి హిందీ సాంగ్ అయితేనే సరే కదా, మరి అలాగే మీకోసం ఒక చక్కటి తమిళ పాటను కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
3: కాంత కన్నడకి ఉనకు నా మినిస్ట్రీలో ఎడం బాగా ద బ్యాక్ లో పోస్ట్

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: మీ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
3: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన సినిమా ప్రోగ్రామ్ లో మన లాస్ట్ సాంగ్ విజయ్ దేవరకొండ అండ్ ప్రియాంక గారు నటించిన టాక్సీ వాలా మూవీ నుండి మాటే వినదుగా. మరి ఈ సాంగ్ ని జేక్స్ బేజోయ్ గారు కంపోజ్ చేయగా సిద్ధ శ్రీరామ్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు కృష్ణకాంత్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటలు అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్ళు.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితేనే సార్ కదా, సో ఇదన్నమాట ఈ రోజు మన సినిమా ప్రోగ్రామ్. మంచి మంచి సాంగ్స్ విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి తిరిగి రేపు ప్రసారమైన సినిమా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఫాతిమా.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9100 9119 3.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.